ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിണ്ടാ ശ്രോതലക്ക് ശുഭോദയം. ചക സംവത്സരം 1947 ജ്യേഷ്ഠമാസം 19వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం 100.2 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో దేవీ కీర్తనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ఈ రోజు పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు దినచర్య గురించి యోగా శిక్షకుడు ఉల్లెంగముత్యం ప్రసంగం, ఇంకా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగం, మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం మాట గురించి వింటారు. ఇక 8:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి డియర్ ఫా కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్.

సాయంత్రం 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగమని పెట్టిన ముచ్చట, ఇంకా మగ్గం వర్కులో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో యు దినేష్ పెట్టిన ముచ్చట వింటారు.

6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటెన్న బృందం పాడిన గంధపు నారాయణ స్వామి తత్వాలు, ఇంకా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. 7:15

వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 43వ భాగంను చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. షామియే గజల్లో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లు వింటారు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరీ వ్రతం యక్షగానం 4వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్లా 8:45 నుంచి 10:00 దాకా సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుంచి 8:45 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయైన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఈ ఏళ్ల ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:48 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వీఆర్ విత్ యూ. వీఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపీస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ ఫర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెన్స్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

0: విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడున్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్ లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ

కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रधानमंत्री स्वनिधि योजनादीनां नवीकृत संतृप्ति अभियानं प्रत्येकं योग्यं लाभार्थिम् आच्छादयितुं क्रियते। केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल उक्तवान् यत् नवान्वेषणैः वैश्विक सहभागित्वेन अन्ताराष्ट्रिय आपणे प्रवेशस्य विस्तारेण च आगामिषु पञ्चवर्षेषु भारतस्य औषध निर्माण उद्योगस्य आकारः द्विगुणितः भविष्यति। श्रीगोयलवर्यः ह्यः नवदिल्ल्यां फार्मास्यूटिकल क्षेत्रस्य वैश्विक राजदूत सम्मेलनं 26,000 ग्लोबल ड्रग रेगुलेटर्स कॉन्क्लेव तथा 26,000 फार्मा एंड हेल्थ केयर इत्यस्य अन्ताराष्ट्रिय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च सम्बोधयन् इदमुक्तवान्। केन्द्रीय मंत्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेन्द्र मोदिनः सर्वकारस्य द्वादश वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत्। महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 26,000 आईसीसी महिला विंशति प्रति विंशति विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
2: రాష్ట్రంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో వరంగల్ జిల్లాలో ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ది చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఐఆర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై వరంగల్ జిల్లాలో ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పారదర్శకమైన ఓటరు జాబితాయే బలమైన పునాది అని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేసి వివరాలు సేకరించాలని సూచించారు. నైరుతి రుతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్వయంగా సందర్శిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి భవిష్యత్తులో దిగుబడులపై ప్రభావం పడుతుందని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ ఓ సిటీలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పనులన్నింటినీ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు వీలుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల వయసు గల ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలని, బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిబాట పట్టించాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10% విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతన మహిళా శక్తి భవనాల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను, వడ్డీలేని నిధులను అందజేశారు. మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు బాలికల మాక్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాల ప్రాచుర్యం కోసం అన్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ సైట్ టూరిస్ట్ ప్లేస్ కాంపిటీషన్ 2026 నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి జియో ట్యాగింగ్ చేసిన సెల్ఫీలు, ఫోటోలు, కుటుంబంతో కలిసి తీసిన వీడియోలను పోటీకి పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపిక చేసిన ఉత్తమ వీడియోలకు ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 5,000 రూపాయల నగదు అందజేయనున్నారు. ఆసక్తి గలవారు తమ ఫోటోలు, వీడియోలను జూన్ 12, 2020

0: 2026-2027 లోపు పంపించవచ్చని తెలిపారు. రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 8,648 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 9,274 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక లక్ష్యానికి గాను బ్యాంకులు 10,179.37 కోట్ల రూపాయలను పంపిణీ చేసి లక్ష్యానికి మించి 109.76% రుణాల పంపిణీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ తో పాటు అభివృద్ది పనులు పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉర్సు రంగ సముద్రం సుందరీకరణ, పిల్లల పార్కు, ప్లానిటోరియం పునరుద్దరణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2027లో ఉత్తమ ర్యాంకు సాధించాలన్నారు. వరంగల్ జిల్లాలో యువజన క్రీడా వారోత్సవాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక పోటీలు విజయవంతంగా సాగాయి.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ది దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ది దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
3: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
2: ఆత్మ నిర్బర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్టపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూకాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచీ సుందరం కు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకల్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR_HYD ని ఫాలో అవ్వండి. AR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్ లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu, Erula Mantritva Sahib కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విఫణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ది అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ది దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేసేది మన అంబటాళ్ళ సంగతులు. మరి ఇయాల్టి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగా నియమాలు, దినచర్య గురించి యోగా శిక్షకుడు ఉల్లేంగముత్యం ప్రసంగం, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగం, ఇంకా మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం మాట. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు, విశేషాలు ఉంటాయి మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో.

0: తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు, బహుళపక్షం నవమి, ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం. ఇయ్యాల వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చాలా వరకు మేఘవ్రతమై ఉండి ఎండ కొడుతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. గాలిలో తేమ 67% గాను, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఇప్పుడు పురుగుల నివారణ కోసం మనం రకరకాల రసాయనేతర పద్ధతులు వాడుకోవచ్చండి. వీటిలో ఎరలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఎరల వాడకం ఏంటంటే, ఇవన్నీ కూడా ఒకటి కెమికల్ రసాయనం ఉన్నా కూడా చిన్న మోతాదులో రసాయనం వాడుకోవడం, లేకపోతే ఈ ఎర పంటలు వేసుకోవడము, లేకపోతే ఏదైతే వాతావరణానికి ఏదైతే హాని కలగని ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటి వాడకము. ఈ ఎరలు వాడడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి రైతుకి చాలా వరకు పెట్టుబడి ఖర్చులు అన్నవి తగ్గుతాయి, రెండోది వాతావరణంలో ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో వాటికి ఎటువంటి హాని జరగకుండా మనం శత్రు పురుగుల్ని మాత్రమే ఉధృతి తగ్గించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఎరల వాడకం ఏంటంటే, రైతు కొంచెం ప్లాన్ చేసుకుని ముందుగా కొంచెం ఆలోచించుకుని ఏవేవి మనకు సామాగ్రి అవసరమో ఇవి ముందుగా తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఈ ఎరల వాడకం అన్నది రైతుకి చాలా వరకు లాభసాటిగా నిరూపిస్తుంది. ఈ ఏదైతే మనకి నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ పంటలో ఉండే అవశేషాలు కానీ వీటికి ఎలాంటి నష్టం జరగదు అంటే, చాలా వరకు మనం క్రిమి సంహారక మందులు వాడినప్పుడు నేలలో సూక్ష్మజీవులు చనిపోతాయండి. వీటి వల్ల మనకి ఏదైతే పంటలో సాంద్రత ఉందో, నేలలో సాంద్రత ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. అదే మనం ఈ రసాయనేతర పద్ధతుల్లో ఎప్పుడైతే రైతు సోదరులు ఈ పురుగుల్ని నివారించుకోవచ్చో, ఇలాంటి పద్ధతులు వాడుకున్నప్పుడు మనకి వాతావరణ కాలుష్యం ఉండదు, అలానే వాతావరణం ఏదైతే సమతుల్యత ఉందో అది కూడా చెక్కు చెదరకుండా భావితరాల కోసం ఉంటుంది.
0: వివిధ పంటల్లో ఎరల వాడకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనది. ప్రతిరోజుకు ఒక విశిష్టత ఉంటుంది. మరి ఈ రోజుకున్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే, నటి తెలంగాణ శకుంతల జయంతి, తొలి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి పుట్టినరోజు, ఎల్లా ఇంకా నటి సోనం కపూర్ పుట్టినరోజు, నటి అమీషా పటేల్ పుట్టినరోజు ఇవాళ.

0: 1979లో రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు, 1980లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 1991లో మత్తు పదార్థాల నివారణ నిర్మూలన వారి ఆసియా సాయి అవార్డు, 1994లో రామన్ మెగససే అవార్డు. ఇలా చెప్పుకుంటూ పోతే 2005 వరకు చాలా అవార్డులు పొందిన క్రేన్ లేడీ కిరణ్ బేడి. జూలై 16, 1972లో భారత పోలీస్ వ్యవస్థలోకి చేరి సంచలనం సృష్టించిన తొలి మహిళ ఐపీఎస్ కిరణ్ బేడి పుట్టినరోజు ఇయ్యల్లా. 1949 జూన్ 9న పంజాబ్లోని అమృత్సర్లో పుట్టిన కిరణ్ బేడి 1972లో ఐపీఎస్గా ఎంపికయ్యాక ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్గా, మిజోరాం డిప్యూటీ ఇన్స్పెక్టర్గా, జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఇంకా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, పౌర పోలీస్ సలహాదారునిగా పనిచేసిన తొలి మహిళ ఈవిడ. బీహార్ జైల్లో చాలా సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందారు. 35 ఏళ్ల సర్వీసు తర్వాత 2007లో విఆర్ఎస్ తీసుకుని 2021 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఐ డేర్ పేరుతో తన ఆత్మకథను రాసిన కిరణ్ బేడి ఈనాటి యువతకు ఆదర్శం.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మన ఆహారపు అలవాట్ల వల్లనో, మన జీవన శైలిలోని మార్పుల వలనో మన దినచర్యలో యోగా ఒక భాగమైంది కదా. అయితే యోగా చేస్తున్నాం కానీ యోగా చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ యోగా చేయాలన్నట. మరి ఇప్పుడు విందాం యోగ నియమాలు, దినచర్య గురించి యోగ శిక్షకుడు ఉల్లింగముత్యం ప్రసంగం, యోగమనే అదృష్టం శీర్షికన.
6: యోగంగం లోపల మొదటి నియమమైనటువంటి యమలోపల అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నియమమైనటువంటి నియమము 2వ అంగం, దాంట్లో మళ్ళీ ఉపనియమాలు, 5 ఉపనియమాలు ఉంటాయి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇది 2వ దాంట్లో 5 ఉపనియమాలు, సప్పార్ట్స్ అంటాం. శౌచము అంటే శుచిగా ఉండడము, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా శుచిగా ఉండడము, శుభ్రంగా ఉండడము. అదేవిధంగా సంతోషము, తనకు కలిగిన దాంట్లోపల తృప్తిగా జీవనాన్ని కొనసాగించడమే సంతోషం, వెల్తి లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం. తపస్సు అంటే పట్టుదల, పట్టు పట్టరాదు, పట్టివిడవరాదు, పట్టి విడిచిన కన్నా ప్రాణం విడిచటమేలని యోగి విమన మనకు చక్కగా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఏ పనైనా సరే మధ్యలో అంటే మొదలుపెట్టి మధ్యలో దాన్ని వదిలిపెట్టకూడదు, అది తప్పనిసరిగా కొనసాగించాలి. చేసే ముందు అది చేయదగిందా, చేయదగిందా, మంచిదా, చెడ్డదా, ఉపకారమైందా, కీడు ఏం చేయదా, అది తెలుసుకొని మంచి పనులన్నింటి కూడా మనం ప్రారంభించాలి. మంచి వాటికి ఎక్కువ విఘ్నాలు వస్తుంటాయి కాబట్టి ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే వాటిని దూరం చేసుకుంటూ పూర్తి చేయడమే ఈ యొక్క తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. స్వ అంటే మనం తనంతం తెలుసుకుంటూ జీవనాన్ని సఫలం చేసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎంచుకొని పయనించడము. అదేవిధంగా మహాపురుషుల యొక్క సద్గ్రంథాల యొక్క పఠన జరుగుతూ చదువుతూ ఆ తర్వాత వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం. ఈ విధంగా సద్గ్రంథ పఠనంతో పాటుగా తనంతను తెలుసుకోవడం కూడా ఈ స్వాధ్యాయం కిందకు వస్తుంది. స్వాధ్యాయం అంటే నిన్ను నీవు పరిశీలించుకుంటూ

మన నడవడిక వలన త్రికరణ శుద్ధిగా ఎవరికి కూడా నష్టం కలిగించినటువంటి జీవనాన్ని కొనసాగించడం, శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ ఎవరికి కూడా నష్టం కలిగించినటువంటి జీవనాన్ని కొనసాగిస్తానటువంటి సంకల్పాన్ని ఏర్పరచుకోవడం. అదేవిధంగా రెండవ దాంట్లో చివరిదైనటువంటి ఈశ్వర ప్రణిధానం, అంటే 24 గంటల లోపల ఒక 5 నిమిషాలైనా సరే కనీసం భగవంతుడి గురించి, ఆత్మ గురించి, ఆత్మబలం గురించి మనము సాధన చేయడము, ముఖ్యంగా ధ్యానం చేయడము, ఈశ్వరోపాసన చేయడం. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మానసిక ఆంతరిక శక్తులన్నీ కూడా జాగృతమవుతాయి. తర్వాత మనం ఏ చిన్న సహాయం చేసినా సరే థ్యాంక్స్ చెప్పుకుంటాం, ధన్యవాదాలు చెప్పుకుంటాం. కానీ మనం జీవించడానికి ఇంత పెద్ద సృష్టిని రచించి పెట్టాడు కాబట్టి మనం భగవంతుడికి ఎన్ని రకాలుగా మనం ధన్యవాదాలు అర్పించుకున్నా తక్కువనే. కాబట్టి అతని యొక్క ఉపాసన లోపల జీవించడము. తర్వాత ఉప అంటే సమీపము. అతని దగ్గర అంటే భగవంతుడి సన్నిధిలోనే, భగవంతుడి సమీపంలోనే మనం ఎప్పుడైతే జీవిస్తున్నామనేటువంటి భావన కలుగుతుందో అప్పుడు మనము ఎట్టి పరిస్థితిలో తప్పు చేయడానికి, చెడు మార్గం నడవడానికి మన యొక్క మనసు ఒప్పుకోకుండా ఉంటుంది. ఏ విధంగా అయితే యజమాని ఉన్నప్పుడు తప్పు చేయకుండా సర్వెంట్ ఉంటాడో ఆ విధంగా భగవంతుడే మన యజమాని అనుకున్నప్పుడు, అతని సమీపంలో మనం జీవిస్తామనే భావన కలిగినప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో చెడు పనులు చేయడం కానీ, చెడు ఆలోచించడం కానీ, చెడు ఆమోదించడం కానీ చేయకుండా ఉంటాం. కాబట్టి ఇవి రెండవదైనటువంటి ఉపనియమాలు. ఇవి చాలా వ్యక్తిగతంగా ఇది వికాసాన్ని కలిగేసేటి. కాబట్టి మొదటిది యమం లోపల ఉన్నటువంటి 5 ఉపనియమాలు, ఇవి సామాజిక నియమాలు. రెండవది వ్యక్తిగత నియమాలు. ఇవి పాటించినప్పుడు ఏంటంటే మనము చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇతరులకు నష్టం చేస్తాము అనేటువంటి భావన పూర్తిగా దూరం అవుతుంది. చేస్తే మంచి చేస్తాము, పరోపకారం చేస్తాము లేదా మామూలుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా యోగాంగాల లోపల మనకు మనిషికి ఎట్లయితే 2 చేతులు ఎంత ప్రధానమైనయో ఆ విధంగా యోగాంగాల లోపల ఈ యమనియమాలు అనేటువంటి ఇవి పూర్తిగా ప్రధానమైనవిగా ఒక సాధకుడికి చక్కగా ఉపయోగపడుతుంది. అవే మళ్ళీ ఒకసారి, మొదటిది అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. రెండవది శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. వీటిని ఆచరిస్తూ మన యొక్క యోగ సాధనని కొనసాగించాలి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం రాబట్టవచ్చు. మనిషి సుఖాన్ని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి సాధన లోపల దినచర్య కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. బ్రహ్మముహూర్తంలో లేచేటువంటి అలవాటును ఏర్పరచుకోవడము. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 2 గంటల ముందు ప్రారంభమవుతుంది. 2 గంటల ముందు ప్రారంభమై సూర్యోదయం వరకు ఇది కొనసాగుతుంది. కాబట్టి ఆ సమయం లోపలనే మనం నిద్ర నుంచి మేల్కొన్నట్టయితే మన ఆరోగ్యానికి కావలసినటువంటి నరాల బలహీనతను దూరం చేస్తూ నరాల పటుత్వం పెంచేటువంటి శక్తి ఆ బ్రహ్మముహూర్తంలో మనకు లభిస్తుంది. అదేవిధంగా పూర్వకాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్ళ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతున్నాయో అవి దాదాపుగా దూరం అవుతాయని చెప్పేసి పెద్దలు తెలియపరచడం జరిగింది. కాబట్టి అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తా అనేటువంటి ఒక సంకల్పాన్ని అలవరచుకోవాలి, చేసుకోవాలి. లేవగానే మీరు మొట్టమొదలు కనీసం ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్ళు తాగడం. ఏమి చేయకముందు లేవడంతోనే ఈశ్వరోపాసనతో లేస్తాము. మీకు అభిరుచి ఉన్నటువంటి అభ్యాసం ఏదైతే ఉంటుందో ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ తర్వాత 2 గ్లాసులు పెద్ద గ్లాసుల నీళ్ళు తాగడం, అంటే దాదాపుగా ఒక 1.5 లీటర్ నుండి 3 లీటర్ వరకు నీళ్ళు తాగడము. అది కూడా కష్టంగా తాగకూడదు, తేలిగ్గా ఎంతవరకు తాగుతారో అంతవరకు తాగిన తర్వాత అప్పుడు మూత్ర విసర్జనకి వెళ్లకుండా డైరెక్ట్గా మల విసర్జనకే వెళ్ళాలి. మల విసర్జనకి వెళ్ళొచ్చిన తర్వాతనే అప్పుడే మీరు దంతధావనం చేసుకోవడం. కానీ చాలామంది ఈ రోజు లోపల మొట్టమొదటి లేవగానే దంతధావనం చేసుకుంటారు, అంటే బ్రషింగ్ చేస్తుంటారు. ఆ బ్రషింగ్ చేయడం అనేది ఆరోగ్యానికి అదంత మంచిది కాదు. మొట్టమొదలు ఈ యొక్క ఏదైతే మలకోశం ఉందో మలకోశం శుద్ధి అయిన తర్వాతనే దంతధావనం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్న విషయమే కావచ్చు కానీ మనకెంతో మలకోశం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అప్పుడు మన యొక్క రోగ లక్షణాలు అన్నీ కూడా బయటపడతాయి. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం దూరం అవుతుంది, అసిడిటీ ఉన్న వాళ్ళకి అసిడిటీ దూరం అవుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకి లాభాలు చేకూరుస్తుంది. కాబట్టి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడము, ఆ తర్వాత అంతకంటే ముఖ్యంగా బరువు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఉదయం లేవడంతోనే నీళ్లు తాగడం ఎవరైతే అలవాటు చేసుకుంటారో, 1.5 లీటర్ నుండి కనీసం 1 లీటర్ వరకు అలవాటు చేసుకుంటారో వారికి ఒక 3 మాసాల లోపలనే వాళ్ళ లోపల ఎంతైతే బరువు ఉందో ఆ ఎక్కువైనటువంటి బరువు అంతా కూడా తగ్గడానికి ఇది మంచి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రాక్టికల్గా మీరు చేసి చూసి ఎలాంటి

0: డబ్బు ఖర్చు కాకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఎలాంటి శ్రమకు గురి కాకుండా మీరు ఉదయం లేవగానే ఈ యొక్క నీళ్లు తాగే అభ్యాసం చేసుకున్నట్టయితే మీకు ఎంత ఎక్కువ ఉన్నటువంటి బరువు తగ్గుతుందో మీకు ఎంబడే అర్థమవుతుంది. మల విసర్జనకు వెళ్ళి వచ్చిన తర్వాత దంతధావనం చేసుకోవడము, దంతధావనం చేసుకోవడం కూడా అంటే పనులు తోమడం కూడా, ఎక్కడ తిరుగుతూ తోముతుంటారో ఎక్కడ కూడా తిరగకూడదు, ఒక స్టెప్ కూడా వేయకూడదు. తర్వాత పేపర్ చదువుతూ రకరకాలు చేస్తూ చేస్తుంటారు, అదంతా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పనులు తోమేటప్పుడు మనకు మలినాలన్నీ కూడా బయటకు వస్తుంటాయి కాబట్టి, మనం అటు ఇటు తిరిగినప్పుడు ఈ మలినాలన్నీ గాలిలోపు వాతావరణం లోపల కలిసిపోయి వాతావరణం కలుషితం కావడానికి కూడా మనం కారణమవుతాం. అలా కాకుండా ఒకటే దగ్గర నిలబడి ఈ పనులతో శుభ్రం చేసుకోవడం, ఆ విధంగా చేయడం ద్వారా మలినం అంతా కూడా తొందరగా దూరం అవుతుంది. తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది, అనవసరమైనటువంటి సమయం వృధా కాకుండా ఉంటుంది. ఈ పనులు తోమడం ద్వారా ఎంతైతే శుభ్రం కావాలో అంత శుభ్రం అవుతుంది. కానీ మనం అలా కాకుండా తిరుగుతూ సామాన్లకు వెళ్తూ బజార్కు వెళ్తూ ఇట్లా రకరకాలు చూస్తుంటాం సమాజం లోపల, అదంతా మంచి పద్ధతి కాదు. పేపర్ చదువుతూ కూడా చేస్తుంటారు, ఇవన్నీ కూడా మానుకున్నట్టయితే అప్పుడు ఈ యొక్క నోటి దుర్వాసన దూరమవుతుంది, పండ్లపైన ఉన్నటువంటి ఎనామిలు కూడా తగ్గకుండా ఉంటుంది, చెగుళ్ళ యొక్క ఈ యొక్క రుగ్మతలు కూడా దూరం అవుతూ ఆ చెగుళ్ళు పండ్లను గట్టిగా పట్టుకుని ఉంచేటువంటి స్థితి కొనసాగుతుంది. జీవించేంత కాలం ఒక పన్ను కూడా ఊడిపోకుండా ఉండాలంటే ఈ యొక్క చిన్న చిన్న పద్ధతులు మీరు పాటించినట్టయితే అప్పుడు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ దినచర్య లోపల ముఖ్యంగా మలకోశాన్ని శుద్ధి చేసుకోవడము, దంతధావనం చేసుకోవడము, ఆ తర్వాతనే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత యోగాభ్యాసము మీకు అనుకూలమైనటువంటి కనీసం ఒక సమయం లేకపోయినట్టయితే 5 నిమిషాల మీరు యోగాభ్యాసం చేసుకున్నా పర్వాలేదు. దానివలన మన సెల్ ఫోన్కి ఎట్లయితే మనం ఛార్జ్ లేకపోయినట్టయితే పనిచేయదు, ఛార్జ్ పెట్టుకుంటాము, ఆ విధంగా శరీరం అనేటువంటి యొక్క సెల్ ఫోన్ లాగా సెల్ ఫోన్ లాంటి శరీరం కూడా ఛార్జ్ అవసరం. కాబట్టి ఆ ఛార్జ్ మీరు 5 నిమిషాలు పెట్టుకుంటారా, 10 నిమిషాలు పెట్టుకుంటారా, 15 నిమిషాలు పెట్టుకుంటారా, అది మీ యొక్క సమయాన్ని బట్టి ఛార్జ్ చేసుకోవడం. మీరు ఎంత ఏకాగ్ర చిత్తంతో ఈ యొక్క యోగాభ్యాసం చేసినట్టయితే అంత ఎక్కువగా మనము దీని ద్వారా లాభాన్ని పొందవచ్చు.
1: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన యోగా నియమాలు దినచర్య గురించి యోగ శిక్షకుడు ఉల్లెంగముత్యం ప్రసంగంను విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం, దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగం.
6: ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 3 రకాల పంటల సరళి ఉండేది. నిర్మల్ మంచిరాల్లో నీటి వనరులు కొంత తక్కువగా ఉండి ఆదిలాబాద్, బోత్, ఉట్నూరు ప్రాంతాలలో ఎక్కువ భాగం అతిసారవంతమైన నల్లరేగడి నేలలున్నాయి. దట్టమైన విలువైన టేకు అడవులు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు ఈ జిల్లాకు దక్షిణాన పెట్టని కోటలుగా ప్రకృతి సంపదతో నిండి ఉన్నాయి. జిల్లా వ్యవసాయ రంగాన్ని అవలోకించే ముందు 100 ఏళ్ల కిందటి నుండి పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయిక సాంకేతిక వ్యవసాయాన్ని కూడా కొంచెం ప్రస్తావించుకోవాల్సి ఉంది. 100 శతాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో అనాదిగా ప్రకృతి వనరులు అపారంగా ఉంటూ వస్తున్నందున మనుగడ కోసం పోరాటం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుపుతున్న అనేక మానవ జాతులు సారవంతమైన, నివాసయోగ్యమైన, సౌకర్యవంతమైన ప్రాంతాలను అన్వేషిస్తూ వలస వచ్చిన క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో 100 ఏళ్ల కిందటే స్థిరపడిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 కాలాలు, 6 ఋతువులు తమ తమ పతాక స్థాయికి చేరుతాయి. వర్షాకాలం 1100 మిల్లీమీటర్ల నుంచి 1200 మిల్లీమీటర్ల వరకు వర్షం పడుతుంది. చలి కనిష్టంగా 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతుంది. ఎండాకాలం అయితే 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు మన రాష్ట్రంలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే అన్ని కాలాలు అధికంగా నమోదవుతాయి. ఇవన్నీ ఇప్పటి లెక్కలు. 100 ఏళ్ల కింద ఈ 3 కాలాలు దాదాపు ఇంతకు రెట్టింపు

ఎక్కువగానే ఉండి ఉంటాయి. అటవీ సంపద తరిగిపోతున్న కొద్దీ ఈ కాలంలో ఊహించని మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ మూడు కాలాలే ఇక్కడ పంటల సరళిని అంటే క్రాపింగ్ ప్యాటర్న్ను నిర్ణయిస్తాయి. నిజానికి ఆదిలాబాద్ జిల్లాలోని మిశ్రమ నేలల్లో 40 రకాల పంటలు పండుతుండగా మా తరం వాళ్ళందరం చూశాం. నల్లరేగడి నేలల్లో 40 రకాల పంటలు అనే సామెత కోసమే కాకుండా నిజంగా ఇక్కడ 40 కన్నా ఎక్కువ రకాల పంటలే పండేవి. ఆ పంటల పేర్లు ఇదిగో ఇవి: జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, బుర్కులు, మక్కలు, రాగటివడ్లు, తొగళ్ళు, పెసర్లు, మినుములు, శనగలు, అట్నాలు, నువ్వులు, పల్లీలు, ఆముదం, కుసుమలు, అవిసెలు, మిర్చి, అనుములు. ఇక్కడికి 20 రకాల పంటలు, ఇదిగో ఇంకా 20. బుడిమ పండ్లు, దోసకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటలు, చిక్కుడుగాయలు, గోరుచిక్కుడుగాయ, బెండకాయ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోపు, ధనియాలు, పుంట్లు, అలసంద, ఉలవలు, గోధుమలు, పొద్దుతిరుగుడు పూలు, పసుపు, చెరుకు, నల్ల నువ్వులు, గడ్డి నువ్వులు, అల్లం, కాలీఫ్లవర్, ఇంకా ఇవి కాకుండా 4-5 రకాల ఆకుకూరలు. ఇవి కాకుండా రకరకాల పండ్లు: మామిడి, జామ, సంత్రా, మూసంబి, నిమ్మపండ్లు, అరటిపండ్లు, సపోటా, సీతాఫలాలు, రామాఫలాలు, ఉసిరి. వీటిలో కొన్ని మిశ్రమ నేలల్లో పండేటివి, మరికొన్ని భారీ నల్లరేగడి భూముల్లో పండేటివి, మరికొన్ని అటవీ పొలాలు కూడా ఒకప్పుడు ఈ జిల్లాలో సమృద్ధిగా దొరికేవి. వాటిలో మొర్రి పండ్లు, తునికి పండ్లు, పరికి పండ్లు, ఇరికి పండ్లు, మేడి పండ్లు, ఈత పండ్లు, అల్లనేరేడు పండ్లు, రేనబండ్లు, ఇప్ప పువ్వు, తవిసిబంక, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పిన దినుసులు, పండ్లు, పంటలు అన్నీ కలిపితే దాదాపు 70 రకాల ఆహార దినుసులు సమృద్ధిగా విస్తారంగా ఈ జిల్లాలో దొరికేవి. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని మాయమైపోయినా మరికొన్ని మిగిలి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 50 ఏళ్ల కిందటి వరకు వ్యవసాయం ఒక పద్ధతిలో సాగితే 50 ఏళ్ల నుండి ఊహకందనంత కొత్త పుంతలు తొక్కింది. ఈ ఆధునిక వ్యవసాయంలోని అధిక దిగుబడులనిచ్చే శంకరజాతి ఆహార పంటలు వాటి అసలైన రుచిని కోల్పోవడం చాలా విషాదం. అయితే హరిత విప్లవకర్తలు అంటే వ్యవసాయ శాస్త్రజ్ఞులు మాత్రం ఆధునిక ప్రపంచానికి ఆహార ఉత్పత్తిని పెంచడం మాత్రమే మార్గమని ఘంటాపథంగా చెప్తున్నారు. వారు అంటున్నది ఏమిటంటే, ప్రపంచ జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది. జనాభాకు తగిన స్థాయిలో పంట సాగు భూమి విస్తీర్ణమైతే పెరగదు కదా. కాబట్టి అందుబాటు ఉన్న భూమిలోనే అధిక దిగుబడినిచ్చే రకాలను వేసి పండించితే తప్ప ఇప్పుడు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చలేము. లేకపోతే ప్రపంచం భయంకరమైన కరువులను ఎదుర్కోవలసి ఉంటుంది అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. శంకరజాతులకు చీడపీడల బాధలు ఎక్కువ కాబట్టి క్రిమిసంహారక మందులు వాడవలసిందే. ఆ మందుల అవశేషాల ప్రభావం ఆహార దినుసుల్లోనూ చివరికి తల్లిపాలల్లోనూ కనిపించి మానవ జాతి ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తున్నది. కాబట్టి జన్యు మార్పిడి పంటల్ని నిషేధించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశవాళీ రకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయంపై ఎన్నో పరిశోధనలు చేసిన సేంద్రియ వ్యవసాయ ప్రియులు అంటున్నారు. మరి ఏ వాదంలో ఎంత నిజముందో కాలం నిర్ణయిస్తుంది. కానీ అంతవరకు ఒక్క ఆకలి చావు కూడా లేని ప్రపంచాన్ని చూడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఒకప్పటి వ్యవసాయంలోని కొన్ని సాగు పద్ధతులు సాంప్రదాయకాలుగా అనిపించిన వాటి వెనుక ఒక ఖచ్చితమైన సాంకేతికత, నైపుణ్యం ఇమిడి ఉన్నాయి. వాటినే ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా కొంత ఆధునీకరించి చెప్పడం గమనించవలసిన విషయం. వారి సాంకేతిక విజ్ఞానానికి పాత పద్ధతులను జోడించి మరీ చెప్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు తెగుళ్ల చీడపీడలను తట్టుకోవడానికి అంతర పంటల సాగు చాలా మంచి మార్గమని వ్యవసాయ నిపుణులు ప్రచారం చేస్తున్నారు. మన సాంప్రదాయిక రైతులు ఈ అంతర మిశ్రమ పంటల పద్ధతిని కొన్ని 100 సంవత్సరాల క్రితమే పాటించడం వలన ప్రకృతి సమతుల్యత, ఈకోలాజికల్ బ్యాలెన్సింగ్, పర్యావరణ పరిరక్షణ మొన్నమన్నటి వరకు సహజంగానే జరిగేవి. క్రిమికీటకాల విడద లేకపోవడం వలన రసాయన మందుల ఊసే ఉండేది కాదు, సహజమైన ఆహారం లభించేది. ఆనాటి మిశ్రమ అంతర పంటల సరళి గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవాల్సి ఉంది. దేశవాళీ పత్తిని సరితలతో అంటే వెదురు బొంగులతో సాళ్లల్లో పోసేవారు. ఆ పత్తి పంటలోనే కందులు, మినుము, పెసరి, నువ్వులు, పుంట్లు, ఆమ్దాలు, దోస, బుడిమ, తెల్లజొన్నలు, మిరప చెట్లు, ఇట్లా పత్తి పంటలో 10 రకాలు అనే సామెత ప్రకారం అంతర మిశ్రమ పంటలు పండించేవాళ్ళు. ఆముదం, పుంటి, పత్తి ఈ 3 వృక్షశాస్త్ర వర్గీకరణ

0: పద్ధతులను అనుసరించి ఒకే కుటుంబానికి చెందినవి. ఈ పంటలను ఆశించే చీడపీడలు అన్నిటి మీద ఆశించడంతో ఆర్థికంగా నష్టం చేయని స్థాయిలో మాత్రమే ఉండేవి. దోశ, బుడిమ, మినుము, పెసర లాంటి పంటలకు రసం పీల్చి పురుగులు ఆశించినా వాటి స్థాయి తక్కువ ఉండేది. నువ్వులు, కందులు పెద్దగా చీడపీడల బెడద లేకుండానే అధిక దిగుబడిచ్చేవి. పుష్కలమైన పశువుల పెంట అందుబాటులో ఉండేది. వ్యవసాయ రంగానికి అనుబంధ రంగమైన పశువుల సంపద కూడా ఈ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఉండేది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా పప్పుదినుసు పంటలకు పెట్టింది పేరు. పెసర, మినుము, కంది, శనగ, బొబ్బర్లు ఇక్కడ బాగా పండేవి. బొబ్బర, శనగ, కంది లాంటి రకాలను వచ్చే సంవత్సరానికి విత్తనాలుగా నిల్వ చేయడం కష్టమైన పని. ఆ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజనులకు ఈ విత్తన పరిరక్షణ పద్ధతి బాగా తెలుసు. అడవిలో దొరికే గరుకుగా ఉండే గగ్గిరాకులతో పెద్ద డొప్పలు అంటే సంచిల్లాగా కుట్టి ఆ సంచీలలో నిల్వ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా పుచ్చు పురుగు దరిచేరకుండా విత్తనాలు క్షేమంగా ఉండేవి. ఇప్పుడేమో రసాయన మందులు కలిపి నిల్వ చేస్తున్నారు. అయితే పరిణామ క్రమంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడులు అనేది లక్ష్యంగా ఉన్నా ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా మానవజాతి రసాయన కాలుష్య కూరలో చిక్కుకుపోయింది. ప్రతి పంటలో సంకరజాతి రకాలను ప్రవేశపెట్టడం వలన దేశవాళీ రకాలు కనుమరుగైపోయాయి. ప్రభుత్వాలు కూడా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాణిజ్య పంటల్లో సమగ్ర ప్రత్తి అభివృద్ధి పథకం లాంటి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చినా తర్వాతి కాలంలో ఎంత వికటించాయన్నది అందరికీ తెలిసిందే. రైతులు ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించి ఒక్క ప్రత్తి పంట విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచి అధిక లాభాల కోసం అరులు చాపడం మొదలైంది. ప్రత్తి పంట తెల్ల బంగారం లాంటి సూక్తులు కూడా రైతుల ఆశలను మరింత దురాశలుగా మార్చాయి. తరతరాలుగా వస్తున్న సేంద్రియ పశువుల ఎరువుల వాడకం గాని, పంట మార్పిడులను గాని, పంటల సరళిని గాని పూర్తిగా విస్మరించి ప్రతి పంట పండని నేలల్లో కూడా ప్రత్తిని సాగు చేయడానికి ఈ జిల్లా రైతులు పూనుకున్నారు. పక్క రైతులను, పెద్ద రైతులను అనుకరిస్తూ ఏమాత్రం శాస్త్రీయ అవగాహన లేకుండా పురుగు మందుల్ని, రసాయన ఎరువుల్ని విచక్షణారహితంగా వాడటం మొదలైంది. దీనివలన పురుగులు కూడా తమ నిరోధక శక్తిని పెంచుకుని రైతులకు సవాలుగా నిలిచాయి. ఖరీదైన పురుగు మందులు పదే పదే వాడటం వలన సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఈ జిల్లా రైతాంగం అప్పుల పాలైంది. అయితే ఇప్పుడిప్పుడే కొందరు యువ రైతులు, విద్యాధికులు వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్నది. భవిష్యత్తులో కూరగాయల సాగు, పండ్ల తోటల సాగులో ఆదిలాబాద్ జిల్లా తప్పకుండా స్వయం సమృద్ధిని సాధించే దిశలో ప్రయాణిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో సాధనాల ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కాలువ కొంతమట్టుకు ఆరుతడి పంటలకు అవసరమైన నీటిని అందిస్తున్నది. పెన్గంగా నదిపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చన్నాక కోర్టా ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో నూతన వ్యవసాయ విప్లవం వచ్చి పంటల సరళి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల సాగు కూడా ఇప్పుడిప్పుడే లాభసాటిగా మారుతున్నది. ఇక్కడ అతిపెద్ద టమాటా మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా టమాటా ఎగుమతి అవుతున్నది. కూరగాయల నారు సరఫరా చేసేందుకు గాని ఆదిలాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో కూరగాయల నర్సరీలు కూడా వెలిశాయి. ఇటీవల షేడ్ నెట్లో వ్యవసాయ పద్ధతిలో కొందరు యువ రైతులు క్యాప్సికమ్ అంటే కూర మిర్చి లేదా సిమ్లా మిర్చిని పండించి పెద్ద ఎత్తున ముంబై మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. దేశం నలుమూలల ఈ ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. అలాగే కీర దోసకాయ కూడా షేడ్ నెట్లోనే పండిస్తున్నారు. మరికొందరు యువ రైతులు ఆయుర్వేద మొక్కల సాగు వ్యాపార స్థాయిలో చేపట్టినారు. మొత్తానికి ఆదిలాబాదులో వ్యవసాయ రంగం ఒకప్పటి ప్రాచీన వ్యవసాయం నుండి పరిణామం చెంది యువ రైతుల శ్రమశక్తిని నింపుకొని వైవిధ్యమైన పంటలను ఆదర్శప్రాయమైన పద్ధతిలో పండించి ఎప్పుడూ లేనంత సంపదను సృష్టించుకొని మరింత అభివృద్ధిని సాధిస్తుందని తప్పకుండా ఆశించవచ్చు.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం, దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగంను విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం రోజు ఎన్నో కొత్త పదాలు మాట్లాడుతుంటాం. ఆలోచిస్తే ఆ మాటలు చాలా అందంగా ఉంటాయి కదా. మాటకు మాట కలుపుతూ, పదానికి పదం కలుపుతూ కొత్త కొత్త పదాలు గమ్మత్తుగా మాట్లాడచ్చు. అయితే ప్రతి పదం ఎంత సొగసుగా ఉంటుందో వివరించేదే మాట సొగసు. మరి ఇయాల్టి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం మాట.
7: ఈరోజు మాట అనే 2 అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. మంచి మాటను ముత్యాల మూటతో పోలుస్తారు. మాటను ఉక్తి అని సంస్కృతంలో అంటారు గనక మంచి మాటలను సుఉక్తి అనాలి. అదే సూక్తి అవుతుంది. గొప్పవాళ్లు చెప్పిన మాటలు సూక్తులవుతాయన్నమాట. గొప్ప గొప్ప యుద్ధాల వలన చేయలేని పని ఒక మంచి మాటతో సానుకూలమవుతుంది అంటారు. మన మాటల వలననే మన జీవితం పూలబాట అవుతుంది. మన మాటల వలననే మన జీవితం ముళ్లబాట అవుతుంది. అందుకే నీ నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఉట్టింది. రాయలసీమలో పెన్నా నది ప్రవహిస్తుంటుంది గనుక అక్కడ పెదవి దాటితే పెన్న దాటుతుందనే సామెత కనబడుతుంది. పెదవి దాటేదేది? మాటనే గదా. మనం మాట్లాడే మాటల వలననే మన సంస్కారం బయటపడుతుందని, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అని వేమన తేల్చినాడు. అలుగుల అనువున పుచ్చంగ వచ్చున అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటను వినుమెన్ని ఉపాయముల వెడలునే అధిప అనేది విదురనీతి. మనసులోన నాటిన మాటలు బాణాల కన్నా వాడి అయినయట. శరీరంలో నాటిన బాణాలను తీయవచ్చు గాని మనస్సులో నాటుకున్న మాటలను తీయలేమని విదురనీతి. ఇటువంటిదే వేమన కూడా అంటున్నాడు. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతక నేర్చు కమ్మరేడు, మనసు విరిగనేని మరిచేర్చరాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఇనుమును ఎన్నిసార్లు విరిగినా అతికించవచ్చు గాని మనస్సు విరిగిపోతే అతికించలేము అని వేమన భావం. ఈ 2 పద్యాలకు మూల కారణం మాటలే అని వేరే చెప్పనవసరం లేదు. మెత్తనైన నాలుక 15-32 దంతాల మధ్య తెలివిగా జీవిస్తుంది. ఏమాత్రం అటీటైనా నాలుక పచ్చడి కావడం ఖాయం. ఒకసారి దంతాలు నాలుకతో, నువ్వొక్కతెవు, మేము 32 మందిమి, మాకిబ్బంది కలిగించే పనేదైనా చేసినావంటే నమిలి పారేస్తామని హెచ్చరించాయట. దాంత జీబుసే ఎహ కహే తూ ఎక్ హం బత్తీస్ ఇగడు తిగడు జో తూ కరే తుజ్కో దేహం పీస్ అని. నాలుకేమైనా తక్కువ తిన్నదా? అన్నీ తినేది అదేనాయ్. జీబు దాంతసే ఎహ కహే చాహే తుమ్ హో పచాస్ ఏక్ బచన్ ఐసా కహు మూసే దేవు నికాస్. మీరు 32 మంది, ఎందుకు 50 మందిన్నా పర్వాలేదు, నేనొక్క మాట మాట్లాడినానంటే మీరందరూ బయటకి వెళ్లి పడిపోతారు అన్నదట అని కబీర్దాస్ అంటున్నాడు. మనం మాట మాట్లాడడానికి సాధనం నాలుకే గదా. ఒక్క తిట్టు తిట్టిందంటే ఎదుటివాడు మూతి పళ్ళన్నీ రాలగొట్టడా? మాటలకంతటి మహత్యమున్నది. నోటి మాట వలన ఈపుకు దెబ్బలని తెలంగాణలో ఒక లోకోక్తి ఉన్నది. నోరేదో మాట్లాడుతుంది, దాని పర్యవసానం వీపు బద్దలవుతుంది అన్నమాట. ఇటువంటిదే రహీం దోహా ఒకటున్నది. రెహమన్ జింహా బావురి కహెగయ సర్గ్ పాతాల్ ఆపు కహే భీతర్ భయి జ్యూతీ ఖాత్ కపాల్. నాలుక పిచ్చిది, స్వర్గపాతాలకు లంకె కలుపుతూ ఏదో ఏదో వాగుతుంది అని. అది భద్రంగా నోట్లోనే ఉంటుంది కాని చెప్పుదెబ్బలు తినేది మాత్రం కపాలం. మాట్లాడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరైతే సత్యం తీయగా ఉండదు. సత్యమెప్పుడు చేదే. ఉన్నమాట అనద్దు, ఊర్లే ఉండద్దు అనే సామెత ఉండనే ఉన్నది. ఉన్నమాటనే, అది చేదైనా ప్రియంగా మాట్లాడితే తప్పేమీ లేదట. ప్రియమంటే మధురంగా తీయగా అని అర్థం చేసుకోవాలి. కాని ప్రియమంటే అధికమైన ధర అని కూడా ఉన్నది. దాన్ని మనం ప్రియం అంటాం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యంనే పలుకు కాని ప్రియంగా అంటే మధుర

0: ప్రియంగా పలుకు, సత్యాన్ని ఎప్పుడూ అప్రియంగా పలకకు. ఒక వ్యక్తి స్వర్గస్థుడైనాడు, ఆ విషయాన్ని అతని ఆత్మీయులకు తెలియజేయాలి. ఆ వార్త సత్యమే అయినా చేదైన వార్త కదా, దాన్ని మధురంగా మెల్లగా సానునయంగా తెలియజేయాలి అన్నమాట. అయితే మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అని సుమతి శతకంలో చెప్తుండు. అంటే మాట సత్యమే ఉండాలట. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పలుకు, కఠోర వాక్యముల్ పలుకడు. ఒకనొకప్పుడవి పలికిన కీడును కాదు నిక్కమే, చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగల్లు రాల్చినన్, శిలలకు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కర అని అంటున్నాడు మారయ్య వెంకన్న కవి భాస్కర శతకంలో. ఉత్తముడు ఎల్లప్పుడూ హితమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు, పరుషవాక్యాలు మాట్లాడడు. ఒకవేళ మాట్లాడినా అది వాస్తవమే కాబట్టి ఎవరూ తప్పు పట్టరు. మేఘుడు ఎల్లప్పుడూ చల్లని నీటినే కురిపిస్తాడు, కానీ ఒక్కొక్కసారి మంచు ముక్కలను కూడా విసురుతాడు, కానీ అవి వెంటనే నీరుగా మారిపోతాయి అని భావం. మాటకు మాట తెగులు, వాళ్ళో మాటంటే మనమో మాట అంటాం, అది చినికి చినికి గాలివానవుతుంది. వాడు మాట కింద వడనీయడు అంటారు, అంటే వెంటనే మరో మాట అందుకుంటాడన్నమాట. కొందరు ఎదుటివారు ఎంత మాటలతో యుద్ధం చేసినా కిమ్మనకుండా ఉండిపోతారు, అప్పుడు మాట్లాడేవానికే విసుగెత్తి ఆగిపోతాడు. అందుకే మౌనేన కలహం నాస్తి అని సంస్కృత న్యాయం పుట్టింది. మౌనంగా ఉంటే కలహమెక్కడిది? కిమ్మనకుండా అనేది కూడా సంస్కృతమే. సంస్కృతంలో కిమ్ అంటే ఏమిటి, ఎందుకు అనేవి ప్రశ్నార్థకాలు. తెలంగాణలో పెళ్లి సంబంధాలు కుదిరించేటప్పుడు మాటా ముచ్చట అంటారు. నలుగురు కూర్చొని మాట్లాడి ఒక పెళ్లి సంబంధాన్ని కుదిరిస్తారు. దీన్ని ఆదిలాబాద్లో మాత్రం లగ్గం పక్కయింది అంటారు. ఆంధ్రలో పెళ్లి ఖాయమైంది అంటారు. పక్క అన్నా ఖాయమన్నా ఉర్దూ మాటనే. తెలంగాణ వాళ్లు అది తెలుగు అనుకుంటారు, ఆంధ్రులు అది ఆంధ్రం అనుకుంటారు. ఏమనుకున్నా మాట మాటనే కదా.
1: ఇంతవరకు మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం మాట గురించి విన్నారు. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
3: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
2: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
3: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
2: 9491399052.
3: గుర్తుంచుకోండి,
2: లాభవాణి
3: ఆకాశవాణి,
2: శుభవాణి
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.

ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కేలినిన్ వెట్టిన ముచ్చట. ఇంకా ఎలా మెరుగవుదాం రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: India A will face Afghanistan A at the same venue on Thursday. All the matches will be played in Dambulla, with the final match scheduled on 21st of this month. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Sarabjit. Garib Kalyan at heart of governance, says PM Modi, as NDA marks 12 years, is a front page headline in the Statesman. Crisis deepens for Mamata as her Lok Sabha team breaks. Rebel TMC MPs reach out to BJP, writes the Indian Express. Israel-Iran trade strikes may revive full-scale war in region. Government tells all Indians to leave Iran immediately, writes the Asian Age. India sees surprise current account surplus in January to March. Strong services receipts, higher remittances offset war disruptions, leads the Financial Express. Giving impetus to the digital modernization push in Indian Railways, waitlist gets a crystal ball, railways to unveil AI tool to predict ticket confirmations, says the Pioneer. As Delhi battles extreme heat and rising fire incidents, surge in fire incidents linked to overloaded electrical systems, writes the Delhi Tribune. The Statesman on its editorial page writes, for years, India's electric vehicle debate was driven largely by environmental concerns, yet the strongest argument for electrification may be India's enduring vulnerability to imported oils. And finally, consensual premarital relationships, no stain on character, SC orders man's appointment as cop, informs the Hindustan Times. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. Five-day BRICS agriculture ministers meeting to begin today in Indore, Madhya Pradesh. Indian Embassy in Muscat confirms rescue of all 24 Indian seafarers aboard empty Merivex after fire incident south of Strait of Hormuz. Iran and Israel announce halt in attacks against each other but warn of retaliation if ceasefire breached again. U.S. federal court strikes down President Donald Trump's $1 lakh H-1B visa fee. And in men's cricket, India A to take on Sri Lanka A in opening match of Tri-Nation Series at Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad, vanda point 2 FM, manasu ninda. కథనం కార్యక్రమం వినే ముందు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. కథనం. మూడు శతాబ్దాల కథా ప్రస్థానంలో ఎన్నో మెరుపుల్లాంటి కథలను అందించిన ప్రముఖ రచయిత కెవి నరేందర్. ఈయన రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుండి కథలను ధారావాహికంగా వినిపిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా కథనం కార్యక్రమంలో. మరి ఇయాల్టి కథనం కార్యక్రమంలో డియర్ ఫా కథను చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్.

0: అమెరికా నుంచి శైలేంద్ర వస్తున్నాడన్న ఉత్సాహం రాఘవయ్యని ఒక పట్టాన నిలవనీయడం లేదు. ఉదయాన్నే లేచి భార్య సులోచన ఫోటో ముందు నిల్చొని, సునా చూశావా నీ కొడుకు ఎంత ఎదిగిపోయాడో, వాడిప్పుడు అమెరికాలో ఒక గొప్ప ఇంజనీర్. వాడు ఇంజనీర్ అవడానికి మాత్రం కష్టపడింది నేనే. ఎల్కేజీలోనే వాణ్ణి గుంటూరు తీసుకెళ్లి 25,000 రూపాయల ఖర్చుతో హాస్టల్లో వేసి వాణ్ణి ఇంత గొప్పవాణ్ణి చేశాను. నువ్వేమో వాడు చదువు సంధ్యల పేరుతో పూర్తి దూరమవుతున్నాడు, వాణ్ణి మన దగ్గరే ఉంచుకుని చదివిద్దామండి అనేదానివి. వాడు మన దగ్గరే ఉంటే ఇంతటి వాడయ్యేవాడా? అటు పల్లెగా ఇటు పట్నంగా కాకుండా ఎదిగిన మన ఊళ్ళో ఏం చదువులున్నాయని వాదించేవాణ్ణి. నిజానికి వీడి తోటి వాళ్లంతా ఇప్పటికీ ఆవారాగాళ్లై రోడ్లంతా తిరుగుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులు నావైపు జెలసీగా చూస్తూ, మీ వాడు నెలకి 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట కదా రాఘవయ్య గారు అంటుంటే ఎంత పొంగిపోతున్నానో తెలుసా? నా బాధంతా ఒక్కటే, అంత ఉన్నతంగా ఎదిగిన వాణ్ణి నువ్వు కళ్లారా చూడలేకపోయావు. వాడీరోజు అమెరికా నుంచి వస్తున్నాడు. నన్ను, నీ ఫోటోని అమెరికా తీసుకెళ్తానని వస్తున్నాడు. సులోచన, నాకీ వయసులో డాన్స్ చేయాలనిపిస్తుంది. రేపో మాపో అమెరికా వెళ్ళాలి కదా, అందరికీ వీడ్కోలు చెప్పి వస్తాను అని ఫోటోకి చెప్పి బయలుదేరాడు. వరండాలోకి రాగానే వాలుకుర్చీ కనిపించింది. ఇన్నాళ్ళు నాకు విశ్రాంతినిచ్చిన నిన్ను అమెరికా తీసుకెళ్లడం సాధ్యపడటం లేదు అని ప్రేమగా బాధగా దాని నిమిరాడు. చేతికర్రని తీసుకుంటూ, అమెరికాలో అన్నీ స్టీలు కర్రలుంటాయేమో, శైలేంద్ర నిన్ను వద్దంటే ఇక్కడే ఉండిపో అనుకుని కళ్లలో తడి పేరుకుపోతుంటే దాన్ని ముద్దెట్టుకున్నాడు. పంచెను భుజాన వేసుకోబోతూ, అమెరికాలో నిన్ను భుజం మీద వేసుకుంటే నన్ను వింతగా చూస్తారేమో కదూ, ఇంకా ఈ ముతక పంచలేమిటి అని కోడలు మనవలు గేలిచేస్తుంటే నువ్వు భరించలేవు కదూ. నాకు ఇన్నాళ్ళు రాజసాన్ని తెచ్చిపెట్టిన నీకు కన్నీళ్లతోనే కృతజ్ఞతలు అనుకుంటూ జాలువారిన కన్నీటిని అదే పంచెతో తడుముకొని భుజం మీద వేసుకుని చెప్పులు తొడుక్కుని బయలుదేరాడు. సందు మలుపులో కనిపించిన షావుకారు రాజయ్యతో గర్వంగా చెప్పాడు, రాజయ్య అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడొస్తానో ఏమిటో, పొలాన్ని ఇంటిని కూడా అమ్మేశాను అన్నాడు. చివరి మాట అంటున్నప్పుడు కళ్లలోంచి నీళ్లు జలజలా రాలాయి. అదృష్టవంతుడివి రాఘవయ్య, పొలాన్ని ఇంటిని తిండిలేక అమ్మటం లేదు కదా, నువ్వే ఇక్కడ ఉండనప్పుడు ఇంకా అవెందుకు. నీ కొడుకు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అమెరికా వెళ్ళాక మా అందర్నీ మర్చిపోకు అన్నాడు రాజయ్య. లేదు రాజయ్య, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాను. ఇంకా వెంకటయ్యని, సుధాకర్ పంతుల్ని, జోసెఫ్ని, కాంతయ్యని, రసూల్భాయిని కలిసి వస్తాను అన్నాడు. ఇంతకీ పొలాన్ని ఇంటిని ఎందుకు అమ్మేశారు అని అడిగాడు రాజయ్య. పొలాన్ని 100,000 రూపాయలకి, ఇంటిని 80,000కి అమ్మేశాను. అడ్వాన్సుగా 60,000 ఇచ్చాడు, మన లక్ష్మీనర్సయ్యే కొన్నాడు అని చెప్పాడు. నేనిలా అంటున్నానని అనుకోవద్దుగాని, పొలం అమ్మినా ఇల్లు అమ్మాల్సింది కాదేమో రాఘవయ్యా అన్నాడు రాజయ్య. మా శైలేంద్రకిష్టం లేదు రాజయ్య, అయినా నేను ఉండనప్పుడు ఆ ఇల్లు మాత్రం ఎందుకు అని ముందుకు సాగాడు. 4-5 గంటలు ఊరంతా తిరిగి ఆనందంగా అమెరికా వెళ్తున్నానని అందరికీ చెప్పి వీడుకోలు తీసుకుని వచ్చాడు. ఓమారు పొలం వైపు వెళ్లి ఆ నేలని సుతారంగా తడిమాడు. కళ్లలోని నీళ్లు వానచుక్కల్లా పడి ఇంకిపోయాయి. పిడికెడు మట్టి తీసుకుని ఆప్యాయంగా జేబులో పోసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఇంట్లోని ప్రతి జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు. ఇంట్లో అటకమీద పాతబడిన ఉయ్యాల బూజుపట్టి కనిపించింది. శైలేంద్ర కోసం చేయించిందది. వాడోసారి దాంట్లోంచి కింద పడితే సులోచన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వాడు గుక్కపెట్టి ఏడ్చి శ్వాస తీసుకోవడం ఆపేసి గుడ్లు తెలేశాడు. అప్పుడు వాడి చెవులు మూసి నోట్లో నోరు పెట్టి ఊది ఛాతిమీద రాసి తానెంత గాభరా పడ్డాడు. అలాంటివాడు ఈరోజు అమెరికాలో పెద్ద ఇంజనీర్. వాణ్ణి ఇంజనీర్ చేసి అమెరికా పంపాలని తాను కన్న కలలు అన్నీ ఇన్నీ కావు. 10 ఏళ్ల వయసు నుంచే అదే పదం ఒక మంత్రంలా చెప్పేవాడు. ఓసారి పొలంకి ఉన్న మోటార్లో నీళ్లు పోసి, నేను ఇంజన్లో నీరు పోశాను, ఇప్పుడింకా ఇంజనీర్నేనా అని అడిగితే తానెంత నవ్వాడు. డబ్బు కోసం పంట ఎక్కువ పండించడానికి ప్రయత్నించేవాడు. నాలుగో ఏట నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు వాణ్ణి హాస్టల్లోనే ఉంచి చదివించడానికి తానెన్ని కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలన్నీ ఈ ఆనందం ముందు దూదిపింజలై ఎగిరిపోతున్నాయి. వాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మంత్రముగ్ధుడై వినేవాడు. గొప్పింటి సంబంధం వచ్చినప్పుడు మురిసిపోయి పెళ్లి చేశాడు. తన జీవితాశయం నెరవేరడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 రోజుల క్రితం శైలేంద్ర ఫోన్ చేసి, ఫా, నిన్ను ఆ పల్లెటూరులో ఇంకా ఎవరు చూసుకుంటారు? రేపేదైనా జబ్బు చేసినా, వృద్ధాప్యంలో పడి ఏదైనా దెబ్బలు తగిలినా ఆ ఇంట్లో నిన్ను చూసుకునేవాళ్ళెవరున్నారు? ఈ వయసులో నీకు అన్నీ సమకూర్చి నిన్ను బాగా చూసుకోవడం అవసరం. అది నా బాధ్యత. అందుకే ఇల్లు పొలం అమ్మేసేయి. నేను ఈ నెల 22న వస్తున్నాను. నువ్వు నా వెంట వస్తున్నావు, దట్స్ ఆల్ అని చెప్పాడు. రాఘవయ్యకి నోటిమాట రాలేదు. అయినా, వద్దురా, ఉన్న ఊర్లో ఇంటిని పొలాన్ని అమ్మి నీ వెంట రావాలి అంటే కొంచెం బాధగా ఉంది. ఇక్కడ నా కష్టాలేవో నేను పడతానులే అన్నాడు. వద్దుఫా, నా మాట విను. ఈ వయసు నువ్వు కష్టపడే వయసు కాదు. ఆ పల్లెలో రేపేదైనా జరిగితే చెట్టంత కొడుకు లక్షలు సంపాదిస్తున్నా ఏం లాభం అని నన్ను ఆడిపోసుకుంటారు ఫా. నీకు అన్నీ సమకూర్చి ఏ లోటు లేకుండా నిన్ను చూసుకోవడం ఆ పల్లెలో ఎవరికి సాధ్యం? అందుకే నా వెంట వస్తున్నావు. ప్లీజ్ ఫా, మరేం చెప్పొద్దు అని ఫోన్ పెట్టేశాడు. రాఘవయ్యకి ఓవైపు ఆనందం, మరోవైపు ఉన్న ఊరిని విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు బాధ కలగలిపి వచ్చాయి. ఆ మాటల్ని ఎవరితో పంచుకోవాలో తెలియక సులోచన ఫోటో ముందుకెళ్లి చెప్పుకున్నాడు. కొడుకు ఫోన్ వచ్చినప్పుడల్లా తానెంత వాడయ్యాడో తెలిసి ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. రెక్కలు కట్టుకుని ఈ క్షణాన్నే అమెరికాలో వాలిపోవాలని ఆతృతపడేవాడు. మడత కుర్చీలో కూర్చొని ఆకాశంలో ఎగిరిపోతున్న విమానం వైపు ఆశగా, ఆతృతగా, ఆవేదనగా, ఆసక్తిగా కళ్ళు చిట్లించి చూసేవాడు. ఏ రోజైనా కొంచెం కిందుగా ఎగురుతూ పోయే విమాన శబ్దం వినిపిస్తే శైలేంద్ర ఇంటి ముందు దిగుతున్నంత మనసు పులకరించిపోయేది. తన జీవితంలో విమానం ఎక్కుతానని ఏనాడో ఊహించనిది నిజమవుతున్నందుకు ఆశ్చర్యపోయేవాడు. ఎప్పుడో చాలా ఏళ్ల కిందట సులోచనని, 6 ఏళ్లున్న శైలేంద్రని బేగంపేట విమానాశ్రయం చూపించడానికి తీసుకెళ్లినట్టు గుర్తు. భూమిని దద్దరిల్లజేస్తూ వచ్చిన విమానాన్ని చూస్తూ కేరింతలు కొడుతున్న శైలేంద్రకి విమానయానం ఎంత గొప్పదో, తాను బాగా చదివి అమెరికా ఎలా వెళ్లాలో 2 గంటలు చెప్పినట్లు గుర్తు. హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు, విజయవాడల్లో వాడి హాస్టల్ చదువంతా గడిచిపోతుంటే ఏడాదిలో ఎప్పుడైనా హోమ్సిక్ హాలిడేస్కి ఇంటికొచ్చే 10 రోజుల్లోనూ అమెరికా గురించి కథలు కథలుగా చెప్పేవాడు. అవన్నీ ఫలించి ఈరోజు తనని కూడా అమెరికా తీసుకెళ్తున్నాడు. రాఘవయ్యని తేనెతుట్టెలా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. కొడుకొచ్చే రోజు కోసం భారంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇంటి ముందాగిన కారులోంచి శైలేంద్ర దర్జాగా దిగి దర్పంగా అడుగులేసుకుంటూ వస్తుంటే రాఘవయ్య నిలువెల్లా పులకించిపోయాడు. శైలేంద్ర వస్తూనే, హాయ్ ఫా అని తండ్రి పాదాలకు మొక్కాడు. తర్వాత తండ్రిని గట్టిగా కౌగలించుకున్నాడు. తండ్రి ఫ్రెండ్స్ కోసం రకరకాల గిఫ్ట్లు తీసుకొచ్చిచ్చాడు. వాడలోని వాళ్లందర్నీ పేరు పేరునా పలకరించాడు. ఊరంతా రాఘవయ్య అదృష్టాన్ని, కృషిని పొగుడుతుంటే ఇల్లంతా సందడిగా మారింది. 4-5 గంటల తర్వాత సులోచన ఫోటో తీసుకుని తన లగేజ్ సర్దుకొని కొడుకుతో పాటు రాఘవయ్య కారెక్కాడు. కళ్లనీళ్లతో ఇంటిని తనివితీరా చూసుకున్నాడు. అందరితోనూ చేతులు కలుపుతుంటే కారు కదిలింది. రాఘవయ్య ఇంట్లోకి ఒంటరితనం అడుగుపెట్టింది. కారు హైదరాబాద్ సిటీ చేరింది. చాలా కింది నుంచి విమానం బరబరలాడే శబ్దం చేస్తూ వెళ్తోంది. రాఘవయ్య కొడుకువైపు గర్వంగా చూస్తూ, శైలు, విమానంలో టాయిలెట్స్ ఉంటాయిరా అని అడిగాడు. శైలేంద్ర నవ్వి, ఉంటాయి ఫా అన్నాడు. మరి అమెరికాలో నాకు వాలుకూర్చి చేతికర్రా దొరుకుతాయా అన్నాడు. శైలేంద్ర తండ్రివైపు విస్మయంగా చూసి ఇలా అన్నాడు, నువ్వొచ్చేది అమెరికా కాదు ఫా, ఇక్కడి వరకే, హైదరాబాద్కి. ఆ మాట విని రాఘవయ్య హతాశుడయ్యాడు. పైన వెళ్తున్న విమానం 2 ముక్కలై భయంకరంగా తనమీదే కూలుతున్నట్టనిపించింది. ఏంట్రా నువ్వనేది అన్నాడు షాకింగ్గా. అవునుఫా, ఇక్కడికే. నేను నిన్ను అమెరికా తీసుకెళ్తానని ఎప్పుడూ అనలేదే. అయినా అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? నీ కోడలికి కూడా ఈ మధ్య జాబ్ వచ్చింది. నేను రమ్య ఆఫీసులకి, పిల్లలు స్కూల్స్కి వెళ్తే అక్కడ కూడా ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు? నిన్నెవరు చూసుకుంటారు? అన్నాడు. మరిప్పుడు ఎక్కడికిరా వెళ్లేది? గొంతు తడారిపోతుంటే మాటలు భారంగా పెగిల్చుకొని అడిగాడు. అప్పుడే కారాగింది. రాఘవయ్య ఆ కారు కిటికీలోంచి ఆ భవనం ముందరి బోర్డును చూసి స్థానమయ్యాడు. కళ్లల్లో గండిపడ్డట్టు నీటి చలమలు కప్పేశాయి. మసక మసగ్గా చదివాడు. సుశ్రుత ఓల్డేజ్ హోమ్. శైలేంద్ర అప్పటికే కారు దిగి డోర్ తీశాడు. ఒక వర్కర్ వచ్చి లగేజీ తీసుకెళ్లాడు. రాఘవయ్య శిలావిగ్రహమై నడిచాడు కొడుకు వెంట. అడుగులు తడబడుతుంటే ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఎదురొచ్చాడు వినయంగా. నిశ్శబ్ద శోకవనంలా ఉందది. అక్కడక్కడ ఆడా మగా వృద్ధులు రాఘవయ్య వైపు జాలిగా బేలగా చూశారు. మేనేజర్ ఓ గదిలోకి వాళ్లని తీసుకెళ్లి బెడ్ని చూపించాడు. డియర్ ఫా, ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. నిన్ను అనుక్షణం కంటికి రెప్పల్లా వీళ్లే చూసుకుంటారు. ఆ పల్లెలో నిన్నెవరు చూసుకుంటారు? ఇక్కడైతే టూత్ బ్రష్ మీద పేస్ట్ పెట్టివ్వడం దగ్గర నుంచి రాత్రిపూట మాస్కిటో కాయిల్ పెట్టడం వరకు అన్నీ వీళ్లే చూసుకుంటారు. మంచి ఫుడ్ ఇస్తారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచి, రాత్రి పళ్ళు, వారానికోసారి డాక్టర్ చెకప్, అన్నీ ఉంటాయి. రామాకృష్ణ అనుకుంటూ హాయిగా ఉండొచ్చు ఫా. శైలేంద్ర ఓ గైడ్లా ఏ అనుభూతి లేకుండా చెప్పుకుంటూనే వెళ్తున్నాడు. రాఘవయ్య చెవులు వినడం మానేశాయి. నెలకి 3,000 రూపీస్ పే చేయాలి ఫా. ఇంటిని, పొలాన్ని అమ్మిన డబ్బుని బ్యాంక్లో ఫిక్స్డ్ చేశాను. దాని ఇంట్రెస్ట్తో ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. ఆ పల్లెలో నువ్వెప్పుడు ఎలా ఉన్నావో అనే టెన్షన్ నాకింకా అసలే ఉండదు. జవసత్వాలు ఊడిపోతుంటే బెడ్మీద కూలబడ్డాడు రాఘవయ్య. శైలేంద్ర కాగితాలన్నీ పూర్తి చేసి హడావిడిగా, ఫా, ఈ రాత్రి నాకు 8 గంటలకు ఫ్లైట్ ఉంది. నేనప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఓకే ఫా, లీవ్ మీ అన్నాడు. వెళ్లిపోబోతున్న కొడుకు చెయ్యిని గబుక్కున అందుకున్నాడు రాఘవయ్య. ఆ తండ్రి ఒంటి నిండా చెమటలు, కళ్ల నిండా కన్నీళ్లు. శైలు, నాకిక్కడ భయంగా ఉందిరా, మనూరు వెళ్ళిపోతాను అన్నాడు బేలగా. శైలేంద్ర మౌనంగా చేతిని విడిపించుకున్నాడు. వాచి చూసుకుని వడివడిగా వెళ్ళిపోయాడు. రాఘవయ్య గుండె కన్నీటి పుట్టైంది. దుఃఖం జలపాతమై కదిలిపోతుంటే కుంగిపోయి కూర్చున్నాడు. అప్పుడే రాఘవయ్య భుజం మీద చేయి పడితే ఉలికిపడ్డాడు. అతడు అదే గదిలో ఉండే మరో వృద్ధుడు. హలో, నా పేరు రామలింగేశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్. ఇప్పుడు నువ్వు కొడుకుతో ఏమన్నావు? నాకిక్కడ భయంగా ఉందిరా, మనూరు వెళ్ళిపోదాం అని కదూ. మనం పిచ్చి తండ్రులమయ్యా, ఇదే మాట వాడు అని ఉంటాడు, గుర్తు తెచ్చుకో. కొడుకు ప్రయోజకుడు కావాలని 5-6 ఏళ్ల వయసులోనే ఏ గుంటూరు హాస్టల్లోనో, హైదరాబాద్ హాస్టల్లోనో, విజయవాడ హాస్టల్లోనో వాణ్ణి జాయిన్ చేసినప్పుడు భయం భయంగా ఆ పసివాడు ఇదే మాట అని ఉంటాడు. ఆ రోజే మనం ఇంటికి తీసుకుని వచ్చి ఉంటే మనమిప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం. మనం ఎవరం గ్రహించడం లేదు. వాళ్ళు ప్రయోజకులు కావాలనే భ్రమలో మనం కూడా ఒక సంగతి మర్చిపోతున్నాం. హాస్టల్ జీవితాలు మన పట్ల వాళ్లలో వాళ్లకే తెలియని ఒక కసిని పెంచుతున్నాయి. అదేంటో తెలుసా? నువ్వు నన్ను చిన్ననాడు హాస్టల్లో దింపేస్తే పెద్దయ్యాక నిన్ను నేను ఓల్డేజ్ హోంలో పడేస్తాను. ఆనాడే ఆ పసిగుండెలు చేసే మౌన శపథాలు వినే శక్తి ఉంటే మనకీ గతి పట్టి ఉండేది కాదు. బాధపడకండి అని మరోసారి భుజం తట్టాడు. నిజమే, రాఘవయ్య చెవుల్లో 6 ఏళ్ల వయసువాడు శైలేంద్ర. నాన్న, హాస్టల్ నాకు భయమేస్తుంది, మనింటికి వెళ్ళిపోదాం నాన్న అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. కాని ప్రయోజకుణ్ణి చెయ్యటమే పాపమని ఈనాటి యువతరం గుడ్డిగా భావిస్తే ఏ శిక్షనైనా తీయగా అనుభవిద్దాం. తల్లిదండ్రుల మనసంటే ఇంకా వెన్నముద్దలే అని నిరూపిద్దాం అనుకొని భారంగా మంచం మీద నడుం వాల్చాడు రాఘవయ్య. సరిగ్గా అదే సమయానికి శైలేంద్ర ఎక్కిన విమానం సుశ్రుత ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ పైనుంచి ఎగురుతూ వెళ్తోంది. అందులో శైలేంద్ర ఏదో బరువు దిగిపోయినట్టు నిట్టూర్చాడు.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో డియర్ ఫా కథను చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి, రచన కెవి. నరేందర్. రేపు పొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 43వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. మాతో ముచ్చట పెట్టుకుంటా మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా సింగిడి కార్యక్రమంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29581 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం స్వయంవరం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడిన ఈ పాట.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు?
1: నా పేరు రామారావు మేడం.
0: రామారావు, ఏం చేస్తుంటారు?
1: ఏం లేదు, ఇంటి కాడనే ఉన్నా. మా బదారత్న మండల్ చినారపల్లి గ్రామం.
0: వర్షం పడ్డదా మరి? ఏంటే మరి, వర్షం ఇప్పుడు కొంచెమే పడుతుంది కదా, మరి విత్తనాలు అవన్నీ ఇప్పుడే పెట్టద్దు, ఒక పెద్ద వాన పడ్డాక చేసినాక పెట్టాలి.
1: అవును మేడం.
0: ఏమేమి వేస్తారు పంటలు మీరు?
1: అవే ఉంటాయి మనకు.
0: మరి నిన్న సాయంత్రం పడ్డదా వర్షం మీకు? అవును, మాకు కూడా ఇక్కడ అదలవల్ల కొంచెం పడ్డది వర్షం. చెప్పని, చేను మొత్తం పొతం చేసుకుని వర్షం కొరకు చూస్తున్నారు కదా. మొగలెక్కి ముఖం వేసి చూస్తున్నారు కదా. మరి పత్తి గింజలు అన్ని రెడీ పెట్టుకున్నారా?
1: అన్ని రెడీ ఉన్నాయి.
0: వర్షం పడుడే ఆలస్యం ఉంది. ఇంకా మీ ఇప్పుడు చేనుల పని లేదు, ఇక మరి రోజంతా ఏం చేస్తున్నారు? రోజంతా ఏం చేస్తున్నారు ఇక మరి?
1: మేడం,
0: రోజంతా ఏం చేస్తున్నారు? ఊర్లో అటు ఇటు వెళ్ళి ముచ్చట్లు పెట్టుడే అంతే కదా?
1: అంతే మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపిస్తారు మరి మా శ్రోతలకి? మల్లేశ్వరి సినిమా నుంచి. ఏ పాట?
1: అది నవ్వుతుంది హీరోయిన్.
0: నీ నవ్వే వెన్నెలని ఆ పాటనా? సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి?
1: అవును.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

శ్రోతలు, మీరు వినాలనుకున్న పాటలను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు కోరిన పాటలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రే పాటైనుండ్రే కార్యక్రమంలో మీ ఉత్తరం చదివి పాటను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ ఆదిలాబాద్, 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, రమేష్. వీళ్ళు ఆట సినిమా నుంచి హోయినా అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. మరి వీరు అడిగిన పాట వస్తుంది, వినేసిద్దాం.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో
1: మేడం. హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మేడం, నా పేరు ప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: నా పేరు రమాదేవి అండి.
1: థ్యాంక్ యూ మేడం. అన్నవరం సత్యనారాయణ స్వామి మా ఇరవేల్పు కూడా.
0: ఓకే మేడం, చెప్పండి ఎలా ఫోన్ చేసిండ్రు, ఏమైనా విశేషమా?
1: మా మిస్సెస్ ది పుట్టినరోజు మేడం.
0: ఓ, మీ మిస్సెస్ పేరు?
1: ధనలక్ష్మి.
0: ధనలక్ష్మి. మీ ఇంట్లోనే ధనలక్ష్మి ఉన్నది మరి కదా?
1: కూడా ఉంటాం మేడం మేము.
0: ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి మీకు?
1: పెళ్లి అయ్యి 2009 అంటే 27 సంవత్సరాలు అయింది మేడం.
0: మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు మీ భార్యకి? అలా
1: ఇప్పుడే ఇంట్లో దీపారాం చేసి యాక్షంతులేసి దండం పెట్టుకుంది, నమస్కారం పెట్టుకుంది.
0: మరి మంచి ఆశీర్వాదం ఇచ్చిండ్ర అన్నట్టు.
1: అవును మేడం.
0: ఇంకా ఏం గిఫ్ట్ కావాలని కదా మంచి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు.
1: మీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారని కోరుకుంటున్నాం మేడం.
0: మీ తరఫున మీరు చెప్పండి, ఆకాశవాణి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కూడా చెప్పండి.
1: చెప్పాను మేడం, ఉదయాన్నే చెప్పాం.
0: ఇంకా గుడికి తీసుకెళ్తారా? ఇక
1: లేదు మేడం, మాకు వసతి తక్కువ, అందువల్ల మాకు వీలు లేదు, అందువల్ల గుడికి లేదు. ఇంట్లోనే దీపారాన్ని చేసుకుని దండం పెట్టుకుని పూజ చేసుకుంటాం మేడం.
0: మీరు ఏం చేస్తుంటారు ప్రసాద్ గారు?
1: మాది కిరాణా షాప్ మేడం.
0: ఓహో, మంచిగా ఎఫ్ఎం పెట్టుకుంటా వినుకుంటా వచ్చిన వాళ్ళకి కూడా వినమని చెప్తారా మరి?
1: మా ఊళ్ళో నేను ఒక్కడనే తప్పకుండా రేడియో వినే శ్రోత.
0: ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు మీరు?
1: దాదాపుగా ఒక 40 ఏళ్ళ పైన నుంచి ఉంటున్నాను మేడం.
0: ఓ, 40 ఏళ్ళ నుంచి మీరు రేడియో వింటున్నారు.
1: మా సొగస్ కానీ మీ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాను. ఆదిలాబాద్ అంటే మీ యాస భాష అని అంటారు కదా మీరు?
0: అవును,
1: అది బాగుంటది కాబట్టి నేను మీ కార్యక్రమాలే వింటా.
0: మీ అభిమానానికి ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.
0: మీరు ఇలా అభిమానిస్తూ ఉంటే మేము కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ మంచి మంచి కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తాము.
1: ఓకే మేడం. ఇంతకు ముందు పాత రోజుల్లో మీ కార్యక్రమాలు వినలేకపోయాము, ఇప్పుడు వింటున్నాం మేడం.
0: మీరు ఇలా యాప్ తోటే వింటారా?
1: అంతకుముందు రేడియోలో ఇన్ని ప్రోగ్రాములు వచ్చేవి కాదు కదా,
0: అంటే
1: ఆదిలాబాద్ కొత్తగూడెం అలా వచ్చేవి కాదు కదా, ఓన్లీ ఏఆర్ విజయవాడ ఒకటే వచ్చేది, కడప అలాగ మెయిన్ స్టేషన్లే వచ్చేది. ఇప్పుడు సెల్లో వచ్చింది కాబట్టి మేము ప్రతి కార్యక్రమాన్ని వినగలుగుతున్నాం మేడం.
0: ఇప్పుడు యాప్ తోటి ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ అప్పుడే ఇంటనే వినొచ్చు కదా.
1: ఉదయం 5:30 అలారం పెట్టుకుని మీ స్టేషన్ పెట్టుకుంటాము. 8:30 ఏదో పుస్తక పరిచయం లాంటిది పెడతారు.
0: అవును, నవల వస్తుంది, పుస్తకంతో వస్తుంది, కార్యక్రమాలు వస్తాయి.
1: అది తర్వాత ఇప్పుడు పాటలు పెడతారు కదా 10 గంటల దాకా సింగిడి అని, మంచిగా సంతోషంగా వింటాం మేడం.
0: చాలా ధన్యవాదాలండి. మీరు చెప్తే మేము ఆటల్లోనే అర్థమైతుంది ఆదిలాబాద్ ఎఫ్ఎం అంటే ఎంత ఇష్టమో మీకు.
1: అవును మేడం.
0: మరి మీ భార్యకి ఈరోజు ఏ పాట వినిపిస్తారు ధనలక్ష్మి గారికి?
1: పుట్టినరోజు పండగే అందరికి, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అనే పాట ఉన్నది కదా పాతది,
0: జీవన తరంగల సినిమా,
1: ఆ పాట వినిపించండి మేడం.
0: సరేనండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 23008.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: పేరు యోగేష్ మేడం.
0: యోగేష్ గారు ఏం చేస్తుంటారు? ఏంటండి? ఓహో, అంటే మీకు పుట్టుక నుంచే లేదా లేకుంటే మధ్యలోనా? ఎట్లా? ఓహో, మరి సడన్ గా మధ్యలో మీకు కన్నులు ఇదవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావచ్చు కదా. అంటే మీరు నడవడం కానీ మీ పనులు మీరు చూసుకోవడానికి అంటే సమయం బాగా పట్టింది కావచ్చు. అవునవును. ఇప్పుడు అంటే మీరు అంటే ఒక కట్టేది పట్టుకొని కొంచెం దూరం వరకు నడవగలుగుతారా లేకుంటే ఎవరైనా సపోర్ట్ అయినా కంపల్సరీ?
1: అంటే ఇప్పుడు ఇంటి వరకు సపోర్ట్ ఉంటారు, కాకపోతే ఎవరు లేనప్పుడు అట్లా ఇష్టిక్ తోని వాకింగ్ చేస్తాం. ఖాళీ ఉండి కూడా మేడం మనిషికి అంతటా ఇది కదా, అంటే అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేస్తే మంచిగా.
0: అవునవును,
1: హెల్త్ మంచిగా మేడం.
0: అవును, ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళ సాయం కంపల్సరీగా.
1: ఖచ్చితంగా మేడం, ఊరికి వెళ్ళారంటే ఎక్కడ అంటే ఇంట్లో అవసరం లేదు, ఎటైనా బయటకు వెళ్తేనే సపోర్ట్ ఖచ్చితంగా అవుతుంది.
0: మీకు ఫస్ట్ మరి ఎట్లా ఏర్పడ్డది నాకు కన్నులు అంటే ఏమైనా మబ్బుగా అనిపించినాయా మీకు కన్నులు, లేకపోతే నెత్తి నొప్పి బాగా వచ్చిందా, ఎట్లా?
1: అదే మేడం, అదే అది నెత్తిలో చక్కెర
0: వచ్చింది.
1: చక్కెర వస్తుడుకు అది కింద పడ్డా పడుతుంది, అది అది డాక్టర్ ఏమన్నాడంటే అది నెత్తి చక్కెర వస్తుడు అది కళ్ళ మీద ఎఫెక్ట్ అయిందని
0: చెప్పాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు కంటి చూపు పోయి?
1: మేడం ఇప్పుడు చూపు పోయి
0: సరే అండి, చాలా మంచి అంటే మంచి మాట్లాడిండ్రు. మీకు ఏ సినిమాలోనే పాట కావాలా?
1: అన్నమయ్య సినిమా.
0: అన్నమయ్య సినిమాలో నుంచి పాట ఇవ్వమన్నారు మీరు?
1: పాట ఏమన్నా పాట పేరు అన్నారు మీరు, నాకు అది మంచిది పాట.
0: మూసిన ముత్యాలకే
1: అదే, మూసిన ముత్యాలకే
0: నవ్వులను పాట. అంటే ఎఫ్ఎం రేడియో పెట్టుకుంటా పాటలు వినుకుంటా ఉంటారు?
1: అంటే ఇప్పుడు రెగ్యులర్ వింటాం మేడం, ఈ న్యూస్ మీ ఆకాశవాణి
0: మొత్తం వస్తాయి, వింటారు
1: అన్ని అన్ని అన్ని కార్యక్రమాలు వింటాం.
0: మీ ఫ్రెండ్స్ వస్తుంటారా మీ దగ్గరికి
1: మేడం?
0: మీ ఫ్రెండ్స్ వస్తారా మీ దగ్గరికి?
1: అవునవును వస్తారు మేడం, వస్తారు. మాకు ఎక్కువ శాతం దీంతోనే అంటే ఎప్పుడుతోనే టైం అనేది వెళ్ళిపోతాయి మేడం.
0: అవును, అంటే వినుకుంటా ఉంటే టైం అనేది గడవదు, మళ్ళీ మనము వింటున్నాం అనుకుంటాం కానీ చాలా విషయాలు కూడా తెలుస్తాయి దాంతో.
1: తెలుస్తాయి మేడం
0: కదా, న్యూస్ వస్తుంది, ఆరోగ్య విషయాలు అంటే ఒక పుస్తకమో నవలతోటి ఒక స్టోరీ తెలుస్తుంది మంచిగా కదా.
1: బాగా కార్యక్రమాలు అన్ని మంచిగా మీరు ఇచ్చేస్తారు మేడం, కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి అన్ని కార్యక్రమాలు.
0: సరేనండి, ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: ఓకే ఓకే ఓకే
0: ఓకే.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈసారి ఎండాకాలం సెలవులు మరో 3 రోజులు పెరిగినాయి. ఇంకా 4-5 రోజులైతే బడి చాలవుతుంది. ఇక ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న పిల్లలు ఒక్కసారికి బడికి పోవాలంటే మారం చేస్తారు కదా. బడి చాలు కావడానికి 6 రొద్దులుంది కాబట్టి పిల్లలని బడి వాతావరణం, దోస్తుల గురించి చెప్పుకుంటూ పోవాలి. పిల్లలు మొదట్లో బడికి పోను అని ఏడిస్తే కొట్టకుండ్రి, వారిని బుజ్జగించండ్రి. అంతేగాని బడికి పోకుంటే మీ టీచర్కి చెప్పి కొట్టిస్తా అని చెప్పకుండ్రి. ఇలా చెప్పడం వలన పిల్లల్లో బడి అంటే భయం ఏర్పడుతుంది. అలా కాకుండా మీ బడిలో చాక్లెట్లు ఇస్తారు, మీ దోస్తులతో చదువుకుంటూ ఆడుకోవచ్చు, మంచి మంచి కథలు చెప్తారు అని పిల్లగాళ్ళను బడికి తోలుండ్రి. ఎంత బుజ్జగించినా బడిగంట మోగే సమయం వచ్చిందంటే పిల్లల్లో తెలియని భయం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి వారిని మానసికంగా బడికి తయారు చేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మరి మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 2950 1 మరొక నంబర్ 2300

0: రంగస్థల నటి, తెలుగు సినిమాలో ప్రతినాయకురాలు, ఇంకా హాస్యనటి అయిన తెలంగాణ శకుంతల జయంతి ఇయ్యాల. ఈమె తొలిసారిగా ఒంటికాలు పరుగు నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. పద్యపఠనంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన శకుంతల శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామగా, మహాకవి కాళిదాసు నాటకంలో విద్యాధరిగా నటించింది. అయితే మా భూమి సినిమాలో సహాయ పాత్రతోటి తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. పుట్టింది పెరిగింది మహారాష్ట్రలో అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడేది. దాదాపు 75కు పైగా సినిమాల్లో నటించింది. బాగా సినిమాల్లో తెలంగాణ యాస మాట్లాడటం వలన తెలంగాణ శకుంతలగా పిలువబడింది. అయితే ఈమె నటించిన కుక్క సినిమాలో నటనకు ఉత్తమ నటీమణి అవార్డు అందుకుంది. చివరిసారిగా పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించింది. ఒసై రాములమ్మ, సమ్మక్క సారక్క, నువ్వు నేను, లక్ష్మి, సైనికుడు, ఇంద్ర, అన్నవరం ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన శకుంతల 2014 జూన్14 గుండెపోటుతో హైదరాబాద్లో మరణించింది. ఇప్పుడు సింగడి కార్యక్రమంలో విందాం లక్ష్మి సినిమాలో వేణుమాధవ్ మరియు శకుంతల గారి మధ్య జరిగిన ఒక డైలాగ్.
1: ఎల్లుండి అంటే

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఇది మన బాస, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, ఇవాళ రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. మరి రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 29501, మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్ చేసి మీకు ఉన్న సందేహాలను తెలుసుకోవచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్

0: 1-800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. హిందీ సినిమా నటి అయిన అమీషా పటేల్ పుట్టినరోజు ఇయ్యాల. 5 ఏళ్ల వయసు నుండి భరతనాట్యంలో శిక్షణ పొందింది. మొదట మోడలింగ్ చేసిన అమీషా పటేల్ కహోనా ప్యార్ హే సినిమాతో హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది. అటు హిందీ సినిమాలోనే కాకుండా తెలుగులో బద్రి, నాని, నరసింహుడు వంటి తెలుగు సినిమాల్లో నటించింది. గదర్, ఏ జిందగీ కా సఫర్, పర్వానా, ఏ హై జాల్వాల్, ఇలా ఎన్నో హిందీ సినిమాల్లో నటించిన ఈమె ఫిలింఫేర్ అవార్డుతో సహా జీ సినీ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలను అందుకుంది. అమీషా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఈమె నటించిన నాని సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోనుగాలోని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఎన్నుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో మనసుకు హత్తుకునే హాయన పాటలను వినుండ్రీ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. రాష్టంలో ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 14 నాటికి, రెండో విడత జులై 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ జులై 29 నాటికి ముగియనుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభానికన్నా ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు లభించింది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్పై సీబీసీఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. రహదారి భద్రత ప్రమాదాల నియంత్రణే ముఖ్యమని, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేయడంతో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది. మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే డిస్మిస్ చేసింది. ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారితీయకపోతే అందులో ఒకరు మోసం చేసినట్లుగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు 1995 మధ్య విడుదలైన పాటలు విందాం. మరి ముందుగా ఏప్రిల్ 1 విడుదల సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు శ్రీరామ్దాసు, అంజాచారి, ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కల్వకుర్తి నుంచి నేదునూరు కళ్యాణాచారి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి నరేందర్, శ్యామల రవి, సుప్రజ చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్, వెంకటేష్, నందిపేట నుంచి, కన్యగా సత్యనారాయణ, ఇందిరావేణి, అనిరుద్ధ, మేధాంజ్, శ్రేయాంజ్, హస్నాపురం నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ కూడా కోరుతున్నారు. కరీంనగర్ నుంచి అనిత, శ్రీను, కుశాల్, ఫ్రూటీ వీరందరూ అడుగుతున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్రపడిన ఈ పాట.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాను. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమయం 10:16. స్వర్ణలత శ్రీనివాస్, పార్సీగుట్ట, సికింద్రాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, ఇంకా మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ కోరుతున్నారు. వీరందరి కోసం గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అనరించే సంపూర్ణ వినోదం. సమయం 10:22. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పుండ వెంకటేశం, అజయ్ కుమార్, హేమలత.
2: వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
3: ఒక దేశాన్ని ఆకలి నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర.
1: పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్ష, మాకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి అంటున్నారు. మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక, కార్తీక్ వీరందరి కోసం అశ్వమేధం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు నాగారం నుంచి లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మీ, దుర్గయ్య, సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, గజ్వేల్ నుంచి కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా అంకుచాపురం నుంచి డోనాల్ సుదర్శన్, అవేష్, విధుబాబు, రాగ్, విభాస్, విభూషణ్ కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్షు, సాహర్ష కోరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి నరసింహరావు, సంహిత, దీక్షిత, మంచి పాట మా కోసం వినిపించండి అంటున్నారు. ఇంకా రమణ, విజయ, సాయిహరి, బోయిన్పల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ప్రియతమ సినిమా నుంచి ఈ పాట.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి సమయం 10:35. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగ మహేందర్ నాగలక్ష్మి, కన్వీత్ హర్షవర్ధన్, అశోక్ సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ రవళి, నివాన్, నిక్షిత్, రమ, రమేష్ జమ్మికుండ నుంచి కోరుతున్నారు. బోడప్పల నుంచి కృష్ణ గీత మా కోసం ఒక మంచి పాట అంటూ ఆదర్శ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మీ, ప్రియ, ప్రతీక్ష వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం హృదయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం అంతం సినిమా నుంచి మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అంబాల శ్రీరాముల పల్లె నుంచి ఉపేందర్, దేవేంద్ర, రవీందర్, స్వరూప, సమ్మయ్య, శ్రీరాములు, సాంబయ్య వీరి కుటుంబ సభ్యులు మాకోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు. గచ్చిబౌల నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య, రాజేశ్వర్. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమ, హేమలత, విశ్వనాథ్, చౌటప్పల్ నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ బుధాన్ పోచప్పల్ నుంచి ఎలగందల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కోరుతున్నారు. భోజేందర్ ఉమ్మడి నుంచి, నిజామాబాద్ నుంచి అఖిల, అపర్ణ, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ కోరుతున్నారు. వీరందరి కోసం అంతం సినిమా నుంచి మనో, కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జోకర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమల యశ్న కోరుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి మళ్ళీ మళ్ళీ కోరుతున్నారండి మీరు దాసి రామచంద్రం గారు. మరి జోకర్ సినిమా నుంచి ఈ పాట.

మాకోసం ఒక మంచి పాట వినిపించినట్టు నిజామాబాద్ జిల్లా నుంచి తులసీదాస్ సునీత మేఘన యశ్వంత్ నవీపేట మండలం నుంచి కోరుతున్నారు. ఇంకా మాకోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ శివపార్వతి మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుంచి. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, చంద్రమోహన్, శివాంశ్ కుమార్, నిఖిల్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. రాష్టంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షులకు తగిన భద్రతా సహకారం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలిదశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో 100 కోట్లకు పైగా విలువైన భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని బొప్పాలగూడలో 30,000 కోట్ల రూపాయల విలువైన 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె నిర్మించడంతో హైడ్రా రక్షించిన భూముల విలువ 100 కోట్ల విలువకు పైగా చేరిందని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతం. ఈరోజు ఒక పౌరాణిక క్లాసిక్ చిత్ర విశేషాలు మనందరినీ అలరించిపోతున్నాయి, మన గుర్తుకొస్తున్నాయిలో. కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి మరి. తన సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఒక కళాత్మక దర్శకుడు, ఈ నటుడు నుండి ఇలాంటి సినిమానా అని ఆశ్చర్యపోయారు అందరూ. 90% అడవుల మధ్యలో సినిమా షూటింగ్, ఏకంగా సినిమా కోసం అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేశారు. ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక స్వర్ణోత్సవ సినిమా విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. గుర్తుపట్టారా? ఏంటా సినిమా? గుర్తుపడితే మరి ఆలస్యం ఎందుకు? నాకు 0402324052 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:09 దాటి 50 సెకండ్లు. చాలా మంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకొక చిన్న పద్యం వినిపిస్తాను. జీవన తీరాలు సినిమా నుంచి ఆ అందమైన పాట విన్నారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి మాత్రమే సరిగ్గా గెస్ట్ చేశారు, కానీ ఒక పద్యం వినిపిస్తాను, ఆ తర్వాత శ్రోతలు తప్పకుండా గుర్తుపట్టేస్తారు. మరి ఆ పద్యం వినేద్దామా?

ఎంత అందమైన పద్యం. మరి ఇప్పుడు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. మీరు ఏ సినిమాని గెస్ట్ చేశారో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. రేణుకా గోపరాజు గారు కడప నుండి, అలాగే మంగ భాస్కర్ గారు ఎక్కడి నుండో రాయలేదు, ముకుందరావు గారు శ్రీకాకుళం నుండి, దివాకర్ ఉమ్మేడ నుండి, ఇంకా ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంభాగ్ నుండి, ఇంకా చాలా మంది శ్రోతలు రాస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నవరసాలు వర్షించిన కళాఖండ చిత్రం, స్వర్ణోత్సవ చిత్రం, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప.

0: ఇప్పుడు మేము గుర్తుపట్టేమంటూ చాలా మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. మరి వాణిశ్రీ గారు, కృష్ణరాజ్ గారు అద్భుతంగా నటించిన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు ఈనాటి మనకు గుర్తుకొస్తున్నాయి. అసలు భక్త కన్నప్ప గురించి చెప్పుకోవాలంటే అది ఒక దృశ్యకావ్యం. బాపుగారు మాత్రమే తీయగలరు, బాపుగారు తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది ఆ సినిమాని చూస్తే. దూర్చటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా వచ్చిన చిత్రం భక్త కన్నప్ప. అంతేకాదు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బెడరె కన్నప్ప ఈ సినిమాని కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము భక్త కన్నప్ప చిత్రానికని బాపుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976 మే 29 విడుదలైన భక్త కన్నప్ప 2026 మే 29 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ రోజు మన వివిధ భారతి వేదికగా మీ అందరి కోసం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: close the night. Go retro with Akashvani Telugu.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:21. భక్త కన్నప్ప పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కృష్ణరాజు గారి అద్భుతమైన నటన. భక్తి పారవస్యంతో వారు జీవించారనే చెప్పాలి కన్నప్ప వేషంలో. అయితే సినిమాకి ముందుగా అనుకున్నది దర్శకులు వి మధుసూదన్ రావు గారిని, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల బాపు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. వారి సొంత బ్యానర్లో తెరకెక్కించారు కృష్ణరాజు గారు వారి సోదరుడుతో సహా. అయితే బాపు గారు ఎక్కువగా సెంటిమెంట్ని పక్కన పెట్టి ఒక దర్శకుడు తీశారు అని చెప్పుకున్నాం కదా.

బాపు గారు ఎక్కువగా గమనిస్తే రాముడి మీద సినిమాలు తీసేవారు. వరుసగా చాలా సినిమాలు తీశారు రాముడి మీద. అయితే ఆ రాముడి సెంటిమెంట్ని పక్కన పెట్టి శివుడి మీద చిత్రం తీయడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారు అందరూ. మరి బోలెడని సంగతులున్నాయి ఈ భక్త కన్నప్ప సినిమా గురించి. మీకు భక్త కన్నప్ప సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది? నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీకు భక్త కన్నప్ప సినిమా పేరు వినగానే ఏం గుర్తొస్తుంది అంటే, శ్రోతలు అద్భుతంగా స్పందించారు, మనకి చాలా మంది సందేశాలు పంపించారు. భక్త కన్నప్ప సినిమా అనగానే దర్శకుడు బాపు గారి దృశ్యకావ్యం గుర్తొస్తుంది, కృష్ణరాజు గారి అద్భుత నటన, శివునిపై భక్త కన్నప్ప పూజాతత్వం గుర్తుకొస్తాయంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. ఇంకా భక్త కన్నప్ప అంటే నాకు చాలా ఇష్టం, పాటలు చాలా బాగుంటాయి అంటున్నారు ఆరుసార్మూర్తి గారు ముసరం భాగ్ నుండి. ఎవరైనా అతి సులువుగా భక్తితో ఆ భోళా శంకరుణ్ణి వశం చేసుకోవచ్చు అని నిరూపించిన చిత్రం భక్త కన్నప్ప అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే కాలకోటి పవన్ విజయ్ కుమార్ గారు కూడా మనకి రాస్తున్నారు, కృష్ణరాజు గారే గుర్తొస్తారు, మాకు పాటలంటే చాలా ఇష్టం, భక్త కన్నప్ప చిత్రం చాలా ఇష్టం, ఆ సినిమా పేరు వినగానే ఆయనే గుర్తొస్తారు, శివయ్య గుర్తొస్తారంటున్నారు. ఇక దివాకర్ ఉమ్మడి నుంచి మనకు సందేశం పంపించారు, తిన్నడు గురించి గుర్తొస్తుంది, శివలింగాన్ని పూజిస్తాడు, కృష్ణరాజు గారు గుర్తొస్తారు అని అంటున్నారు దివాకర్ గారు ఉమ్మడి నుండి. ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సందేశం వచ్చింది, కన్నప్పకు శివయ్య మీద ఉన్న అపారమైన భక్తి, నిజమైన భక్తితో భగవంతుడి నామస్మరణ చేసిన ఎల్లవేళలా కాచుకుంటాడు పరమశివుడు అని మనకి సందేశం పంపించారు నెమ్మాని నుండి పున్నా వెంకటేశం గారు. ఇంకా మరి మీకు భక్త కన్నప్ప సినిమాతో ఉన్న గుర్తులు గాని అనుబంధాన్ని కానీ కూడా నాతో పంచుకోండి. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు, భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు, ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. శ్రోతలు ఎంత అద్భుతంగా స్పందిస్తున్నారో నేను చెప్పలేను. అయితే ఈ సినిమా అంతా అడవిలో చిత్రీకరించారు అని చెప్పుకున్నాం కదా. పట్టిసీమ, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడికి వెళ్లడానికి సరైన రోడ్లు కూడా లేకపోతే 10 నుండి 12 కిలోమీటర్లు రోడ్లు వేశారట. 5 ఎకరాల స్థలంలో వేసిన గూడెం సెట్ అప్పట్లో సంచలనం. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో వేసిన సెట్గా భక్త కన్నప్ప రికార్డ్ సృష్టించింది. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ఎదురుగుండా పెద్ద గూడాన్ని సెట్గా వేశారట. ఆ సెట్ అంతా వేయడానికి దాదాపు 45 రోజుల సమయం పట్టిందిట. అప్పట్లోనే చెప్పుకున్నట్టు అత్యధిక బడ్జెట్తో వేసిన సెట్గా రికార్డ్ సృష్టించింది భక్త కన్నప్ప చిత్రం. మరి శ్రోతలు ఏం రాస్తున్నారంటే, కన్నప్ప సినిమా అనగానే తన కన్ను పీకి స్వామికి అమరుస్తాడు, నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది అంటున్నారు. శివుడి పాటల్లో శివశివ శంకర్ పాటను మించిన పాట మరొకటి లేదంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే మనకు ఒక సందేశం వచ్చింది, నా జీవితంలో మొట్టమొదటి సినిమా భక్త కన్నప్ప, అప్పుడు నాకు 4వ తరగతిలో ఉన్నాను, మా అమ్మ నాన్నగారితో వెళ్లానంటున్నారు ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్ నుండి నరసింహరావు గారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు మనకి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 550 మందితో దాదాపు 70 రోజుల పాటు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ జరిగిందిట. మొదట ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడుగా అనుకున్నారట బాపుగారు. కానీ వారికి అనారోగ్యం కారణంగా అప్పటికే ఆదినారాయణరావు గారు శివశివ శంకర భక్తవ శంకర పాటను స్వరపరిచారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణంగా వారి అసిస్టెంట్ అయిన సత్యం గారిని సంగీత దర్శకుడుగా ఈ చిత్రానికి తీసుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారం కూడా అందుకున్నారు సత్యం గారు. 12 పాటలున్న ఈ సినిమాలో అన్ని బాగుంటాయి, వేటికవే. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కరుణించి మమ్మగావర పాటలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను అందంగా వర్ణించారు ఆరుద్ర గారు. ఇంకో ప్రధాన ఆకర్షణ ఏంటో తెలుసా? డ్రమ్ డాన్స్. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద విశేషమే ఉంది. అలనాటి క్లాసిక్ చంద్రలేఖ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా డ్రమ్ డాన్స్ పాపులర్ చేయాలని అనుకున్నారట నృత్య దర్శకుడు శ్రీను మాస్టర్. ఈ పాట కోసం 45 పెద్ద డ్రమ్స్ ని బుట్టాయిగూడెంలోనే తయారు చేయించారు. 80 మంది డాన్సర్స్ తో ఆ పాటను 10 రోజుల పాటు చిత్రీకరించారు. ఇక వేటూరి గారు రాసిన కిరాతార్జునీయ రూపకం మరో విశేషం. ఇందాక మనం విన్నాం కదా ఎన్నియల్లో అనే పాట వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటంటే అడవిలో ఉండే కోయవాళ్ల దగ్గర నుండి ఆ ట్యూన్ ని తీసుకుని ఆరుద్ర గారి చేత రాయించారట బాపుగారు. అందుకే వారి సినిమాలు క్లాసిక్ గా నిలిచిపోతాయి, వారి సినిమాల్లో పాటలు కూడా ఎప్పటికీ అజరామరమే. మరి కిరాతార్జునీయం అది ఆ పాటని వినేద్దామా?

చూడు మట్టు పెట్టగా పట్టె బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుగు కొండగా గిలగిల తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణము.

0: ఎంత అద్భుతమైన పాట కదా. అసలు పారవశ్యంలో మునిగిపోయాం. ఇలాంటి పాటలు ఆకాశవాణి నుండి వింటేనే ఎంతో బాగుంటుంది, తనివి తీరదు, ఆనందం వేరే అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అలాగే వేముల నరసింహరావు గారు మనకు సందేశం పంపించారు, మళ్లీ మాకు సినిమాని మరొకసారి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు, మళ్లీ సినిమా చూడాలనే తృష్ణని మాలో లేపారు అంటున్నారు. చాలా ధన్యవాదాలండి. అసలు ఆ కిరాతార్జునీయం పాట వినగానే మనకి క్లుప్తంగా భక్త కన్నప్ప చిత్ర కథ అర్థమైపోతుంది. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు శివుణ్ణి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అందుకు శివుడు, నువ్వు తర్వాత జన్మలో తిన్నడుగా పుట్టి భక్త కన్నప్పగా మారి మోక్షం పొందుతావని ఆశీర్వదిస్తాడు. అలా ఒక అడవిలో గూడెం వారికి చిన్న పాపుడుగా దొరుకుతాడు అర్జునుడు. తిన్నడు అని పేరు పెడతారు ఆ గూడెంలో వాళ్లంతా. మొదటి నుండి దేవుడు లేడని నాస్తికుడుగా ఉంటాడు. నీలిని ఇష్టపడి నీలిని పెళ్లి చేసుకుని గూడెం బయటకు వచ్చి కాళహస్తి చేరుతాడు తిన్నడు. అక్కడ అడవి జంతువులు వేటాడి తింటున్న అతనికి శివుడు ప్రత్యక్షమవుతాడు. తరువాత శివుని పరమ భక్తుడై శివుని సేవిస్తూ మోక్షం ప్రసాదించమని తన కళ్ళని దానం చేసిన తిన్నడు భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు శివుడు. కళ్లను దానం చేసిన తిన్నడు భక్త కన్నప్పగా నిలిచిపోతాడు. ఇది అందరికీ తెలుసు క్లుప్తంగా భక్త కన్నప్ప కథ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అసలు ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలున్నాయి, కానీ అవన్నీ మనం ఈ గంట సమయంలో చెప్పుకోలేము. చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపిస్తున్నారు. కరుణరసం, ఎక్స్ప్రెషన్, గ్లామర్ కనిపిస్తోంది వాణిశ్రీలో. వాణిశ్రీ గారు అద్భుతంగా నటించారని మనకి సందేశం పంపించారు నర్సంపేట నుండి బాలకృష్ణ గారు. అలాగే కిరాతార్జునీయం పాట వినిపించారు, చాలా సంతోషం అంటున్నారు చాలా మంది శ్రోతలు మనకి పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు, నాకు భక్త కన్నప్ప సినిమా అంటే శివుడే, శివుడంటే భక్త కన్నప్ప సినిమా గుర్తొస్తుంది అంటున్నారు. చాలా సంతోషం అండి. అయితే ఈ సినిమాకున్న విశేషాల్లో ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎప్పుడు చూపించని బ్లైండ్ ఫైట్ ని చూపించారు బాపురమణ గారు. అంటే కళ్లకు గంతలు కట్టుకుని కుస్తీని చూపిస్తారనమాట. ఇక సినిమా చివరిలో శివలింగానికి కళ్లు ఉన్న సన్నివేశంలో కళ్ల నుండి రక్తం కారే సన్నివేశం కోసం లోపల ట్యూబులు పెట్టి బెలూన్ ద్వారా రక్తాన్ని కళ్ల నుండి కారేలా చేశారట కళాత్మక దర్శకులు బాపు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, అందుకే అది అద్భుతమైన పౌరాణిక క్లాసిక్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోయింది. తిన్నడుగా కృష్ణరాజు గారి నటన, నీలిగా వాణిశ్రీ, శివపార్వతులుగా బాలయ్య వరలక్ష్మి, శ్రీధర్, రావు గోపాలరావు సారథి ప్రభాకర్ రెడ్డి గారు ముక్కామల ముఖ్య పాత్రలో నటించారు భక్త కన్నప్ప చిత్రంలో. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయాక మొదటిసారిగా ఎన్టీఆర్ గారికి ప్రివ్యూ వేసి చూపించారట కృష్ణరాజు గారు. అది వారికి అలవాటుగా ఉండేదిట. కృష్ణవేణి సినిమా తీసాక కూడా వెళ్లి ఎన్టీఆర్ గారికి సార్ సినిమా ఎలా ఉందో చూడండి అని చూపించారట. సినిమా చూసి 45 నిమిషాల పాటు నిర్విరామంగా విశ్లేషించారట ఎన్టీఆర్ గారు. అద్భుతంగా ఉందయ్యా అని ఎంత బాగానో మెచ్చుకున్నారట కృష్ణరాజు గారిని బాపు గారిని.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలకి ఎంత అనుబంధం ఉందో ఈ చిత్రంతో వారు పంపిస్తున్న సందేశాలే చెప్తున్నాయి. ఈ సినిమా నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్లాను, ఇప్పుడు అమ్మ లేరు కానీ ఈ పాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి. అలాగే చాలా మంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. వరంగల్ కాసిబుక్ నుండి రామచంద్రం దాసి గారు పంపించారు. దాసి రామచంద్రం సుమతి గారు, మేము కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమాలో చూసినవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అంటున్నారు. ఇంకా చాలా చాలా సందేశాలు వస్తున్నాయి. అయితే ముళ్లపూడి వెంకటరమణ గారి సంభాషణలు ప్రతి పాత్రకు జీవం పోసాయి భక్త కన్నప్ప చిత్రంలో. అడవిలో పక్షుల కూతలు, వింత శబ్దాలు బాపుగారు రాత్రంతా మేల్కొని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ ని ఎడిటింగ్ టైంలో వాడారట. అందుకే సౌండ్ ఎఫెక్ట్స్ కి ఉత్తమ రికార్డిస్ట్ గా ఈఆర్ స్వామినాథన్ గారికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ భక్త కన్నప్ప చిత్రానికి. బాపు రమణలు, నటులు, కృష్ణరాజు గారి సినీ ప్రయాణంలో భక్త కన్నప్ప చిత్రం ఒక మైలురాయి, ఒక ఆణిముత్యంలాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కృష్ణరాజు గారి కెరియర్ లో తొలి ద్విశతాబ్దపు చిత్రం అంటే 200 రోజులు ఆడి రికార్డుగా నిలిచిపోయింది ఈ చిత్రం. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి భక్త కన్నప్ప గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సందర్భంగా వివిధ భారతి వేదికగా అందించిన చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

భగవంతుడికి కుల మత భేదాలు ఎలాంటి తారతమ్యాలు లేవని చాటి చెప్పిన చిత్రం అంటున్నారు చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి. అలాగే నాకు 7 సంవత్సరాల చిత్రం వయసప్పుడు ఈ చిత్రం చూశాను, నాకు అంత సినిమా అంత ఇష్టం, కళ్ళకు కట్టినట్టు విశ్లేషించారంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు మన చైతన్య స్ఫూర్తిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. స్టూడియో క్లాక్ల సమయం 12:06 దాటి 21 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతం. ఏంటి, ఏం చెప్పబోతోంది ఈరోజు చైతన్య స్ఫూర్తిలో అని ఎదురు చూస్తున్నారా? చెట్లకు అనాథాశ్రమం ఏర్పరిచిన ఒక స్ఫూర్తిదాత కథ. ఏంటి, చెట్లకు అనాథాశ్రమమా, ఆశ్రమం కట్టించారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఆ విషయాలన్నీ చెప్పుకుందాం. తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో ఇన్స్పైరింగ్గా, మార్గదర్శిగా మారిన ఒక నటుడి కథ, ఒక చెట్ల హీరో కథ ఇది. మరి ఊహించండి, ఎవరై ఉంటారు ఆ నటుడు? సినిమాల్లో అయితే ఆయన్ని పాపం విలన్గా చూపిస్తారు, కానీ నిజ జీవితంలో నేను హీరోను అని నిరూపించిన ఆ వ్యక్తి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి పారేక్ పాడిన ఆ పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా పేరులాగే వీరి గురించి చాలా చెప్పుకోవచ్చు. సరిలేరు మీకెవ్వరు అంటూ బాగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సరే, మరి ఎవరో మీరు గుర్తిస్తారా అంటే, రేవతి కిరణ్ కుమార్ గారు సికింద్రాబాద్ నుండి సరిగ్గా గుర్తించి పంపించారు. ష్యాజీ షిండే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ష్యాజీ షిండే ఒక నటుడుగానే మనందరికీ తెలుసు.

కానీ నేడు ఎందరినో చైతన్యపరుస్తున్న ఒక ఆదర్శమూర్తి అయ్యారు. చిన్నగా మొదలుపెట్టిన పనిని ఒక ఉద్యమంగా వెల్లువగా మార్చేశారు షాజీ షిండే గారు. తమ సొంత ఊరిలో చెట్లు కరువై నీడలేక నీరు లేక వాన లేక కరువు సంభవించి జనాలు ఇబ్బంది పడుతున్న రోజులు అవన్నీ చూసి వారి తల్లి అతని నుండి ఒక మాట తీసుకుంది. అదేంటో తెలుసా? ఊర్లో కనీసం ప్రజల సౌకర్యార్థం చెట్లను పెంచాలి అని కోరింది. కానీ అది నెరవేరేలోపే ఆమె దూరమయ్యారు షిండే గారికి. తల్లికిచ్చిన మాటని మర్చిపోలేదు షిండే గారు. ఆ మాట ప్రకారమే మెల్లమెల్లగా మొదలెట్టిన ఆ కార్యక్రమం ఎన్నో జాతుల చెట్లను నాటి సంరక్షించడం మొదలుపెట్టారు. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆ పాటలోలాగే ఇప్పుడు అందరూ ప్రణామం ప్రణామం అంటూ షాజీ షిండే గారిని కీర్తిస్తున్నారు. 10 నుండి 1000, 1000 నుండి 10,000, ఆ తర్వాత అలా అలా ఆ చెట్ల సంఖ్యను 6.5 లక్షల చెట్లను పెంచే వరకు ఆ స్థాయికి తీసుకెళ్లారు షిండే గారు. ఇదంతా ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా? ఇదంతా మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ఒక ఉద్యమంగా మారింది. ఇలాంటి గొప్ప పని చేయడానికి షాజీ షిండే గారు షాయాద్రి దేవరాయ అనే ఒక ఎన్జీఓని 2016 స్థాపించారు. ఇదంతా బానే ఉంది, ఎన్జీఓని స్థాపించారు, చెట్లు నాటుతున్నారు, ఇదంతా బానే ఉంది. కానీ ఎందుకు ఆయన్ని అంతగా కీర్తిస్తున్నారు ఇప్పుడు, ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు అంటే, ఒక విషయం ఉంది. ఏంటంటే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అంబేవాడ గ్రామాన్ని ఆనుకుని కొత్తగా జాతీయ రహదారి వేయడం ప్రారంభించారు. దానికి గాను రైతుల నుండి దారికి కావలసిన జాగాని సమకూర్చుకుంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం సమకూర్చుకుంటున్న భూమికి షాజీ షిండే గారికి ఏంటి సంబంధం అంటే, ఆ దారికి అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్ల వయసు గల చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న సంగతి వారి ఎన్జీఓ వాలంటీర్స్ ద్వారా షాజీ షిండే గారికి తెలిసింది. వారి మనసు కదిలిపోయింది, కన్నీరు కార్చారు. మరి ఏం చేశారు? కన్నీరు కార్చి ఊరుకున్నారా? ఏం చేశారో చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

0: మహర్షి చిత్రం నుండి విజయప్రకాష్ ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా.
0: మరి షాజీ షిండే గారు కన్నీరు కార్చారు, చాలా బాధపడ్డారు అని చెప్పాను. తర్వాత ఏం చేశారు? ఏం చేశారంటే, చెట్లను నరకడాన్ని అడ్డుకుని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి మరొక ప్రాంతంలో వాటిని నాటి వాటిని సంరక్షించి కొత్త ఇళ్లని సృష్టించారు ఆ చెట్లన్నిటికీ. కొత్త చిగుళ్లు వచ్చే వరకు మొత్తం ఆ ఎన్జీఓ సభ్యులంతా అక్కడే ఉండి శ్రమించారు. అది కదా మరి. అందుకనే ఇప్పుడు వారిని ఏమని కొనియాడుతున్నారో తెలుసా? నీవు విలన్వి కాదు, నీవు చెట్ల హీరోవి, ఒక మహర్షివి అంటున్నారు అక్కడ మహారాష్ట్రలో ఉన్న జనాలందరూ. ఇక అలాగా నాటిన చెట్లతో పాటు మర్రి, కానుగ, మద్ది, రావి లాంటి వందల వటవృక్షాలను కాపాడి వాటికి కొత్త స్థావరాన్ని, అంటే ఒక కొత్త ఇల్లుని, కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు షిండే గారు. ఈ వృక్షాలకి జీఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ ని కూడా అమర్చారు. అంటే ప్రతి చెట్టు మీద మనం ఇప్పుడు బస్సులో వెళ్తుంటే చూస్తూ ఉంటాం, చెట్లకి తెల్ల రంగు వేస్తారు, లేకపోతే కొన్ని రంగులు వేసి రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లోరసెంట్ కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా వేస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు నాటిన చెట్లన్నిటికీ కూడా జీఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ ని ఇచ్చారట. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ చెట్టు తాలూకా వివరాలని, ఆ చెట్టు ఎప్పుడు వేశారు, అసలు అది ఏ జాతికి చెందిన చెట్టు, ఏమి ఏమి పళ్ళిస్తుంది, ఏమిస్తుంది అనే మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ వివరాలన్నీ ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే వచ్చేస్తాయట. ఎంత బాగుంది కదా. ఇవన్నీ చూసి అక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలు మురిసిపోయారు. సయాద్రి దేవరాయ సంస్థ తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు షిండే గారు. మరి మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని చెట్లను నాటుదాం, ఉన్నవాటిని కాపాడుకుందాం. వృక్ష సంపద మనిషి జీవనానికి ఆయువు పట్టు. వృక్షో రక్షో రక్షిత అంటాను, మరి మీరేమంటారు?

సఖీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. హరిహరన్ బృందంతో కలిసి ఆలపించారు రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలు పరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్ లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్దతకు బిర్సాముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సాముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్టాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈ రోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: Say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcin.co.in and take the first step toward the blue.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారం జీవనశైలి సరిగ్గా ఉంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఏమంటారు? మరి అలాంటి ఆరోగ్యం గురించి రోజు ఎన్నో సలహాలు సూచనలు అందిస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. పోషకాహారం అంటే ఏమీ ఖరీదైనది కాదు. మనందరికీ అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంది అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మనం ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే అసలు ఏం తింటున్నావు, సరిగ్గా తింటున్నామా లేదా అని ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, అవును కదా నేను సరిగ్గా తింటున్నానా లేదా, సరైన ఆహారం అంటే మనకి పోషకాలను అందించే ఆహారం తింటున్నామా లేదా అనే ఆలోచన వచ్చేస్తుంది. మీకు కూడా వచ్చిందా ఈ మాట వింటూ ఉంటే? మరి ఈరోజు అతి చవకగా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఇచ్చే రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పాటంతా బానే ఉంది కానీ నిజంగానే అన్ని రుచులు చూడాలి. కానీ అన్ని రుచులు మితంగానే చూడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ఉలవచారు బిర్యానీ చిత్రం నుండి ఆ పాట విన్నారు సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 25 సెకండ్లు. అయితే మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడగబోతున్నాను. గుర్తుపట్టేయండి, మరి మొదటి సూపర్ ఫుడ్ ఏంటో కొన్ని క్లూస్ ఇస్తాను. ఇది ఈ ఆహారం అందరికీ అతి చౌకగా అందుబాటులో ఉండే పండు. చాలామంది దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వరేమో అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా చవకగా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి. ఎన్నో పోషక విలువలున్న ఆ పండు అన్ని వయసుల వారికి అణువుగా సులువుగా ఉంటుంది తినడానికి. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా సులువుగా తినేయచ్చు అనమాట. మరి ఆ పండు ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపండి, దాని గురించి మాట్లాడుకుందాం.
1: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్ శ్వేతమోహన్ అనిపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర భట్ల. మరి శ్రోతలు అద్భుతంగా స్పందించారు. ఎవరెవరు సరిగ్గా గుర్తుపట్టారో చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి అతి సులువుగా దొరికే, అతి చౌకగా దొరికే పండు, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ ఎంతో ఇష్టమైన పండు ఏంటో గుర్తించండి అని అన్నాను. సరిగ్గా గెస్ చేశారు. ఎవరెవరో తెలుసా? నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, హర్షిణి ఆదిలాబాద్, కేవీరావు ఖైరతాబాద్, చోడవరపు నాగేశ్వరరావు గారు, అవనిజ కృష్ణకుమారి గారు, పున్నా వెంకటేశం, ఏకనాథం మంగ, జగదీష్ గారు, హరీష్ కుమార్ గారు, నల్ల సుదర్శన్, జయంతి, వీళ్ళందరూ సరిగ్గా గెస్ చేశారు. పాపం కొంతమందేమో జాంపండు అనుకుని జాంపండు అని రాశారు, కానీ కాదు. మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్ అరటిపండు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులందరూ. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటి పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే రోజూ తినడం వల్ల, అంటే ఎప్పుడైనా మనకి చాలా నీరసంగా అనిపించి వీక్గా అనిపించినప్పుడు తింటే వెంటనే తక్షణ శక్తినిస్తుంది అరటిపండు. గమనించారా? ఎవరైనా కాస్త నీరసంగా ఉన్నా, ఉపవాసం చేస్తున్నా, అలాంటి సమయంలో అరటిపండుని ఇస్తే వెంటనే బలం వస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి అరటిపండుని మనం, ఆ అరటిపండే కదా, ఏముందిలే, పక్కనే ఉన్న పండు తాలూకా ప్రాశస్త్యాన్ని మనం ఎప్పుడు గమనించాం. ఎక్కడో సూపర్ మార్కెట్స్లో ఎన్నో నెలల నుండి, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ పళ్ళ గురించి ఆతృత పడతారు చాలామంది. కానీ కాదు, అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అది అందుకనే తినమని పోషకాహార నిపుణులందరూ చెప్తున్నారు. అరటిపండు రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మరి అరటిపండు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హీట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఆహ్వానం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇక అరటిపండు గురించి ఇంకొన్ని విశేషాలున్నాయి. వ్యాయామం చేసేవాళ్లు అరటిపండు తినడం వల్ల ఇన్స్టంట్ గా అంటే వెంటనే ఎనర్జీ వస్తుంది అంటున్నారు వైద్యులు. ఇక పొటాషియం, మెగ్నీషియం, B6, ఫాస్ఫరస్, విటమిన్, ఖనిజాల గని ఈ అరటిపండు. అందుకే తిన్న వెంటనే శరీరంలో శక్తిని పెంచుతుంది, కండబలం కూడా పెరుగుతుంది. కానీ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మితం హితం కదా. కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారికి మాత్రం ఇది నిషిద్ధం అంటున్నారు వైద్యులు. అందుకే మీరు ఏం తినాలన్నా మీ ఆరోగ్య సమస్యల్ని తప్పకుండా వైద్యులకి చెప్పి వారిని సంప్రదించకుండా మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి ఇంకొక సూపర్ ఫుడ్ రెడీగా ఉంది, మరి ఆ సూపర్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి మేడం, మమ్మల్ని ఎందుకు ఊరిస్తున్నారు, మంచి మంచి పాటలు వేస్తూ మాకు ఆకలిని పెంచేస్తున్నారు అంటూ శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇది ప్రోటీన్లో రారాజ్ అని చెప్పాలి, అతి చవకగా.

అది మరింత మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. పెసల మొలకల్లో విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి అందుకే తప్పకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ రెండిటిని, అరే మన ఇంట్లో ఉన్నాయిగా, అతి సులువుగా ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని వాడే అవకాశాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి, కానీ ఎక్కువ మాత్రం వాడకండి. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే తప్పకుండా మీ వైద్యుల్ని, ఆహార నిపుణుల్ని కన్సల్ట్ చేసి వాడండి.

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, రెడీయా?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినపట్టు ముక్కతో మింగి చూడు.

పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆరుద్ర గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు కదా. సంగీతం కేవీ మహాదేవన్. లంచ్ టైంలో కరెక్ట్ పాట వేసి ఆకలి అయ్యేలా చేస్తున్నారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అవునండి, ఈ పాట వింటే ఎలాంటి వాళ్లకైనా ఆకలి వేస్తుంది, వెయ్యాలనే అంత మంచి పాట రాశారట ఆరుద్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటితో పాటు మనం ఈరోజు మాట్లాడుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అరటిపండు, పెసరపప్పు, ఇలా ఏం తిన్నా ఎప్పుడు తిన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మంత్రం, హితం మితం. ఎంత తిన్నా సరిగ్గా మనకి సరిపడినంత మోతాదులో తినడమే. ప్యాకెట్ ఆహారం కన్నా మన చుట్టూ ప్రకృతిలో పండిన కూరలు, పళ్ళు, మన ఇంట్లో వండుకునే ఆహారాన్ని తినడం అన్ని విధాలా శ్రేష్టం అంటున్నారు వైద్యులు. ఎంతైనా ఆరోగ్యమే కదా చివరికి, అదే కాపాడుకోవాలంటున్నారు నేటి వైద్యులు కూడా. మరి ఆరోగ్యంగా తిందాం, ఆనందంగా ఉంటాం. స్టే ఫిట్, ఈట్ ఫిట్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 అద్భుతమైన ప్రశ్నలతో షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్టానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్టమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్టంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్టానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్ కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్టానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా

0: ఇస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్టాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్దిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంతు మల్లం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమయ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయించాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్టమంతటా రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర కార్తె రోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్, బేటీ బచావో బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంటచేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమాపేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, పర్యవేక్షకులకు తగిన భద్రత, సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్టానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తె సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్టమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 1:20 దాటి 53 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమేనా?

మేమందరం సిద్ధంగా ఉన్నాం మేడం. మీదే లేట్ అంటున్నారు శ్రోతలు, చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు. రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు భారతదేశంలో? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా మీరు విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి షో టైంలో నేను అడిగాను మొదటి ప్రశ్న, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు, ఆ రాష్ట్రం పేరేంటి అని అడిగాను. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి సమాధానం పంపించారు. ముందుగా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పాక పంపించిన పేర్లను నేను చదవలేను. సమాధానం ఏంటంటే గోవా. గోవా రాష్ట్రాన్ని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. దీన్నే పర్ల్ ఆఫ్ ద ఓరియంట్ అని కూడా పిలుస్తారు. అందమైన బీచ్లు, ప్రకృతి సౌందర్యం ఎంతో రమణీయంగా ఉంటుందిట గోవా. నేను కూడా ఎప్పుడు చూడలేదు. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు గోవాని. మరి గోమాంచల, గోపకపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎన్ని పేర్లున్నాయో ఈ గోవా రాష్ట్రానికి. ఇది ప్రశ్నకి ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు, గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి, ప్రియాంజలి ఆర్మూర్ నుండి, కేవీరావు పివిరావు ఖైరతాబాద్ నుండి, పద్మావతి గారు కిస్మత్పూర్, దివాకర్ ఉమ్మడ్ నుండి, చింతా శ్రీనివాస్ పిర్జాతి కూడా భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లె నుండి, యలగందుల మార్కండేయ పోచంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడ్ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుండి, ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి మేం సిద్ధంగా ఉన్నాం. మీదే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. మరి తర్వాత ప్రశ్న సినిమాకి సంబంధించిన ప్రశ్న. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి నాకు ఆ సినిమా పేరు పంపించండి. డైలాగ్ వినండి. మాంచి పదునైన పనసకాయని చెయ్యి తరిగిన వాడు తిరిగితే, కూర చేసుకుని పక్కనింత వెన్నముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే, ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. 0402324052 0402324052 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఈ పరిస్థితి! మన వివిధ భారతి శ్రోతలు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయారేంటి? మీకు తెలుసా, ఓన్లీ 6 మందే సరిగ్గా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేశారు. నేను డైలాగ్ చెప్పాను, డైలాగ్ అడిగితే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారని నేను అనుకోలేదు. ఏమి డైలాగ్ అంటే, మంచి పదునైన పనసకాయని చెయ్యి తిరిగిన వాడు తరిగితే కూర చేసుకొని పక్కనింత వెన్న ముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. ఇది మన జంజాల గారి సినిమా. చాలామంది బాబాయ్ అబ్బాయి అనుకుంటున్నాను అంటారు, కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు, కొంతమంది హాయ్ హాయ్ నాయక అన్నారు, కొంతమంది శుభలగ్నం మాయలోడు చాలా. కానీ నాకు చాలా సంతోషం, మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, అందుకని. మరి సమాధానం ఏంటో తెలుసా? చూపులు కలిసిన శుభవేళ. జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ. ఈ సినిమాలో వెళ్లి గమనించి సీన్స్ చూస్తే బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు పక్క పక్కన కూర్చొని వంటల గురించి డిస్కస్ చేసుకుంటూ, బోలెడన్ని కూరలు ఇది బాగుంటుంది, ఆ కూర బాగుంటుంది, అలా తింటే బాగుంటుంది అంటారు. మధ్యలో రత్నసాగర్ గారు వచ్చి, అయ్యో ఏంటి వీళ్ళిద్దరూ తిండి గురించి మాట్లాడుకుంటున్నారంటూ బాధపడుతూ ఉంటారు. భలే గమ్మత్తుగా ఉంటాయి, హాస్యం అద్భుతమైన హాస్యం పండించారు వాళ్ళిద్దరూ ఆ జంజాల గారి సినిమాలో. చూపులు కలిసిన శుభవేళ సినిమా నుంచి ఆ డైలాగ్ అనమాట. మరి సరిగ్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? కట్ల సతీష్, సుమలత భద్రాది కొత్తగూడెం నుండి, పద్మావతి, శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు చంచల్ గూడ హైదరాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, ఇంకా బోలెడన్ని మంచి మంచి ప్రశ్నలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి మన షో టైంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంబద్ధిని. స్టూడియోలో సమయం 1 గంట 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి ఇప్పుడు ఒక జనరల్ ప్రశ్న మాట్లాడుకుందాం. మనందరం యూజువల్గా చాలా కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, విమర్శలు వస్తూ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ మీకు మీకు మీరు అందుకున్న అత్యంత అందమైన బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటి? ఇప్పటి వరకు మీ జీవితంలో మనకు తెలుస్తుంది అసలు దీన్ని మించి ఇంకోటి లేదు అనిపిస్తుంది కదా, మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటో నాతో పంచుకోండి. 0402324082 ఈ నంబర్కి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను, మీరు ఇంతవరకు అందుకున్న అతి మంచి సద్విమర్శ, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. ఎవరెవరు మాట్లాడే ఎవరెవరు రాసిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి మెసేజెస్ చదివే ప్రయత్నం చేస్తాను. మా గురువుగారు నువ్వు చాలా సాధించగలవు, నువ్వు చాలా సాధించావు అన్నప్పుడు అదే నాకు గొప్ప విమర్శ అంటున్నారు సంజీవ్ గారు నిజామాబాద్ నుండి. నేను ఆర్ట్ బాగా వేస్తాను మేడం, నన్ను అందరూ మీరు ఆర్ట్ బాగా వేస్తారని ఎంతో పొగుడుతారు ప్రశంసిస్తారంటున్నారు. చాలా సంతోషం. దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుండి మనకు సందేశం పంపించారు. రమణీ సుబ్బారావు గారు రాస్తున్నారు, మా ఇన్స్పిరేషన్తో మేము మ్యాథ్స్ తీసుకుని మ్యాథ్స్ టీచర్స్ అయ్యామని నా స్టూడెంట్స్ అనడం నాకు ఇచ్చిన అతి బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు రమణి గారు సైనిక్పురి నుండి. మేడం నమస్కారం, మీరు మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ అనేది అంటేనే చాలా మందికి భయం, కానీ మీ ఇన్స్పిరేషన్తో మ్యాథ్స్ టీచర్ అవడం అంటే ఎంత గొప్ప విషయం. ఇక ఇంకెవరు రాస్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడివి అన్నప్పుడు అంటున్నారు మెర్సీ నరేష్ రోజా శిరీష, 3 తులాల బంగారం గొలుసు దొరికితే తిరిగిచ్చాను. అది అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎంతో అపూర్వం అంటున్నారు పావని వేణు ధర్మసాగర్ హన్మకొండ జిల్లా నుండి. ఎంత గొప్ప విషయం, మీ నిజాయితీకి జోహార్లు చెప్పాల్సిందే. ఇక కృష్ణకుమారి గారు, తను అనుకున్న వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడం, నేను అలా నిలుస్తాను అని అందరూ నాతో అంటారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. చాలా గొప్ప విషయం అండి. ఇక నేను టమాటా పచ్చడి చాలా బాగా పెడతాను అంటారు అందరూ అంటున్నారు దుర్గాదేవి గుడ్లనర్వ జిల్లా నాగర్ కర్నూలు నుండి. ఓకే, వెరీ గుడ్. తను అనుకున్న వారితో వారి హృదయాల్లో నిలిచిపోవడం, ఎవరు అనుకుంటే వాళ్ళ హృదయాల్లో నేను నిలిచిపోతానంటున్నారు వేమన్ నరసింహరావు గారు మనకి నిజామాబాద్ నుండి. ఇక క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందించారు. మరి క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు, అది బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను. నేను చదువు వెలుగు అను అక్షరాభ్యాస కార్యక్రమంలో నిరక్షరాస్యులకు 80% చదువు వారి సొంతంగా సంతకం పెట్టడం నేర్పించాను. అప్పట్లో మా ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారంటున్నారు. గొప్ప విషయం అండి, మీరు విద్యాదానం చేశారు. ఈ సందేశం మనకు పంపించారు నార్కెట్పల్లి మండలం నెమ్మాలి నుండి పున్నా వెంకటేశం హేమలత. ఇక కోటి సంగీతంలో పెద్దన్నయ్య పాట చాలా బాగుందంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మనకి నాగ్నాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు. 2014లో నేను విధి నిర్వహణలో చక్కగా విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారు నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. గొప్ప విషయం సార్. ఇలాగే చాలా మందికి స్ఫూర్తిగా నిలవండి. ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఒక కంపెనీ ఎండీ గారు అన్నారు, నీలాంటి సబార్డినేట్ దొరకడు కానీ నాలాంటి ఎండీ నీకు ఎప్పుడు దొరుకుతాడు, అది నాకు లభించిన అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి. ఇక మా అమ్మాయి జ్యోతిక 10వ క్లాస్లో 9.8 గ్రేడ్తో మండల స్థాయి వచ్చినప్పుడు ఎంఈఓ గారు మా ఇంటికి వచ్చి మీరు బాగా చదివించారు అని అన్నప్పుడు నాకెంతో గర్వంగా అనిపించింది, అది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. ఉత్తమ శ్రోతగా కొత్తగూడెం కేంద్రంలో నన్ను అభినందించారు మరే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు. ఎంత బాగుందండి, అసలు ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటుంటే. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఒక సేవా ట్రస్ట్ పెట్టారు, ఇప్పటి వరకు 33 మందికి రక్తదానం చేశారు. అందులో ఒక వ్యక్తి స్వర్ణ భారతి సేవా ట్రస్ట్ అనే పేరుతో అందరికీ రక్తదానం చేస్తున్నారు. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం. ఇది మనకి సందేశం పంపించారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఎంత అసలు ఇలాంటి సందేశాలు వింటూ ఉంటే నాకు అసలు మీలోనే ఎంతో మంది స్ఫూర్తిదాతలు, ఎంతో మంది మార్గదర్శులు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇక మనకి ఇంకొక సందేశం పంపించారు హైదరాబాద్ బోరంపేట నుండి. మంచి బిజినెస్ మ్యాన్ అవుతావని సార్ చెప్పారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు సంతోష్ హైదరాబాద్ నుండి పంపించారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు పంపించారు. ఏం పంపించారంటే సరైన సమాధానం రాయలేదు సార్, మళ్ళీ పంపించండి. నన్ను చాలా మంది లోతుగా ఆలోచిస్తాను, అందరికీ సహాయంగా ఉంటాను, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి. ఉత్తమ సేవ పురస్కారం వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి నాకు వచ్చింది అంటున్నారు ఊర్మిళ సతీష్. ఇది వాళ్ళు పంపించిన సందేశం. ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, పంపించిన వాళ్ళు దయచేసి పంపించకండి. ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని సందేశాలు మాట్లాడుకుందాం.

0: தேடினலே
1: கந்தி போய
2: వింటున్నారు స్టూడియోలో సమయం 1:54. మరి ఇంకొంతమంది సందేశాలు పంపించారు. మీరు విన్న ఆ పాట కిల్లర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. ఇక మనకి మీకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, మీరు అందుకున్న సద్విమర్శ ఏంటి అని అడిగితే, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుండి రాస్తున్నారు, నేను బాగా రాస్తాను, అది అందరూ నేను బాగా రాస్తానంటున్నారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇక మేము టైలర్ వర్క్ చేస్తాం, ఒక టైలర్గా మేము కుట్టినవి అందరికీ బాగా నీట్గా సెట్ అయితే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్సే మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్, సద్విమర్శలు అంటున్నారు రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకు ఒక మంచి సందేశం పంపించారు. చిన్న వయసులో ఎక్కువ చదువుకునే అవకాశం లేదు కాబట్టి చదువుకున్నది 4వ తరగతే, కానీ ఆ చదువు నాకు అత్యంత అమూల్యమైనది అని నేను అనుకుంటున్నాను. 1996 కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో అక్షర కిరణంలో వాలంటీర్గా 15 మందికి చదువు నేర్పించాను. వాళ్లకి పూర్తి పేరు వచ్చేంత వరకు సంతకం పెట్టేలా వాళ్ళకి నేర్పించాను. దాంతో నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఉత్తమ వాలంటీర్గా అవార్డు కూడా అందుకున్నాను. 1997 నిజామాబాద్ తొలి ఉత్తమ శ్రోతగా ఎంపికయ్యాను. ఇది నేను అందుకున్న అతి ఉత్తమ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇది నాకు మరిచిపోలేని జ్ఞాపకం. చాలా సంతోషం అండి. చదువుతో మీరు తక్కువ చదువుకున్నానని అనుకోకర్లేదు, మీ సంస్కారానికి నేను నమస్కారం చెప్తున్నాను. మరి జయంతి అల్వాల్ నుండి ఏం రాస్తున్నారంటే, నేను అస్సలు ఫుడ్ వేస్ట్ చేయను, అందరూ నన్ను గుడ్ గర్ల్ అంటారు అంటున్నారు. మరి దోర్నాల సుదర్శన్ గారు మనకి అంకుషాపురం నుండి సందేశం పంపించారు. మా రెండవ అమ్మాయి 10th క్లాస్లో ఘట్కేశ్వర మండలానికి 1st క్లాస్ మార్కులు తెచ్చుకుంది. ఒక చిన్న పార్టీ, వాల్ వాచ్, గోడగడియారం బహుమతి ఇచ్చేటప్పుడు నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. మా అమ్మాయితో పాటు నా ఫోటో కూడా తీసుకున్నారు. అదే నాకు అతిపెద్ద కాంప్లిమెంట్గా నేను భావిస్తున్నాను అంటున్నారు. మరి షో టైం బాగుంది, మంచి ప్రశ్న అడిగారు, చాలా ధన్యవాదాలు అంటున్నారు గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి. మరి రక్తదానం చేశాను అబ్బా, అది రక్తదానం చేసి ఎంతో మందికి సహాయంగా ఉంటున్నాను, అదే నేను అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగండుల మార్కండేయ లక్ష్మి. మరి మనకి ఒక చిలిపి సందేశం కూడా వచ్చింది, మీ నవ్వు బాగుంటుంది అని, కానీ అస్సలు కొంతమంది మీరు నవ్వరు అని, కానీ నవ్వు బాగుంటుంది అనే కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు అందుకున్నాను అంటున్నారు. పేరు పంపించలేదు. ఇంకొక సందేశం వచ్చింది మనకి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, అప్పుడు మా హిందీ టీచర్, నువ్వు హిందీలో బాగా మాట్లాడతావు అని, అదే నాకు ఇప్పటి వరకు నేను అందుకున్న పెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. వెంకటేష్ నందిపేట నుండి మరి మనకి ఇంకొక సందేశం పంపించారు నాగరాజ్ గారు. సందేశం ఇంకా లోడ్ అవుతోంది. మరి ఎలా ఉంది, ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? మనం ప్రశ్నలు షో టైంలో చాలా సరదైన ప్రశ్నలు అడుగుతాము, తర్వాత జనరల్ నాలెడ్జ్ అడుగుతాము. మరి మీ మనసులో ఉన్న మీ ఊహల్ని, మీ జ్ఞాపకాలని కూడా తట్టిలేపే ప్రయత్నమే ఈ జనరల్గా అడిగే ప్రశ్న అనమాట. మరి దస్తగిరి సంధ్య గారు మనకి ఒక సందేశం పంపించారు, ప్రశ్న బాగుంది, నేను ఆల్రెడీ పంపించాను, నేను ఆర్ట్ బాగా వేస్తాను, అందుకే నాకు నేను బాగా మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నానన్నారు. మధు మల్లాపూర్ నుండి, నేను టైలరింగ్ చేస్తా, నన్ను అందరూ ప్రొఫెసర్ డాక్టర్ లాగా ఉన్నావు, నీవు నీట్గా ఉంటావు అని అంటారు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటున్నారు మధు మల్లాపూర్ నుండి. చాలా సంతోషం అండి. మరి ఇది ఒక్క సందేశం వచ్చింది, 7 ఏళ్ల క్రితం మా అమ్మగారు ఈరోజు పరంపరించారంటున్నారు నాగరాజ్ గారు రాశారు. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి 2:15 ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరేం చేయాలి, ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: పాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని.
5: నా
0: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
0: 2324.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

マヌケのレンジェル。ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు.

0: సంగీతం మహతి స్వరసాగర్ శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి సైన్యంలోకి అంటే వైమానిక దళంలోకి ఎలా చేరారు, పాటలు పాడుతున్నారు, సంగీత కచేరీలు ఇస్తున్నారు, ఎలా చేరారో చెప్తానన్నాను కదా. ఎలా అంటే 1955 సంవత్సరంలో భర్త కెవి రమణన్ గారి ప్రోత్సాహంతో వైమానిక దళంలో అడుగుపెట్టారు డాక్టర్ విజయలక్ష్మి గారు. మొదటిగా ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి ఆ తర్వాత వైమానిక అధికారినిగా బదిలీ అయ్యారు. 1971 సంవత్సరంలో వైమానిక దళంలో తొలి మహిళా వింగ్ కమాండర్గా పదోన్నతి పొందారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా వ్యవహరించడం, అందులో వింగ్ కమాండర్గా వ్యవహరించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదంటారు విజయలక్ష్మి గారు. అన్నీ అధిగమించారు. వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్యాంటుకు బదులుగా చీరలు యూనిఫామ్గా, తొలిసారిగా మహిళా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోసం ప్రతిష్టాత్మకమైన చీరను యూనిఫామ్గా రూపొందించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిదే. ఊహించండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఫ్లయింగ్ పైలట్స్, వాళ్ళు ఎవరైనా సరే ప్యాంటు చొక్కా వేసుకుంటూ ఉంటారు. అంటే అందరూ అలా వేసుకోక్కర్లేదు, కొంతమంది ఆన్ ఎయిర్ వెళ్ళని వాళ్ళు, అంటే పైన పైలట్గా వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మొట్టమొదటిసారిగా 70ల్లోనే ఆ యూనిఫామ్కి బదులు చీరని యూనిఫామ్గా ఆవిడ ప్రవేశపెట్టారంటే ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని ఉంటారో చుట్టూ ఉన్న చాలామంది సమాజంలో, అక్కడున్న ఆఫీసర్స్తో, తర్వాత అంటే పురుషులతో, అవన్నిటినీ అధిగమించి చీరని యూనిఫామ్గా పెట్టిన ఘనత మాత్రం డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారిది. ఇంకా ఉన్నాయి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం.

0: స్వరాభిషేకం ఈ చిత్రం నుండి మనోజ్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:43 దాటి 10 సెకండ్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1962 సంవత్సరం, 1966 సంవత్సరం, 1971 సంవత్సరంలో యుద్ద సమయాల్లో విశిష్టమైన సైనిక సేవలను అందించారు డాక్టర్ విజయలక్ష్మి. యుద్దం అంటేనే ప్రాణ నష్టం. అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ అవసరమైన వైద్యం అందించారు విజయలక్ష్మి గారు. అంతేకాదు, వైద్యురాలిగా కొన్ని సంవత్సరాలు బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్గా సేవలందించారు. ఆ సమయంలోనే ఎందరో నర్సింగ్ సిబ్బందికి సహాయ వైద్యులకు గైనకాలజీ విభాగాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చారు. వారందరినీ అత్యున్నత వైద్యులుగా తీర్చిదిద్దారు డాక్టర్ విజయలక్ష్మి.

0: అనిల్, మనం పెళ్లి చేసుకుందాం.
1: పెళ్ళా? ఓకే, చేసుకుందాం.
0: నిజంగా?
1: నిజంగా.
0: ఎప్పుడు?
1: ఎప్పుడంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు.
0: నిజంగానా?
1: ఆహా,
0: గాడ్, ఐ లవ్ యూ.
1: ఐ లవ్ యూ టూ.
0: రేపు ఎన్నింటి కలుద్దాం? అంతకు ముందు ఆ తరువాత చిత్రం నుండి దీప్తి హేమచంద్ర అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1977 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ని అందుకున్నారు డాక్టర్ విజయలక్ష్మి. సైనిక రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను

0: పాటించినందుకు అద్భుతమైన సేవకు గాను వారికి లభించిన గుర్తింపు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించారు డాక్టర్ విజయలక్ష్మి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

పవిత్ర బంధం చిత్రం నుండి కెజె యేసుదాస్ గారు పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:54 దాటి 36 సెకండ్లు. ఒక మహిళగా, వైద్యురాలిగా, ఒక సైనికాధికారిగా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్. మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని మనం దైవంగా భావించి పూర్తి అంకిత భావంతో చేస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేవారు డాక్టర్ విజయలక్ష్మి. ఎందరో మహిళలకు మార్గదర్శకంగా నిలిచారు. ఇది వారి ఆదర్శమైన ప్రయాణం. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనిస్తం పద్మిని.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మళ్ళీ మరొక రోజు మరో కార్యక్రమంలో కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: మెహమాన్ 10 జూన్ శాం 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు వినవచ్చు. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత మగ్గం వర్క్లో అనుభవాలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో దినేష్ పెట్టిన ముచ్చటుంటది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నిస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 29508 ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్కు ఫోన్ చేసి మీరు మెచ్చిన మీకు నచ్చిన పాట కూడా వినవచ్చు. అయితే శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504002. ఈ చిరునామాకు శ్రోతలు ఉత్తరం రాసినట్లయితే శ్రోతలు ఉత్తరం ద్వారా కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది. ఆయనకిద్దరు చిత్రంలో నుంచి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు 5:30 దాకా ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ స్టీడి కోడ్ ను జత చేస్తూ 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లకి లేదొక నంబర్కు ఫోన్ చేసి శ్రోతలు మీరు నచ్చిన మీరు మెచ్చిన పాటసుగా వినవచ్చు. 5:30 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే మంచిర్యాల జిల్లా దొనబండ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు, మా కోసం దండో రచితల నుంచి పాట వినిపించినట్టు ఉత్తరం ద్వారా కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 5:04:002. ఈ చిరునామాకు ఉత్తరం రాసి పంపినట్లయితే మేము మీరు రాసినటువంటి ఉత్తరాన్ని చదవడమే కాకుండా మీరు కోరినటువంటి పాటను కూడా వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ కోరినటువంటి దండోర చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: निशुल्क कानूनी सहायता टेलीलॉके ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: లొకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
5: హలో,
4: నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సొనారా నుంచి. విఠల్, ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? అయితే ఎండలు ఎట్లున్నాయి మరి మీ వైపు? ఎండలు ఉన్నాయా, వర్షాలు ఉన్నాయా? వర్షాలు పడ్డాయా నిన్న మొన్న? అవును కదా,
5: అన్న కూడా చూడలేదు, పెద్ద అన్న చూడలే కదా.
4: అవునవును. సరే, ఏం పడగారు చెప్పు, వినిపిస్తా. పాట అయిపు పాట. హలో,
5: బన్నీ బన్నీ
4: బన్నీ బన్నీ వచ్చింది పాట, మరి విందాం.
5: అదే పాట.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్కారం. శుభ సాయంత్రం సార్.
0: శుభ సాయంత్రం జైనుద్దీన్ గారా?
1: ఆత్మీయ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి, అధికారులకు, అనౌన్సర్లకు, అందరికి పేరు పేరున 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
0: అంటే ఇప్పటి నుంచి ఈ మధ్యన మీరు ఫోనే చేయలేదా?
1: అస్సలు చేయలేదు, దాదాపు అంటే 6 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుందో.
0: కొత్త శ్రోతలకు అవకాశం ఇస్తున్నారా అనుకోవాలా మరి? మేము మర్చిపోయారు అనుకోవాలా?
1: కొత్త శ్రోతలకు ఇచ్చారనుకోండి, ఏం చేయడం లేదు.
0: లేక మర్చిపోయిన అనుకోవాలా మరి? అవునా, వింటున్నారు అయితే. ఎట్లా మృగశిర ఎట్లా ప్రారంభమైంది మీ నిజామాబాద్ సైడ్?
1: చాలా బాగా ప్రారంభమైంది కానీ వర్షాలు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో పోయిన సంవత్సరం వర్షాలు ముందుగా వచ్చిందండే, మరి ఈ వారం కొంచెం ఈ సంవత్సరం కొంచెం లేట్ వచ్చినట్టు కనుక.
0: నిన్న మొన్న ఏమైనా చినుకులు పడ్డాయి? మరి
1: పడ్డాయి, చినుకులు పడ్డాయి,
0: కొన్ని పడ్డాయి.
1: ఆరంభ చినుకులు పడతాయి కదా అట్లా.
0: చెప్పండి, ఈ మధ్యలో మరి నిన్న మొన్న ఆకాశవాణికి ఫోన్ చేశారా? హైదరాబాద్ గానీ ఆదిలాబాద్
1: ఈ 90 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా విద్యుత్ భారతి హైదరాబాద్ కేంద్రానికి ఫోన్ చేసి మాట్లాడాను. చాలా బాగా మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా మంచి మాట్లాడారని చెప్పారు. సంఖ్యాత్మక శ్రోతలు మాట్లాడారు.
0: అవునా?
1: అవును.
0: చెప్పండి, మీకు ఏం పడగాలో చెప్పండి, వినిపిద్దాం.
1: ఇలాంటి కార్యక్రమం మన కేంద్రం ద్వారా కూడా ఇట్లా ఫోనింగ్ లైవ్ ఉంటే బాగుంటుంది అంటున్నాను.
0: ఆలోచిద్దాం దాని వైపున అట్లా కూడా. మీకేం పడగాలో చెప్పండి, వినిపిస్తాం.
1: సార్ నేను ఇప్పుడు శ్రోతలు తెలుసొచ్చలేదు, నేను నిజామాబాద్ జిల్లా ఉండడండి. మహమ్మద్ జైనుద్దీన్?
0: తెలుసు తెలుసు, మీరు తెలుసులేండి. అవునవునవును, జైనుద్దీన్ గారు అంటే ఉమ్మడ అంతే. ఇక
1: ఉమ్మడ నిజామాబాద్ జిల్లా అంతే.
0: చెప్పండి పాట.
1: ఠాగూర్ మూవీలో నేను సైతం.
0: తప్పకుండా మీకోసం వినిపిస్తాను. మరొక శ్రోత ఉన్నారు. హలో.
2: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: శాంతినగర్
0: ఆదిలాబాద్ శేఖర్. చెప్పండి, ఏం చేస్తుంటారు శేఖర్ గారు, మీకు ఏం పడగాలి? మీ వాయిస్ కట్ కట్ కడుస్తుంది మీ మాట. శేఖరా మీ పేరు? శేఖరా? తప్పకుండా. ఓకేనండి, పాట వినిపిద్దాం, విందాం. థ్యాంక్ యూ.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆదిలాబాద్ బొక్కలగూడ సార్.
0: బొక్కలగూడ, చెప్పండి, మీకేం పాట కావాలి?
1: వసంతంలోకి దూర జాంపండు అని పాట ఇచ్చేస్తారు.
0: ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు?
1: సార్, మేము టిఫిన్ సెంటర్ నడిపిస్తాం, పొద్దున్న 4 గంటలకు పోవాలా, 11 గంటలకు వాపిస్
0: రావాలా? ఇప్పుడు పడుకుంటారేమో సాయంత్రం పూట, మధ్యాహ్నం?
1: సాయంత్రం లే, పొద్దున్నే.
0: ఎప్పుడు లేస్తారు పొద్దున్న, మరి ఎన్ని గంటలకు లేస్తారు?
1: పొద్దున వాడుతుంది, 3 లేచి అన్ని సాంబార్ చట్నీ అన్ని మొత్తం రెడీ చేసుకుని బండి పెట్టుకుని వెళ్ళిపోతుంది.
0: ఎక్కడ ఉంటుంది మీ టిఫిన్ సెంటర్?
1: ఇది రిలయన్స్ సార్,
0: బోరేజ్ ఆ బ్రిడ్జ్ కన్నా అక్కడనేనా?
1: బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఎక్కినామంటే
0: మళ్ళా సార్ వచ్చినప్పుడు మరి మీ టిఫిన్ యొక్క రుచి చూపించాలి మరి మాకు.
1: సార్ రండి,
0: విందామా జాంపండు?
1: సార్ ఇయ్యండి.
0: రైట్.

0: మాట చెప్పుండ్రే పాట ఎనుండ్రి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలది. ఇప్పుడు ఫోన్ కలవలేదు అనుకున్నటువంటి వాళ్ళు రాత్రి 8:00 హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సీనవచ్చు. రోజట్టెక్కనే రేప్స్ గా సాయంత్రం 5:00 మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి ఈ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం 5:30-6 మధ్యలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీలతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి శక్తి కార్యక్రమంలో పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కళదారపు సునీతతో గంగామణి పెట్టిన ముచ్చట, ఆ తర్వాత మగ్గం వర్క్లో అనుభవాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు అంటూ ఉండనే ఉండదు. అందుకే పనిచేసుకుంటూ పాటలు పాడినా పాటలు పాడుకుంటూ పనిచేసినా మనిషి మనసు హుషారుగుంటాయి, హుషారుగుంటారు. పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో గంగామణి పెట్టిన ముచ్చట విందాం.
4: నమస్తే కడదారపు సునీత గారు.
5: నమస్తే అమ్మ.
4: ముందుగా మీరు చాలా తీర్ల పల్లె జానపదాలను పాడుతూ ప్రజల్ని ఆనందింపజేస్తున్నారు, మరి

0: అసలు ఈ పల్లె పదాలు పాడడం అనేది మీరు ఎక్కడి నుంచి సురు చేసిండ్రు?
1: మా అత్తమ్మ చేనులకు వెళ్తుండే అట్లా చేనులకు మా అత్తమ్మతో వెళ్ళి తర్వాత నేర్చుకున్నాను.
0: అంటే మీ పెళ్ళైన తర్వాతనే ఈ పాటలు పాడడం నేర్చుకున్నాను?
1: పెళ్ళైన తర్వాతనే అత్తమ్మతో నేర్చుకున్నా, పాటలు పాడుతూ పని చేసుకుంటూ నేర్చుకున్నా.
0: ఎలాంటి పాటలు చేనులో ఎక్కువగా పాడే పాటలు ఎలాంటి పాటలు ఉంటాయి?
1: పల్లె జానపదాలు, కైగట్టిన పదాలు ఇట్లా నేర్చుకుంటాం. ఇక చేనులో పని చేసుకుంటూ పాటలు పాడుతూ పని చేస్తూ ఉంటాం.
0: అలాంటి పాటలలో మీకు బాగా ఇష్టమైన ఒక పాట
1: పాడతాను, కొత్త కురా నిజం.

0: వాళ్ళు నీకిచ్చిన పూలేమో అడగరాదురా.
1: ఇంత మంచిగా ఇలాంటి పాటలు పాడుతున్నారు కదా, అంటే మీరు పెళ్లి కాకముందు ఇలాంటి పాటలు పాడడం లేకుంటే ఇక్కడ నినడం జరిగిందా? అంటే మీరు చిన్నప్పుడు కూడా మీ దోస్తులతో పాడడము?
0: పెళ్లి కాకముందు వాడకపోతుంటే, ఎందుకంటే ఇట్లా చదువుకునేటప్పుడు మహిళల గురించి స్కూల్లో వాడుతుంటే.
1: ఎక్కడ మీ చదువు, అంటే మీరు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ?
0: యాపలగూడ అమ్మ వాళ్ళది. అత్తగారు పొచ్చేరా.
1: పొచ్చేరా. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు?
0: ఇంటర్ చేసి సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను.
1: మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అంటే మీకు ఇట్లా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు?
0: నలుగురు అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు.
1: తమ్ముడు అందరికంటే చిన్నోడిగా?
0: నా వెనక, నేనే చిన్నదాన్ని అందరికన్నా.
1: మీరు చిన్నవాళ్ళు. తర్వాత మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే ఈ పాటల ప్రపంచంలోకి
0: వచ్చారు.
1: మీ అత్తమ్మ నేర్పించడం వల్ల మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా, అంటే మీ అత్తమ్మ నేర్పించడంతో పాటు ఇంకా వేరే కాడ కూడా వినడము నేర్చుకోవడం అనేది జరిగిందా?
0: ఇక్కడ అంత ఐడియా లేదు, ఇక్కడ మా అత్తమ్మ దగ్గరనే బాగా పాటలు ఉండేవి కాబట్టి నేర్చుకుంటుంటుంది.
1: అంటే ఇప్పుడు మీ అత్తమ్మ దగ్గర పాటలు నేర్చుకున్న తర్వాత ఇట్లా బయటకు వెళ్ళి పాడాలి అనే ఆలోచన మీకు ఎట్లొచ్చింది?
0: నాకు ఇక పాటల మీద బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. అత్తమ్మ దగ్గర అయినాకనే రాస్తుంటుండే టైం ఉన్నప్పుడు, పని అయిన తర్వాత అత్తమ్మ నేను కూర్చొని మా అత్తమ్మ చెప్పిన కొద్దీ నేను రాస్తుంటుంది.
1: అంటే మీ అత్తమ్మ పాటను చెప్తుంటే మీరు రాసేవారా, కొత్త పాటలు కూడా సృష్టించేవారా, అంటే ఇట్లా ఇలా పాడితే బాగుంటుందని ఇట్లా కొత్త?
0: అట్లా రాస్తుంటుంది, అట్లా కూడా రాస్తుంటుంది.
1: అంటే మీరు స్వయంగా రాసిన పాటలు ఉన్నాయా? అలాంటి వాటిలో ఒక పాట
0: మహిళల గురించి ఒకటి. ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతుంది.

0: చిండి శ్రీ జాతికి స్వాతంత్రం, ఏ శ్రీకి చిండి స్వేచ్ఛ ఈ భారతదేశం.
1: ఇప్పుడు మహిళల గురించి ఇంత మంచి పాట పాడారు కదా, మరి మహిళలకు ఇప్పుడు మీరు పాటలు పాడుతూ ఇట్లా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ముందుకు తెస్తున్నారు, మరి మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి మహిళలకి
0: చైతన్యం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండకూడదు, బయట ప్రపంచాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళంటే భయపడకూడదు, ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఉండాలి అని చెప్తున్నాను.
1: అంటే అందరూ మహిళలు బయటకు వెళ్ళి పని చేసుకోవచ్చు, అలాగే ధైర్యం అనేది విడవకూడదు. ఇలా మీరు చాలా చోట్ల కూడా పాటలు పాడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు కదా, అలా ఎలా ఏ ప్రదేశాలకు వెళ్ళారు?
0: మహిళా సంఘాలలో కూడా వాడినా.
1: అంటే ఎక్కడెక్కడికి వెళ్ళారు ప్రాంతాలు?
0: అంటే యూట్యూబ్ లో కొన్ని సాంగ్స్ చేసిన, సిరిసిల్లలో ఒకటి చేసిన, హైదరాబాద్ ఒకటి చేసిన.
1: అంటే ఒక్కొక్క సాంగ్ పాడడం అనేది ఉంటుందా? అంటే ఇట్లా మీరు నేను ఇట్లా పాట పాడతాను అంటే మిమ్మల్ని అలా వేరే ప్రదేశాలకు తీసుకెళ్లడం అనేది ఎవరు చేస్తుంటారు?
0: మానకోట ప్రసాద్ అన్న అనే అన్న ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నంబర్ తీసుకున్నా, నేను అన్న నేను మరి పాటలు పాడగలుగుతా అని అంటే, అమ్మ నీది ఒకసారి వాయిస్ పెట్టండి అంటే పెట్టింది. పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, బాగానుంది వాయిస్, మరి ఒక సాంగ్స్ చేస్తారమ్మ ఛానల్ అని అడిగిండ్రు. వెళ్ళినా, వెళ్ళి అన్న అవకాశం ఇచ్చింది కాబట్టి వెళ్ళి ఒక సాంగ్స్ చేసింది.
1: ఇట్లా మీరు బయట సభలలో పాడడమే కాకుండా సొంతంగా కూడా పాటలు పాడడం అనేది జరిగింది. ఆల్బమ్ లో తీసారా? అంటే మామూలుగా సాంగ్స్ ఏనా?
0: సాంగ్స్
1: మీరు పాడిన, మీరు సొంతంగా పాడిన పాటలలో ప్రజలకు నచ్చిన పాటలు ఏమున్నాయి?
0: మహిళల గురించి ఒకటి ఉంది,
1: ఇంకొకటి

0: ఇప్పుడు మీరు ఎక్కువగా మహిళల గురించే పాటలు పాడుతూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, అయితే మీ ఇంట్లో ప్రోత్సాహం అనేది ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక కాడికి వెళ్లి పాటలు పాడేయాలి అంటే ఇంట్లో కొన్ని పనులు కూడా ఉంటాయి, అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాల్సి వస్తుంది. మరి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఎలా ఉంది?
1: బాగానే ఉంది, మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా రెడీ ఉంటాడు.
0: ఏం చేస్తుంటారు మీ వారు?
1: మా ఆయన ఆటో డ్రైవర్.
0: ఆటో డ్రైవర్. పిల్లలు?
1: పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి.
0: చదువుతున్నారా?
1: అవును.
0: ఏం చదువుతారు?
1: అమ్మాయి సెకండ్ ఇయర్, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి 6th, అబ్బాయి 2.
0: ఇప్పుడు మీరు ఇలా పాటలు పాడుతుంటే మీ అమ్మాయిలు కూడా నేర్పించమంటారా, నేర్పిస్తారా పిల్లలకి?
1: అమ్మ బాగానే పాడతాం, నేర్చుకో, ఇంకా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు, బాగా ఎంకరేజ్.
0: వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు,
1: చూపిస్తారు. అమ్మాయి దగ్గర ఉంటే జానపదాలు గాని మళ్ళా ఇంకా చైతన్య గీతాలు కూడా మేము కూడా నేర్చుకుంటాం, అమ్మ మాకు చెప్పవే మరి అని అంటారు.
0: నేర్పిస్తుంటారు వాళ్ళు కూడా? అంటే ఇప్పుడు మీరు పాడడమే కాకుండా ఇట్లా బయట పిల్లలకు నేర్పించడం అనేది చేస్తూ ఉంటారా?
1: బయట ఎక్కడ నేర్పించలేదు, కాకపోతే మా పిల్లలు అడిగితే వాళ్ళకు ఇట్లా రాసిస్తా, ఇట్లా పాడాలమ్మా అని చెప్తా.
0: ఇట్లా పాడాలి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బయట పాడుతూ ఉంటారు.
1: స్కూల్లో అక్కడ పాడతారు, ప్రోగ్రామ్స్ దగ్గర, స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటది కదా అక్కడ పాడతారు.
0: దాదాపు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు?
1: పాడిన, బాగానే పాడిన, 10-15 పాటలు పాడతాము, పాడి ఉంటాను. ఎందుకంటే బయట ఎక్కువ పాడిన, ఇక్కడ యూట్యూబ్ లో 4 పాడిన.
0: యూట్యూబ్
1: ఇంకా 2 రిలీజ్ కాలేవు,
0: 2 అయినాయి. అయిన వాటిలో ఒక పాట
1: కోతగ్రంజన చిన్న ఒకటి వాడిన కదా, అదొకటి అయింది. మళ్ళీ ఆయండికొండ, శివుని సందర్భంగా ఆయన ఆయండికొండ వాడిన.
0: ఒకసారి ఆ పాట పాడు.
1: తాను ఉండే ఆయండి కొండ, ఉండి పొమ్మని తానిచ్చనమ్మా, తాను ఉండే ఆయండి కొండ, ఇచ్చిలేసి వారు కారు చూసుకొని అడవిలో పులి శర్మ.

0: ఇప్పుడు మీరు మహిళల పాటలు పాడారు, అలాగే దేవుని పాటలు కూడా పాడుతున్నారు. ఎట్లా మీరు పాటలు రాసేటప్పుడు అంటే ముందే ఆలోచిస్తారా, నేను దీని మీద ఆలోచించి రాయాలి అనేది ఉంటుందా, లేకుంటే ఎట్లా?
1: కొద్దిగా ఆలోచించి రాయాలని ఆలోచిస్తా బాగా.
0: ఇప్పటి వరకు మహిళల గురించే ఎక్కువ పాటలు పాడినట్టున్నారు, మరి ఇప్పుడు మున్ముందు ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి పాటలు పాడాలి అనుకుంటున్నారు?
1: ఇంకా బాగా పాడాలి, మంచి పాటలు రాయాలని నాకు అనిపిస్తుంది.
0: అంటే ఎక్కువ దేని మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది, అంటే నేను దీని మీద ఖచ్చితంగా ఒకటి పాట రాయాలి అని?
1: మహిళల గురించి,
0: ఎక్కువగా మహిళల గురించే?
1: అవును, మహిళల గురించి పాడాలనిపిస్తుంది. మన ప్రేమ సాంగ్స్, ఇప్పుడు జనరేషన్ ప్రేమ్స్ సాంగ్స్ కూడా రాయాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉంటది నాకు.
0: ఇప్పుడు మీరు పాటలు రాయడంలో ఇంకా వేరే ఇట్లా మీకంటే పెద్దవాళ్ళని ఇలా పాటలు రాసే గేయ రచయితల్ని కూడా కలుస్తూ ఉంటారా, మాట్లాడుతూ ఉంటారా?
1: ఇట్లా రాస్తే ఇట్లా బాగుంటదా అన్న అని అడుగుతా.
0: ఎవరిని ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారా?
1: ప్రసాద్ అన్నని, మానకుంట ప్రసాద్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గజ్వాల్ వేణ్ అన్నని.
0: వాళ్ళని సంప్రదిస్తుంటారు,
1: వాళ్ళు చెప్తారు, నువ్వు ఇస్తారు, కొంచెం డిఫరెంట్ గా రాయాలి, ఇట్లా రాయాలి, అట్లా రాయాలి అని చెప్తారు.
0: అంటే ఫ్యూచర్ లో ఇంకా ఈ పాటలు పాడడమే కాకుండా ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ పాటలు మీకు చాలా ఇష్టం, ఈ పాటలతో పాటు ఇంకా నేను ఏమైనా చెయ్యాలి
1: అనుకుంటున్నా, మరి
0: ఏం చెయ్యాలనుకుంటున్నారు?
1: పాటలు మంచిగా రాయాలి, ఫ్యూచర్ లో మంచి పేరు సంపాదించుకోవాలా అని అనుకుంటున్నాయి.
0: ఇప్పటిదాకా మీరు పాడినవి బయట రిలీజ్ అయినవి పాడినరు కదా, ఇప్పుడు మీరు రాసి ఇంకా రిలీజ్ కాలేవు, ఇవి త్వరలో రాబోతున్నాయా అనే పాటలు ఉన్నాయా? మీరు ఇప్పుడు ఈ పల్లె పదాలు జానపదాలు పాడుతూ ఉంటారు కదా, మీకు ఇష్టమైన ఈ పల్లె పదాలు జానపదాలు పాడే సింగర్లు ఎవరు, మీరు ఎక్కువగా ఎవరు పాటలు వింటూ ఉంటారు?
1: లక్ష్మి, రేల రేల గంగ మళ్ళా లావణ్య,
0: ముగ్గురు వింటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా అంటే ఇట్లా వాళ్ళని కలుసుకోవడం అనేది జరిగిందా, లేకుండా మామూలుగా టీవీలలో ఆడ ఇడ విన?
1: కలిసిన, రియల్ కలిసిన లక్ష్మిని, గంగని ఇంకా కలవని.
0: అది ఏ సందర్భంలో కలిసారు?
1: ఒక సాంగ్స్ ఉండే, నేనే రాసిన, పల్లవి శరణం ఇచ్చిన, అంటే లిరిక్ గర్ల్స్ లేక నా సాంగ్స్ మొత్తం నా వర్షన్ వాడిన, కాకపోతే మళ్ళా గడ్డం రమేష్ అన్న ఏం చేసిందంటే లక్ష్మితో వాడించింది.
0: అలా
1: ఆ సందర్భంలో లక్ష్మిని కలిసిన.
0: ఏమనిపించింది మీకు ఇష్టమైన సింగర్ మిమ్మల్ని అప్పుడు కలవడము, మీరు అనుకున్నారా? అంటే వాళ్ళ పాటలు వింటూ మీరు నేర్చుకున్నారు కదా, సడన్ గా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం అనేది ఎలా అనిపించింది?
1: చాలా సంతోషం అనిపించింది, నేను లక్ష్మిని కలిసినని బాగా సంతోషం అనిపించింది, రియల్ కలిసినని.
0: అనుకున్నారా మరి మీరు ఈ పాటలతో ఇలా అంటే ఒక స్థాయిలో ఉంటాను, అందరి ముందు మంచి పేరు తెచ్చుకుంటానని ముందు అనుకున్నారా?
1: అనుకోలేదు.
0: అంటే మీ అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు?
1: మా అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు ఇట్లా వాడితే ఇట్లా లక్ష్మి లాగా మంచి స్థాయి వస్తుంది కావచ్చు అని అనుకున్నా.
0: అంటే మీరు అనుకున్నారా, మీకు ఎవరన్నా చెప్పారా అంటే పాటలు పాడితే ఇట్లా నీ వాయిస్ బాగుంది నువ్వు బయట ప్రయత్నించవచ్చు అని చెప్పారా, లేకపోతే మీ ఓన్?
1: ప్రసాద్ అన్న చెప్పిండు, ఇంత మంచి వాయిస్ ఉంది కదమ్మా, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే బయట కూడా రావచ్చు అని చెప్పింది.
0: వారు చెప్పడం వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు. సరే, కడదారపు సురిత గారు చాలా చక్కగా పాటలు పాడారు, అలాగే ఇప్పటి వరకు పాడిన పాటలే కాకుండా మునుముందు కూడా మీరు పాడిన పాటలన్నీ మంచి పేరు సంపాదించాలి, అలాగే మీరు కూడా మంచి పేరు సంపాదించుకొని స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
2: శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో గంగామణి పెట్టిన ముచ్చట విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మగ్గం వర్క్లో అనుభవాలు. ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో యు దినేష్ పెట్టిన ముచ్చట.
8: నమస్కారమండి గాదా మహేశ్వరి గారు. నమస్కారం సార్.
9: ఈ మగ్గం వర్క్ మీరు మొదట్లో నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అసలు?
8: ఎందుకంటే ఇంట్లో పిల్లలను చదివించడం చాలా కష్టమైంది. ఇక ఒక్క మా సరే పని చేస్తే పిల్లలను చదివించలేకపోయినా ఏదో కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలి కదా, కొద్దిగా నేర్చుకుంటే బాగుంటది కదా అనేసి నేర్చుకున్నాం. ఇక నేర్చుకున్న తర్వాత నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. మనం ఒక్క బ్లౌజ్ వేసినా కూడా చిన్న చిన్న ఖర్చులు ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కదా అని వేయడం స్టార్ట్ చేసిన.
9: మగ్గం వర్క్ వైపు ఎందుకు వెళ్ళిండ్రు మీరు? ఇంకా వేరే ఉన్నాయి కదా చాలా చేయాలనుకుంటే.
8: అంటే నాకు ఇక మగ్గం వర్క్ వేసే వాళ్ళని చూస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపించేది, మనం కూడా నేర్చుకుంటే మంచిగా ఉంటది అనేసి నేర్చుకున్నా.
9: రాబోయే రోజులలో ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో మగ్గం వైపు వెళ్ళారు.
8: నేర్చుకున్నా.
9: ఎక్కడ నేర్చుకున్నారు మీరు మగ్గం వర్క్?
8: సరే అది నేను సాయి వైకుంఠ ట్రస్ట్ లో 3 మంత్స్ కోచింగ్ వెళ్ళిన, ఫ్రీ కోచింగ్ సార్ అది. అక్కడ మెటీరియల్ ఇచ్చి మరీ నేర్పించింది అక్కడ
9: వాళ్ళు.
8: వాళ్ళు
9: మీకు సమాచారం ఎట్లా అందింది అక్కడ నుంచి?
8: వాళ్ళు యాడ్ ఇచ్చిండ్రు పేపర్ లో. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మాదే ఫస్ట్ బ్యాచ్, మాతోనే స్టార్ట్ అయింది అది.
9: ఎన్ని సంవత్సరాల క్రితం నేర్చుకున్నారు?
8: 5 ఇయర్స్ అయిపోయింది, అంటే ఈ కరెక్ట్ ఇయర్ గుర్తులేదు.
9: మీరు ఎక్కడో తాటిగూడలు ఉంటారు, అక్కడ నుంచి సాయి వైకుంఠ ట్రస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ చౌకు దాకా రావాలి, ఇబ్బంది అనిపించలేదు అప్పట్లో?
8: లేదు సార్, నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైలీ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మళ్ళీ ఇంట్లో పిల్లలకు అన్ని సదుపాయాలు చేసేసి స్కూల్ కు పంపించి.
9: ఎంతసేపు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళప్పుడు?
8: 3 అవర్స్, మొత్తం 3 గంటలు.
9: 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలలు ఇచ్చారు?
8: 3 నెలలు ఇచ్చారు.
9: నేర్చుకోగానే వెంటనే మరి మీరు మొదటిసారి ఎవరి
8: మొదటిసారి సార్? నా మీద నేను ఫస్ట్ ప్రయోగం చేసుకున్నా, తర్వాత ఇంట్లో చెల్లే వాళ్ళకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ఒకటి వేసిన. అంటే అప్పుడు కొద్దిగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయింది. తర్వాత నాకు నేను వేస్తానన్న నమ్మకం వచ్చేసింది.
9: అంటే మొదట్లో ఉచితంగా వేసిచ్చిన గిరాకీ వేసి?
8: అంటే మా ఫ్యామిలీ వాళ్ళకు ఉచితంగా వేసిచ్చిన.
9: ఎన్ని వేయాల్సి వచ్చింది అట్లా?
8: అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మన హ్యాండ్ అనేది స్లో ఉంటది కదా, అప్పుడు 5 డేస్ కి ఒక బ్లౌజ్ వేసేదాన్ని. ఇప్పుడు మామూలుగా నార్మల్ బ్లౌజ్లు అయితే 1 డేలా ఒకటి వేసేస్తాం.
9: అంటే మొదట్లో భారీ భారీ చీరలు ఉంటాయి, భారీ భారీ బట్టలు ఉంటాయి, వాళ్ళు భయపడలేదా నా బట్టలు ఖరాబ్ అయితే ఏమో అని?
8: లేదు, అంటే మన నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వేసిచ్చాను కదా, అవి నా దగ్గర పెట్టుకున్నా కొద్ది రోజులు, వాళ్ళకి చూపించేదాన్ని ఇవ్వను ఇట్లా వేస్తా అనేసి. ఇక కొందరు వర్క్ నచ్చి వేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఎట్లా అంటే బజార్లో అడుగుతారు షాపులలో, అక్కడ కొద్ది రేట్ ఎక్కువ ఉంటది. మనం ఆ రేట్ కన్నా ఇక్కడ ఒక 500-600 నేను తక్కువ వేసేస్తా రేట్. ఇక మనకు కూడా ఒక డబ్బు కావాలి, పని కావాలి, అలాంటప్పుడు ఇక అక్కడ రేట్ కంటే నేను ఒక 500-600 తక్కువ వేసే వరకు అంటే కొందరు నాకు కూడా కస్టమర్స్ రెడీ అయినారు.
9: ఈ మెటీరియల్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు?
8: సరే ఇక్కడ శ్రీకృష్ణ
9: ఆదిలాబాద్
8: లోనే ఉంది, అలా కొద్ది మనకు తక్కువ రేట్ కి
9: ఇస్తారన్నారు.
8: అక్కడ నుంచి మొత్తం ఒకేసారి తీసుకొస్తారు, అంటే మనకు ఒక డిజైన్ పంపినప్పుడు దాంట్లో మనకి ఏ మెటీరియల్ అవసరమైతే, మన దగ్గర కొద్ది మెటీరియల్ మిగిలిపోతుంది కదా ఒక బ్లౌజ్, ఇక ఉన్నది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇక లేని ఐటమ్ మాత్రం మనం తీసుకోవాల్సి.
9: అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మాకు ఇటువంటి డిజైన్ వేసియమని వాళ్ళు అంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఫోటోలు గాని ఆల్బమ్ గానీ అట్లా ఏమైనా ఉంటుందా?
8: అవును సార్, ఒక యాప్ ఉంటుంది సార్ ప్రింటర్ ఎస్ట్ అనే, ఆ యాప్ లో నేను ఏదైనా డిజైన్స్ కావాలంటే వాళ్ళకి చూపిస్తా. అంటే పెళ్లి కూతురు వాళ్ళైతే హెవీ ఉంటాయి, నార్మల్ గా వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటాయి, ఎటువంటి డిజైన్స్ కావాలని అడుగుతా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వాళ్ళకి డిజైన్స్ చూపిస్తా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకుని వస్తారు, అక్క నాకు ఈ డిజైన్ వేసియాలి మరి ఎంత అవుతుంది అని అడుగుతారు.
9: తక్కువలో తక్కువ ఎంత నుంచి మొదలుకొని ఎక్కువ ఎంత వరకు ఉంటుంది రేట్?
8: ఎక్కువ అంటే 15-20,000 వరకు కూడా ఉంది మొత్తం బ్లౌజ్ వరకు, అంటే డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. తక్కువ నార్మల్ చిన్నగా అంటే 800 నుండి వేసిస్తాం.
9: తక్కువ తక్కువ 800
8: 20,000
9: వరకు ఉంటుంది
8: ఉంటుంది.
9: ఆ బ్లౌజ్ రేట్ కూడా అంత ఉండదు, బట్ట రేట్ తక్కువ ఉంటుంది.
8: బట్ట రేట్ తక్కువనే ఉంటాయి. అంత హెవీ డిజైన్ కి మనం బట్ట కూడా కొద్దిగా మంచిగా తీసుకోవాలి. క్లాత్ కూడా మనం కాటన్ సిల్క్ క్లాత్ మీద వేస్తాం, అది 100 రూపీస్ నుండి ఉంది రేట్. 100, 150, 200, 300 అట్లా.
9: ఇప్పుడు వాటిని ఉతుకుతే ఆ దారాలు ఊడిపోవ అవకాశం లేదు అట్లా?
8: ఇక మరీ మనం దాన్ని గట్టిగా వాష్ చేయడం ఉండదు, నార్మల్ గానే అది డే అంతా ఉంచుకోలేము కదా మగ్గం వర్క్, అప్పుడు హెవీ ఉంటది. నీళ్ళకి వెళ్ళి వేసేస్తారు. మనం అతికిచ్చిన స్టోన్స్ వగేరా అయితే ఒక 2-3 టైమ్స్ కు ఊడిపోతాయి. నార్మల్ గా మనం స్టోన్స్ అతికించకుండా మొత్తం థ్రెడ్ తేనే వేయించుకున్నారనుకో, అది ఎంత వాష్ చేసినా ఏం కాదు.
9: మీరు ఒక్కరే చేస్తారా మీకు తోడించేవారని ఉంటారు?
8: లేదు సార్, నేను ఓన్ గానే ఒక్కదాన్నే చేసుకుంటా. అంటే నేను అర్జెంట్ ఉంటే తీసుకోను సార్ బ్లౌజ్, ఒకటే రోజులు వేయండి, 2 రోజులలో వేయండి అన్నప్పుడు మనకు కూడా మధ్యలో ఏదో పిల్లల్ని ఏదో వర్క్ వస్తూనే ఉంటది. ఒక 5 డేస్ టైం ఇస్తే తీసుకుని వేసేస్తాం. ఇక పెళ్లి కూతురు అయితే ఒక్కదాన్నే వేస్తా కాబట్టి 1 వీక్ పడుతుంది. మనం మంచానికి క్లాత్ ఫిట్ చేయాలంటేనే 1 అవర్ తీసుకుంటది.
9: మొత్తం హ్యాండ్ వర్క్?
8: మొత్తం హ్యాండ్ వర్క్.
9: దీంట్లో మిషన్ ఏం రాలేవా మరి?
1: ఎంబ్రాయిడరీ మిషన్స్ అని ఇప్పుడు వచ్చినాయి, ఇక మనం దాని కొనాలంటే మన దగ్గర పెట్టుబడి కూడా ఉండాలి.
9: ఎంత పడుతుంది దానికి?
1: అది ఎంత ఉందో సరే, 100,000 పైననే ఉంది ఒక్క మిషన్. కానీ దానికి ఇట్లా స్టోన్స్ పూసాలు వగేరే అది రాదు, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ మగ్గం అనేది పూసాలు స్టోన్స్ అవన్నీ పెడతాం కాబట్టి మనం చేతితో వేయాల్సి వస్తుంది.
9: అంటే ఇప్పుడు అతికించడానికి ఏమన్నా దానికి ప్రత్యేకమైనటువంటి
1: గమ్ ఉంటుంది సార్, గ్లూ అని.
9: ఆ గమ్మే తీసుకొస్తారు, వాడరు.
1: అవి వాడితే క్లాత్ కూడా పాడైపోతుంది, దానికి సపరేట్ ఉంటుంది.
9: మీరు ఇన్ని నేర్చుకున్నారు, ఇన్ని పనిచేస్తున్నారు, మరి మీ భర్త ప్రోత్సాహం ఎలా ఉంది?
1: మా భర్త ప్రోత్సాహం అంటే నాకు వర్క్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో వర్క్ కూడా చూసుకుంటాడు, పిల్లలు. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంటర్కి వచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా చేసుకున్నారు, హాస్టల్ ఉంటున్నారు కాబట్టి ఇంట్లో వర్క్ కూడా అంతే ఉండలేదు, ఇద్దరిదే వర్క్ కాబట్టి. వాళ్ళు 10th వరకు మాత్రం ఒకవేళ నాకు రేపు అర్జెంట్ బ్లౌజ్ ఇచ్చేది ఉందంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోతారు.
9: మీ భర్త మాత్రం మంచి ప్రోత్సాహం అందిస్తారు?
1: మంచి ప్రోత్సాహం అందిస్తారు, ఎంకరేజ్ చేస్తాడు. మళ్ళీ మనకు మెటీరియల్ కావాలన్నా, మనం అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే టైంలో బజార్కి వెళ్ళి రావాలి అన్నా ఒక 2 hours అయితే వేస్ట్ అయిపోయి, ఆ టైంలో మనం ఎంతో వర్క్ చేయగలం. అలాంటప్పుడు ఆయనకు చెప్పేసి నాకు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం కొంచెం శాంపుల్ ఇచ్చేసినాం అనుకోండి, తీసుకొచ్చి ఇస్తారు.
9: మీరు ఒక గిరాకీ పట్టుకున్నారు, ఒక 10,000 to 15,000 గిరాకీ పట్టుకున్నారు పెళ్లిదని చెప్పేసి, మీకు అత్యవసరమైన పని పడి ఊరికి వెళ్ళారో లేకపోతే మీకు ఆరోగ్యం సరిగా లేదో, అటువంటప్పుడు మీరు ఎట్లా మేనేజ్?
1: అటువంటప్పుడు ఇక నేర్చుకున్నా, ఇప్పుడు నేను మగ్గం ఇస్తున్నా అంటే నాకు మగ్గం వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ముగ్గురు, అటువంటప్పుడు ఇక వాళ్ళని అడగాల్సి వస్తుంది, మరి నాకు ఇట్లా వర్క్ ఉంది, మరి నేను ఇంతవరకు వేసిన ఇంత అంటున్నా, మరి నీకు ఇంత ఇస్తా, మరి నువ్వు వేయగలుగుతావా అనేసి అడుగుతాం సార్. ఇక ఒకరు కాకపోయినా ఒకరు వేస్తామంటారు, ఇక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళడమే, మొత్తానికి కంప్లీట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి.
9: ఆ ధర ఏమైనా తర్వాత చూసుకుంటారు మీరు?
1: అది తర్వాత.
9: కొంతమంది ఉద్దర్లు తీసుకుపోతామంటారు, మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవంటారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేసిస్తారు?
1: సరే అట్లా ఉద్దర్లు అంటూ నేను తీసుకోను. ఇప్పుడు నేను ఒక 3,000 to 4,000 అనుకున్నాం అనుకో పెళ్లి కూతురు, నేను అడ్వాన్స్ గా 1,000 rupees ఇచ్చి వెళ్ళండి అని చెప్తాను. కొందరు ఏం చేస్తారు అని అంటే బ్లౌజ్ ఇచ్చేస్తారు, మనం వేసేస్తాం, అట్లనే ఉంచేస్తాం, వాళ్ళు రారు బ్లౌజ్ కోసం. ముందే మనం కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో, కొద్దిగా ముందైనా లేట్ అయినా రే 1,000 rupees అడ్వాన్స్ ఇచ్చినాం, పోనీలే ఇంకా 1,000 rupees ఇచ్చేసి తీసుకొని వెళ్దాం అన్నట్టుగా ఉంటది. 1 rupee ఉండా తీసుకోకుండా మనం వేసి పక్కన పెట్టితే వాళ్ళు రాలు, పోని క్లాత్ పోతే పోయిందా అనుకుంటారు. కొందరు ఎట్లా ఉంటారు అంటే క్లాత్ కూడా మమ్మల్ని తీసుకోమంటారు సారీ మాకు ఇచ్చేసి, అయితే అలాంటప్పుడు సారీ మా దగ్గరనే పెట్టుకుంటాం. బ్లౌజ్ ఎవరు వాళ్ళు బ్లౌజ్ కోసం కాకపోయినా సారీ కోసం అయినా వస్తారు.
9: ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకొచ్చి వాళ్ళు మీకు ఇస్తారు,
1: కుట్టుక వచ్చింది దాని మీద వేయరాదు,
9: మీరే కుట్టిస్తారా? కుట్టకన్నా ముందే
1: క్లాతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారండి, మన మెజర్మెంట్ గీసుకొని మగ్గం వర్క్ వేసిన తర్వాతనే స్టిచ్ చేయాలి, కట్ చేసి.
9: ముందు ముందు లేదు,
1: ముందు ముందు వేస్తే అంత ఫెయిర్ గా రాదు, మళ్ళీ ఫుల్ వర్క్ కూడా వేయలేము. కొద్దిగా మిస్టేక్ అయినా కూడా అక్క ఇక్కడ అది ఉండే కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే మన దగ్గర కూడా అది ఎందుకు పెట్టలేదు కారణం ఉండాలి.
9: మళ్ళీ తొలగించి మళ్ళా పెట్టే అవకాశం ఉంటుంది? అట్లా
1: ఉంటుంది సార్,
9: బట్ట
1: బట్ట కొద్దిగా హోల్సెతే గానీ మళ్ళీ మనం అక్కడనే డిజైన్ వేస్తాం కాబట్టి అది కవర్ అయిపోతాయి.
9: అంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళ నానబెట్టిన తర్వాత మగ్గం వరకేస్తారా?
1: లేదు లేదు, కాటన్ సిల్క్ కదా అది, ఉతకాల్సిన పని ఉండదు. బట్టి నార్మల్ కాటన్ అయితే లోపల వేసేది నార్మల్ కాటన్ ఉంటది అస్తారుగా.
9: మీరు నేర్చుకున్నారు, మరి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా?
1: లేదు సార్, ఇప్పుడు పిల్లలు చదువుతుండ్రు కదా, వాళ్ళు ఖాళీ టైంలో మా పాప కొద్దిగా గొలుసు కుట్టేయగలుగుతారు నన్ను చూసి.
9: ప్రవేశం ఉంది,
1: కొంచెం గొలుసేస్తుంది, అప్పుడప్పుడు నేను అక్కడ వదిలేసి నాని నేను వంట చేసేస్తా అని చెప్పేస్తే ఒక లైన్ వేయాల మమ్మీ అనేసి అడుగుతుంది, ఏరానా అని అంటే వేసేస్తారు అన్నట్టు. అట్లా కొద్దిగా తేడా ఉంటది నాకు. వాళ్ళు
9: మగ్గం వరకు వేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు సూక్ష్మంగా చూడాల్సిన పరిస్థితి అవుతుంది, ఒకసారి కాటలు కూడా కూర్చే అవకాశం ఉంటుంది, అట్లా ఏమైనా జరగదా? కళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది.
1: సూది కూడా కుచ్చుకుంటారు సార్, మనం కిందికి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ పైన హ్యాండ్ తోని సూది మనం పెట్టినప్పుడు కింద ఈ వేలుకు ఎన్నోసార్లు కుచ్చుకుంటారు సూది, అది నార్మల్. ఇక మనం జాగ్రత్తగా వేసుకోవాలి అంతే.
9: కళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించదా?
1: అనిపిస్తుంది సార్, ఇప్పుడు కంటిన్యూ పెళ్లి కూతురు బ్లౌజులు ఒక 3-4 వేసినాం అనుకోండి, కళ్ళకేమి ఇబ్బంది అనిపించదు, కానీ కొంచెం హెడ్ ఎక్కువ ఇక్కడ వస్తుంది. కానీ మన ఇంటి పరిస్థితిని పట్టుకుంటే మనం వేయాల్సిందే.
9: అంటే రాత్రిపూట వేయరాదు మగ్గం వరకు?
1: వేయచ్చు, రేపు బ్లౌజ్ కంపల్సరీ వేయాలి అని అంటే కొద్దిగా వెళ్తురు మంచి ఉండాలి ఇంట్లో, వేయాల్సిందే. రేపు అందాలి అని అంటే ఇప్పుడు కాలేదు అంటే మనం పడుకుంటే వర్క్ కాదు సార్. మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు కష్టపడాల్సిందే.
9: ఎంత సంపాదించగలుగుతున్నారు నెలకు?
1: అంటే సీజన్ లేనప్పుడు ఏమి ఉండదు మాకు వర్క్, ఓన్లీ బ్లౌజులు కుట్టుకోవడమే. నార్మల్ బ్లౌజులు ఎవరైనా ఇస్తే.
9: అంటే టైలరింగ్ కూడా మీరు చేస్తారు?
1: ఎక్కువ మటుకు మగ్గం వేస్తారు, టైలరింగ్ తక్కువ చేయను. ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెళ్లి సీజన్, ఇక పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూ బ్లౌజులు ఉంటాయి, మనం వేసుకున్నంత మన ఓపికను బట్టి. అదే షాప్ పెట్టుకుని ఒక 2 ముగ్గురు వేస్తే డైలీ ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయొచ్చు.
9: కొంతమంది మీరే మగ్గం వరకేసి మీరే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అని, అంటే మీరు కుట్టిస్తారా వేరులకి ఇస్తారా?
8: లేదు సార్, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా కుట్టడానికి. అంటే నాకు ఇంకా బ్లౌజ్ ఉంటాయి కాబట్టి, ఇక కుట్టడం అన్నా ఒక 1 అవర్ 1½ అవర్ వేస్ట్ అవుతుంది. మగ్గం బ్లౌజ్ కుట్టడం అంటే అన్ని పూసలు అడ్డం వస్తాయి, కొంచెం కష్టం అవుతుంది. నేను వేరే వాళ్ళకి ఇస్తా బ్లౌజ్.
9: మీరు వేరే వాళ్ళకి నేర్పే అవకాశం ఆలోచన ఏమైనా ఉందా?
8: ఉంది సార్.
9: ఎట్లా నేర్పిస్తారు మీరు?
8: జేఎస్ఎస్ జనశిక్షణలో 3 మంత్స్ నేర్పించిన.
9: ఎక్కడ?
8: అది హమాలీవాడలో ఉంది ఆఫీస్. అయితే నేను భాగ్యనాల అంటే మనమే బ్యాచ్ తయారు చేసుకోవాలి 30 మెంబర్స్.
9: అంటే ప్రభుత్వం తరపు నుంచి?
8: ప్రభుత్వం తరపు. వాళ్ళు మెటీరియల్ ఇచ్చిండ్రు, ఆ మెటీరియల్ తోని 30 మెంబర్స్ కి నేర్పించిన.
9: వాళ్ళకు ఉచితంగానే? మొత్తం
8: వాళ్ళకు ఉచితంగానే. మాకు గవర్నమెంట్ నుండి ఇచ్చిండ్రు 3 మంత్స్ సాలరీ
9: ఇచ్చిండ్రు.
8: అది అక్కడికి స్టాప్.
9: మీరు మునుముందు రోజుల్లో ఇంకేం నేర్చుకోవాలనుకుంటారు, ఇంకేం చేద్దాం అనుకుంటారు ఈ మగ్గం వర్క్ లో కొత్త కొత్త ఆలోచనల ద్వారా?
8: ఇక కొత్త కొత్త డిజైన్స్ సృష్టించడమే.
9: మీరు
8: ఓన్ గా
9: అని ఫోన్ లో చూస్తారా డిజైన్స్? ఇప్పటి వరకైతే
8: ఫోన్ లోనే చూసేస్తాం. నా బ్లౌజులు మట్టుకు నేను వేసుకునేవి నా ఓన్ గా వేసేస్తా. ఇక మనం ఓన్ గా వేస్తే కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇక వాళ్ళు పెట్టిన డిజైన్ వేసిస్తే వాళ్ళ మనసు కూడా అక్క కరెక్ట్ వేసేసింది కదా అన్నట్టు ఉంటది.
9: మీ మగ్గం వర్క్ చూసి చాలా మంది మీరు అంటే మీరు వేసుకున్న బట్టలు బట్టి చాలా మంది ఈర్ష పడతారు కావచ్చు కదా, బాగుంది డిజైన్ అని చెప్పేసి. అంటే మగ్గం వర్క్ ఏమైనా ఫోటో తీసుకుని ఉంచుకుంటారా ఫలానా వేసామని?
8: ఫోటో తీసుకుని ఉంచుకుంటా, అదే బ్లౌజ్ అయిన తర్వాత ఫోటో తీస్తా. ఇక మళ్ళీ ఫోన్ లో స్టేటస్ గా పెట్టుకుంటా, అంటే దాన్ని చూసి కూడా మాకు కొన్ని గిరాకీలు వస్తాయి కదా.
9: ఫోన్ లోనే చూస్తారా ఏమైనా ఫోటో కడిగిస్తారా?
8: ఏ అట్లా కడిగేలేదు సార్ ఇప్పటి వరకు, బట్టి ఫోన్ లోనే తీసుకుని ఉంచుకుంటా. మగ్గం వర్క్ వేయాలంటే సార్ చాలా ఓపిక ఉండాలి.
9: ఎంత ఓపిక ఉండాలి, ఎలా ఉండాలి?
8: ఇక మనం కొద్దిగా వేసి నాకు అయితే లేదు అన్నమనుకో, ఎందుకంటే చాలా కష్టమైన పని. ఇట్లా వంగే ఉండాలి. ఈ హ్యాండ్ అనేది ఎడమ చేతి మొత్తం కిందికే ఉండాలి, ఒక చేతి పైకి ఉండాలి, చేతి కూడా నొప్పి సార్, దానికి ఓపిక ఉండాలి.
2: శక్తి కార్యక్రమంలో మగ్గం వర్క్ లో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాథ మహేశ్వరితో దినేష్ పెట్టిన ముచ్చట అది. రేపు సాయంత్రం 5:30 కతీందాం కార్యక్రమంలో పలు కథలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:00 మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. 8 గంటలకు హుషారు, 9:30కు నవలతో కార్యక్రమం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రేపు ఉదయం మేడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలెం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు, క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముంచెట్టుంటుంది. తర్వాత భేటీ శీర్షికన పీఎం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. ఇంకా ఎలా మెరుగవుతాం, రచయిత విమర్శకుడు ఆర్ సీతారాం ప్రసంగం. రేపు సాయంత్రం 5:30కు కతిందాం కార్యక్రమంలో ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు కొడుకుల కథ. ఆ తర్వాత కులమా, గుణమా మరియు యుద్ధం వద్దు ఈ కథలు వింటారు. 6:20కు గిరిపదం కార్యక్రమంలో బజార్హతులూరు మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు. తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు వింటారు. ఏడుంబావుకు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మెళకువలు ఈ అంశం గురించి రాజేష్తో ముచ్చట. ఆ తర్వాత పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ వి సురేష్తో ముచ్చటుంటుంది. రాత్రి 8:00కు హుషారు, శ్రోతలు కొనిన సినిమా పాటలుంటాయి. ఇవి ఇవాళ్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: సవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి రుతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు.
0: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువ కలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి జాతీయ రహదారుల విస్తరణకు 1000 కోట్లు కేటాయిస్తోందని చెబుతూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
0: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
3: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి. ఇక్కడ ఫ్రీగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
4: ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్లలో కులాలు మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
0: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 135,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత ఎండలు, ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి ఋతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
5: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో భజనలు, తత్వాలు, ప్రేమ పాటలు, భక్తి పాటలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటెన్న బృందం పాడిన గంధపు నారాయణస్వామి తత్వాలు, ఆ తర్వాత జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలుంటాయి.
7: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా.
6: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటన్న బృందం పాడిన గంధపు నారాయణ స్వామి తత్వాలు.
10: మేము వడ్డాడి గ్రామం నుంచి వచ్చాం. మాది తాంసీ మండల్. మా భజన బృందం పేరు నరసింహస్వామి భజన బృందం. భజన బృంద సభ్యులు సంటన్న, రవి, మాధవ్, మహేందర్, పొచ్చన్న, నర్సింగ్, సత్యనారాయణ. మేము గంధపు నారాయణ స్వాముల వారి తత్వాల నుంచి పాడుతున్నాం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఉరుకులాడకు మాయజీయ ఊడిపోతుంది దేహం. అంటే ఈ దేహము ఎన్నాళ్ళున్నా కానీ ఇది పోయేడిదే. దీని కొరకు వ్యామోహం చెంది మనము కానిరాని పనులు చేసి కూడా నరకప్రాప్తి అవుతున్నామని ఇది పాట దాని అర్థం.

రాజు లేని రాజ్యమందున్న రాచ చిన్నదన్నది అనే అర్థం దీని ఏమిటంటే, రాజు లేని రాజ్యం ఎక్కడున్నదంటే మన శరీరంలో ఉన్నది రాజు లేని రాజ్యం, అక్కడ రాచ చిన్నది ఉన్నదట. తేజ రూప స్వభావం ఎవరు తెలియలేనటువంటి దాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు.

ఇప్పుడు నేను పాడబోయే పాట జీవులు 84 లక్షలు చావు పుట్టు లెక్క, ఇక్కడ ఎవరు చేసిన వారి కర్మం అనుభవించేది అక్కడ అని పాట. దీని అర్థం ఏమిటంటే జీవులు 84 లక్షల జీవులల్ల కడసారి మానవ జన్మకు వచ్చినాం. ఈ మానవ జన్మలో మంచి చేయకుంటే మళ్ళీ 84 లక్షల జీవులు తిరగవలసి వస్తుందని దీని అర్థం ఉన్నది. ఎవరు పాపం చేసినా పుణ్యం చేసినా వాళ్ళ కర్మ ఆ కర్మానుసారమే జన్మ వస్తుంది, జన్మానుసారమే కర్మ వస్తుంది అని దీని అర్థం ఉన్నది. జీవు

0: தஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சைபால்.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ఏడంబాకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం కాదు, క్షమించండి, కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 3 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300-801, ఇంకొక నంబర్ 2950-801. ఈ సాయంత్రం ఏడంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటన్న బృందం పాడినటువంటి గంధపు నారాయణస్వామి తత్వాలు ఇప్పుడు మరిన్ని విందాం.
6: నేను పాడబోయే పాట ఏటికి భ్రమశం ఎన్నాళ్ళుండినా కాటికి పోయేది నిజమన్న. అంటే మనము ఎన్ని సంవత్సరాలు బతికి ఎన్నాళ్ళుండినా గాని చనిపోయిన మాత వాస్తవం కనుక ఈ గురుమార్గం నెరిగి ఈ పరమానందంలో ఇలా కడతేలాలని ఈ పాట యొక్క అర్థం ఉన్నది. కూటి గుడ్డకి కుల భేదములు గాని కూతలు గోయకురోరన్నాని అన్నారు. కాబట్టి కులం మత భేదం లేకుండా అందరూ గురు స్వరూపులుగా భజన అమృత సారంని తెలుసుకుందామని ఈ పాటలో అర్థం ఉన్నది.

ఆత్మరాముల పూజ చేయండి జనులార, మీరు ఆత్మనాత్మ వివేకం ఎరగండి. ఆత్మరాముడు అంటే మన లోపల ఉన్న రాముడు, బయట రాముడు కాదు అని దీని అర్థం. జనులార మీరు ఆత్మనాత్మ వివేకం ఎరగండి, ఎదుటివాడి వ్యక్తి ఆత్మను తెలుసుకొని నడవడమే ఈ పాట యొక్క అర్థము.

0: పల్లె పదాలు కార్యక్రమంలో మీరింతవరకు తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటన్న బృందం పాడిన గంధపు నారాయణ స్వామి తత్వాలు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడినటువంటి పరమేశ్వరయ్య తత్వాలు.
4: శ్రీరామ భజన మండలి, దీపాయిగూడ గ్రామము, మండల్ జైనత్, జిల్లా ఆదిలాబాద్. శ్రీ సామ బాపురెడ్డి గారి బృందము ఎలా లస్మారెడ్డి, ఎల్టి శ్రీనివాసరెడ్డి, లోక నరసింగిరెడ్డి, తబ్లా వాయించేవారు గిడాం శ్రీనివాస్, కంజీరా వాయించేవారు ఆవుల రామన్న, పేటి వాయించేవారు గిడాం హుస్సేన్, చింతపోతన్న.
5: పరమేశ్వరయ్య చెప్పింది, ప్రపంచమంతా చేసేది ఒకటి ఏర్పడకుండా చేసుకుంటున్నారు, మనకేం పెద్ద ఇది లేదన్నట్టు గుప్తంగా ఉన్నది ప్రపంచమని చెప్తున్నాడు అన్నట్టు.

0: కోడలి లీలా పంపించిండ్లు అత్త.
1: ప్రపంచం అంటే మాకేం తెలుసు లేదు, ఇలా ఈగుతున్నాం సంసారం అనేటి దీంట్లో, దాని గురించి మాకు అర్థం కాక భగవంతుణ్ణి తలుచుకుంటున్నాం, ఇది భగవంతుణ్ణి వేడుకుంటున్నామని అంటున్నాం మేము ఇదిగా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: ఈ సృష్టి లోపల గురువు మార్గమే మంచిదని చెప్పి మనకు గురుదేవుల వారు చెబుతున్నారు. పరమాత్మ సాకారం భక్తులలో ఉండి పరమాత్మను చేరుకోవాలని చెప్పి పరమేశ్వరయ్య చెప్తున్నాడు.

మీరింతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో జైనత మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు విన్నారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్తునూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు, ఆ తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడినటువంటి సామాజిక భజనలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. రెండు వేల 2026-27 విద్యా సంవత్సరంలో ఆదిలాబాద్ ఐటీఐలో మొదటి విడత ప్రవేశం గడువు పొడిగింపు కొరకు NCVT ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ ఇంకా నాన్ ఇంజనీరింగ్ ట్రేడులలో శిక్షణ పొందడానికి దరఖాస్తులు కోరబడుచున్నవి. కావున అభ్యర్థులు విద్యార్థులు వెబ్సైట్ చిరునామా చేసి https://itai.telangana.gov.in నందు జూన్ 8 2026 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఇంకా అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు లేదు. కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను స్కాన్ చేసి అభ్యర్థుల యొక్క పర్మనెంట్ మొబైల్ నంబర్ ఇంకా ఇమెయిల్ ఐడిను పొందపరచవలను. ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబర్ మారితే ప్రవేశం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఆధార్ లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్ ఎస్ఎస్సీ మేమో తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. కోర్సులు వచ్చేసి కోపా, డ్రెస్ మేకింగ్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, అవి ఐటీఐ కోర్సుల పేర్లు. ఏటీసీ కోర్సులు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ టెక్నీషియన్, ఇంకా ఇండస్ట్రియల్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఇంకా ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, అలాగే సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్, ఈ రంగాల్లో ఈ కోర్సులో అప్లై చేసుకోవచ్చు విద్యార్థులు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నంబర్ వచ్చేసి 8500465816. ఈ నంబర్ను సంప్రదించవచ్చు. నంబర్ మరొకసారి 8500465816.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగింది

0: ని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమాపేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్టాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहां से ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी आज, जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్

0: సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूं, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा. किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: दुबई लो निन्न जरिगिन रोड प्रमादं लो मरणिंचिन 7 गुरिलो ఉత్తర ప్రదేశ్ కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుకా సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడ్డం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0873232, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 29508 ఇంకొక నంబర్ 300081. నమస్కారం అండి ప్రవీణ్ కుమార్ గారు.
4: నమస్కారం.
0: మనకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి ముందుగా చెప్పండి, అసలు ఈ పత్తి ఇప్పుడు పెట్టుకోవచ్చా, ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు?
4: అంటే సాధారణంగా మన ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైనా ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసినా కూడా మనకు దాదాపు జూన్ నుండి మామూలుగా జూలై మధ్య వరకు, అంటే జూలై 15 వరకు కూడా వేసుకోవచ్చు. మనకు సాధారణంగా వర్షాలతోటి వర్షాధారంగా సాగు చేస్తాం కాబట్టి, సో ఇప్పుడు జూన్ 10-15 అంటే చాలా వరకు రైతు సోదరులు ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు లేట్ అయినాయి. మనకు సాధారణంగా చూసినట్టయితే ఈ సమయం వరకు కొద్దిగా స్టార్ట్ అవుతుండే, ఇప్పటి నుండి ఈ 2-3 రోజుల్లో వర్షాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుండి జూలై 15 వరకు కూడా వేసుకోవచ్చు. మంచి దిగుబడులు రావాలంటే మాత్రం జూన్ లోపటినే మనం వెతుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.
0: అంటే చెప్పండి, ఈ అధిక సాంద్రత పద్ధతి ఆవశ్యకత ఏంటి అసలు?
4: అంటే అధిక సాంద్రత పద్ధతి అనేది ఏంటిదంటే, ఇప్పుడు ప్రస్తుతం నిర్దేశించినటువంటి పొలంలో మనకు సాధారణంగా చేనులో ఇప్పుడున్న మొక్కల సాంద్రత పోల్చి, మొక్కల సంఖ్యతో పోల్చినప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ పెంచి తీసుకోవడానికి మనం ఒక కొత్త పద్ధతి ఇది. అంటే సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు, అంటే సాంప్రదాయ పద్ధతిలో మనకు నేల యొక్క స్వభావం బట్టి, నీటి వసతి బట్టి రైతులు వివిధ రకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటారు. అంటే చూసినట్టయితే 3 ఫీట్లు 2 ఫీట్లు పెట్టుకోవడం, 3 ఫీట్లు x 2 ఫీట్లు, లేకపోతే 4 ఫీట్లు పాపులేషను, లేకపోతే 3-3 అట్లా 4-2 అలా యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి రైతులు. దాంట్లో ఏమవుతుందంటే మనకు మొక్కల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చూసినట్టయితే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే ముఖ్యంగా సడన్గా వర్షాలు ఎక్కువ రావడము, లేకపోతే తగ్గిపోవడము, ఒకసారి ఎక్కువ కురిసినప్పుడు మనకు పూత కథ రాలిపోవడము, తద్వారా ఏంటంటే తక్కువ మొక్కలు, లేకపోతే గులాబీ రంగు పురుగు మనకు ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత నవంబర్లో ఉధృతి ఎక్కువగా ఉండడం, దాంతో ఏమవుతుందంటే మనం తక్కువ సంఖ్యలో మొక్కలు ఉన్నప్పుడు ఎక్కువ కాయలు ఉన్నప్పుడు మాత్రమే దిగుబడి ఎక్కువ వస్తుంది. అలా కాకుండా కాయల సంఖ్య తగ్గిపోయినప్పుడు మనకు ఓవరాల్గా దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం మొక్కల్ని పెంచుకొని కాయల సంఖ్య తక్కువ ఉన్న పర్వాలేదు, మొక్కల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు సరాసరి ఒక యావరేజ్ దిగుబడి అని రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతిలో మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాయల సంఖ్య కూడా చెట్టుకు 30, 40, 50, 60, 70 కాయలు కూడా అలా ఉండేటి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అంటే పూత రాలిపోవడం, కాయ రాలిపోవడం, గూడ రాలిపోవడం, సడన్గా బెట్ట పరిస్థితులు లేకపోతే వివిధ రకంలో చీడపీడలు ఆశించడం, ఇవంతటి మనకు దిగుబడులపై ప్రభావితం చూపుతున్నాయి. కాబట్టి మనము రైతు నష్టపోకుండా ఉండడానికి ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా మొక్కల సంఖ్యను, అంటే దాదాపు నెల యొక్క స్వభావాన్ని బట్టి ఇప్పుడున్న పద్ధతితో పోల్చి దాదాపు 2-3 రెట్లు ఎక్కువగా మొక్కల్ని వేసి మనం సాగు చేసే విధానం మనం అధిక సాంద్ర పద్ధతిలో
0: అంటాం. మళ్ళీ ఒకప్పుడు అంటే ఒక్కొక్క రైతుకు వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడంతా తప్పనిసరి లేకుండా, ఇప్పుడు భూమి తగ్గిపోయింది కాబట్టి అధిక సాంద్రత పద్ధతి సాగు చేసుకుంటే
4: భూమి తగ్గిపోవడం ఒకటి, రెండోది ఉన్న భూమిలో కూడా మనం ఒక పంట 150 రోజులు అంటే 5 నెలల తర్వాత మనము తీసుకొని నీటి వస్తున్నట్టయితే రెండో పంట కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే గులాబీ రంగు పురుగు సాధారణంగా మనకు నవంబర్ ఆ సమయంలో ఆశిస్తుంది కాబట్టి పంటను పొడిగించకుండా మనము ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్న రకాలు కానీ హైబ్రిడ్స్ కానీ అలాగే ఉంటాయి. అంటే పంట కాలం పొడిగించకుండా ఆ సమయానికి పంట అయిపోతుంది కాబట్టి మంచి మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు.
0: హలో, ఎవరెక్కడి నుంచి? అంకోలి నుంచి. ఎవరమ్మా మాట్లాడుతున్నది, ఏం పేరమ్మా?
5: హలో.
0: ఏం పేరు? అంకోలి నుంచి. చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు?
4: అడగండి.
0: ఇది పాటల కార్యక్రమం కాదమ్మా, పాటల కార్యక్రమం 8 గంటల నుంచి ఉంటుంది. సరేమ్మా, చెప్పండి. అయితే ఎటువంటి నేలను అనుకున్నాం ఈ అధిక సాంద్రత పద్ధతి?
4: సాధారణంగా మన తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే వరి తర్వాత అత్యధికంగా మనం పత్తిని సాగు చేస్తూ ఉంటాం. అయితే ఈ పత్తిని ముఖ్యంగా సాధారణంగా అయితే నల్లరేగడి భూములకు అత్యంత అనుకూలమైన దిగుబడి పరంగా చూసినప్పుడు, కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా తేలికపాటి దుబ్బ నేలలు కావచ్చు, చిలకా నేలలు కావచ్చు, అదేవిధంగా నల్లరేగడి నేలలో కూడా లోతు తక్కువ ఉన్నటువంటి నేలల్లో మనకు సాధారణంగా ఈ మొక్కల సాంద్రత తక్కువ ఉన్నప్పుడు దిగుబడులు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మంచి దిగుబడులు తీసుకోవాలంటే అత్యధికంగా ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది ఈ దుబ్బ భూములు, చిలక భూములకు అత్యంత అనుకూలమైంది. రెండవది, మరీ బరువైన భూములు కాకుండా, అంటే మరీ పూర్తి నల్లరేగడి భూములు కాకుండా మధ్యస్థంగా ఉన్న తేలికపాటి నల్లరేగడి భూముల్లో కూడా మనము ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే సాధారణంగా రైతులు ఈ డబ్బా పద్ధతిలో పత్తిని పెట్టేవాళ్ళు ఒకప్పట్లో, ఇప్పుడు కొంచెం మారింది అనుకోండి. ఆ మామూలు సాధారణ పద్ధతికి ఈ అధిక సాంద్రత పద్ధతికి ఏం తేడా ఉంటుంది?
4: దాంట్లో అదే చెప్పాను, డబ్బా పద్ధతిలో ఏముంటుంది, మొక్కల సంఖ్య తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, మనము దాదాపు 3 ఫీట్లు 1/2 ఫీట్, అంటే ఇది అంత పాపులేషన్ వ్యవస్థ. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక తేలికపాటి భూముల్లో అయితే వరుసకు మధ్య 3 ఫీట్లు పెట్టుకోవడము, మొక్కకు మొక్కకు మధ్య ధర కేవలం 1/2 ఫీటే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొద్దిగా మంచి నల్లరేగడి భూములు, తేలికపాటి నల్లరేగడి భూములు అయితే 3 ఫీట్లు 1 ఫీటు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3 ఫీట్లు 1/2 ఫీట్ పెట్టినప్పుడు దాదాపు మనకు సాంప్రదాయ పద్ధతిలో పోల్చినప్పుడు 3-4 రెట్ల మొక్కల సంఖ్య పెరిగిపోతుంది. అంటే సాంప్రదాయ పద్ధతిలో మనం 1-2 ప్యాకెట్ల విత్తనం మోతాదు అవసరం పడితే ఇక్కడ దాదాపు మనకు 6 ప్యాకెట్ల విత్తనం అవసరం పడుతుంది ఎకరానికి. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది, విత్తనం యొక్క ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. కానీ మనకు రేపటి రోజు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే చెట్టుకు నెంబర్ కాయల పరంగా చూసినప్పుడు తక్కువగా ఉన్నా కూడా, చెట్టుకు సరాసరి 10-15 కాయలు లోపల ఉన్నా కూడా మనకు 10 క్వింటాల్లో 10-12 క్వింటాల్ వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ పద్ధతిలో. సో పాత పద్ధతికి దీనికి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే అప్పుడు మొక్కల సంఖ్య, అప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండేటివి, కాయల సంఖ్య ఎక్కువ ఉండేటివి, దిగుబడి కూడా మనకు 12-14 క్వింటాలు కూడా వచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, 8-10 క్వింటాల్ లోపలనే రైస్ సోదరులు చాలా చోట్ల, లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్ తర్వాత వర్షాలు కురిసడంతో 6 క్వింటాల్ 5 క్వింటాల్ కానీ చాలా మంది రైతు సోదరులు ఆగిపోవడం జరిగింది. అలా కాకుండా ఆ సమయం వరకు, అక్టోబర్ వరకే మనం ఉన్న వాతావరణ పరిస్థితులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎటువంటి చీడపీడలకు అనవసరం.
0: హలో, ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ముందుగా మీ ప్రచారం, ముందుగా మీ పరిచయం చెప్పండి.
4: హలో,
0: కొరాట నుంచి. ఎవరు?
6: లక్ష్మణ.
0: ఓకే, చెప్పండి.
4: హలో, పత్తి వేసుకోవడానికి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా టైం చాలా ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా ఎవరు

0: స్టార్ట్ చేయలేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు జూలై వరకు కూడా వేసుకోవచ్చు వాస్తవంగా అయితే. కాకపోతే మంచి దిగుబడులు రావాలంటే జూన్ 2వ వారం 3వ వారం లోపల మొత్తం కంప్లీట్ అయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. పాపులేషన్, అదే మీ యొక్క భూమి బట్టి పాపులేషన్ అనేది ఇప్పుడు అదే మాట్లాడుతున్నాము. పాత పద్ధతిలో మనం మొక్కలు తక్కువ పెట్టుకుంటే మనకు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఎక్కువ మొక్కలు పెంచుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీ భూమి ఎటువంటి భూమి అనే దాన్ని బట్టి దాదాపు 3 ఫీట్లు 1 ఫీట్ అంటే వరుస 3 ఫీట్లు మొక్క మొక్క మధ్య 1 ఫీట్ 1 ఫీట్ పెట్టుకున్నా కూడా దాదాపు ఎకరానికి కొన్ని 4 ప్యాకెట్ల విత్తనం అనేది అవసరం పడుతుంది. మనం మామూలుగా అయితే 1 నుండి 1.5 2 ప్యాకెట్ల విత్తనం వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇంకా దానికి డబ్బులు చేసుకొని కూడా మీరు చేసుకున్నట్టయితే దిగుబడి పరంగా చూసినా కూడా ఒక 10-12 క్వింటాల వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ధన్యవాదాలు అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950-81, ఇంకొక నంబర్ 2300-081. అయితే చెప్పండి, ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఈ అంతర పంటలు మరి సాధ్యమవుతాయంటారా?
0: వేసుకోవచ్చు, ఎటువంటి సమస్యలు. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకు పత్తిలో సాధారణంగా కందిని మనం చేస్తూ ఉంటాము. ఈ కందిని దాదాపు రైతు సోదరులు మామూలుగా 8 వరుసలు కానీ 6 వరుసలకు కానీ లేకపోతే 10 వరుసలకు కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్, మనము అక్కడ వరుసల్ని మనం ఏం తేలేదు. అక్కడ అప్పుడు రైతులు 3 ఫీట్లో పెట్టేవాళ్ళు ఒక్కొక్క పట్టెకు, ఇప్పుడు అలాగే ఉంటుంది. ఓన్లీ మనం ఒక వరుసలో ఎన్ని మొక్కలు అనేటివి మనం మారుస్తున్నాం కాబట్టి, సో ఇదే పద్ధతిలో ఒక 6 వరుసలకు మనం మంచి భూమి అయితే కొద్దిగా దూరంగా మళ్ళీ బాగా పెరుగుతుంది అనుకుంటే అటువంటి భూములలో ఆ 6 వరుసలకు ఒకటి మనం కంది పంట వేసుకోవచ్చు, మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సాధారణంగా కంది పంటనే ఎక్కువ సూటబుల్
0: ఎక్కువ సూటబుల్ ఉంటుంది మన జిల్లాలో చూసినట్టయితే. పత్తి, కంది ఏ విధంగా మామూలు సాంప్రదాయ పద్ధతులు మనం సాగు చేసినప్పుడు ఎట్లయితే పెట్టుకుంటామో ఈ పద్ధతిలో పెట్టుకోవచ్చు, ఎటువంటి నష్టం లేదు.
1: అంటే అది కూడా అధిక సాంద్రత పద్ధతిలోనే.
0: అధిక సాంద్రత పద్ధతిలోనే.
1: అయితే ఈ యాంత్రీకరణ గురించి తెలియజేస్తారా?
0: అంటే ఇక్కడ యాంత్రీకరణ అంటే దీంట్లో 2-3 విషయాల పైన కూడా రైతులకు అవగాహన ఉండాలి. అసలు అధిక సాంద్రత పద్ధతిలో ఎలా చేస్తాము, ఏంటిది. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు 1.5 నుండి 2 ప్యాకెట్ల విత్తనం మనం వేస్తూ ఉంటాం. ఈ అధిక సాంద్రత పద్ధతిలో 2 రకాలుగా మనం వేసుకోవచ్చు. మరీ తేలికపాటి భూముల్లో అయితే 6 ప్యాకెట్ల విత్తనం వరకు అంటే దాదాపు 3 ఫీట్లు 1/2 ఫీట్ పెట్టుకున్నట్టయితే ఎకరంలో దాదాపు 29,000 పైన మొక్కలు ఉంటాయి. అలా కాకుండా 3 ఫీట్లు 1 ఫీట్ అంటే కొద్దిగా ఇంకా మధ్యస్థ భూములు ఉన్నట్టయితే మనకు నల్ల భూముల్లో అయితే 3 ఫీట్లు 1 ఫీట్ పెట్టుకోవడం వల్ల 4 ప్యాకెట్ల వరకు విత్తనం అవసరం పడుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్గా అంటే సాంప్రదాయ పద్ధతికి ఈ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు. సో ఇనిషియల్ కాస్ట్ చూసినప్పుడు కూడా మనకు కొద్దిగా ఖర్చు మనకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అడగండి. ఏమైనా అడగాలనుకుంటున్నారా మీరు? హలో,
2: సీడ్ కావాలి సార్.
1: మీ పేరేంటండి? మీ పేరేంటండి? ఎక్కడి నుంచి?
2: నా పేరు సుదర్శన్ సార్.
1: సుదర్శన్ ఎక్కడి నుంచి?
2: ఖానాపూర్.
1: ఖానాపూర్ నుంచి సుదర్శన్, అడగండి ఏం అడగాలనుకుంటున్నారు
0: చెప్పండి.
2: అజుల్లా సీడ్ కావాలి సార్ మాకు.
0: అజుల్లా సీడు మీ ఇక్కడైతే దొరకదు, కేవీకే జమ్మికుంటలో దొరకవచ్చు. జమ్మికుంటలో ఉంటుంది, జమ్మికుంట కేవీకేలో
2: జమ్మికుంట
0: జమ్మికుంటలో అయితే దొరుకుతుంది, ఉండొచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఆదిలాబాద్ దొరకదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్యాడీ లేదు కాబట్టి ఈ ఏరియాలో కొద్దిగా దొరకదు.
1: ఆదిలాబాద్ ఖానాపుర, నిర్మల్ ఖానాపుర,
2: నిర్మల్
0: ఖానాపుర అక్కడ దొరుకుతుంది. ఒకసారి అడగండి, లేదంటే జమ్మికుంట కేవీకేలో మీరు ఒకసారి రేపు నువ్వు ఫోన్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయవచ్చు.
1: థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈ యాంత్రీకరణ గురించి.
0: అంటే ఇప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా విత్తనం మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనకు కొద్దిగా ఖర్చు పెరగడానికి అవకాశం ఉంటుంది. కూలీల కొరత కూడా ఒక ప్రధాన సమస్య. అందరూ ఒకటేసారి సోయింగ్ చేస్తారు, వర్షం పడ్డదంటే అందరూ ఒకేసారి కావాలి కాబట్టి. సో దగ్గర దగ్గర విత్తనాలు పెడుతుంటాం కాబట్టి మనకు కొద్దిగా అవసరం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు 2 రకాలు నేల, అంటే చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ల్యాండ్ ఉన్నప్పుడు అయితే మనకు ట్రాక్టర్ తోటి ఆపరేట్ చేసేటువంటి మనకు మిషనరీ అవైలబుల్ ఉంది, కాకపోతే అది కొద్దిగా కాస్ట్లీ 600 లక్షల వరకు ఉంటుంది అది. బట్ ఒక 45 నుండి 1 గంట లోపల ఒక ఎకరం వేసేస్తుంది, మిషనరీ వేసేస్తుంది అంటే. సో ఆ విధంగా న్యూమాటిక్ ప్లాంట్ అంటారు. ఆ పద్ధతిలో మనము సింపుల్గా ఒక నేల విశాలంగా ఉండి ఎకరాలు ఎకరాలు ఉన్నట్టయితే మనం ఒక రోజులో దాదాపు 8 నుండి 10 ఎకరాలు వేసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదు చిన్న సన్నకారు రైతులు ఆ విధంగా మిషనరీ అందుబాటులో లేనట్టయితే మనకు మామూలుగా ఈ హ్యాండ్ పుష్ సీడ్రిల్ అనేటివి ఉంటాయి, దాదాపు 6 నుండి 7 వేల రూపాయల కాస్ట్తో దొరుకుతాయి. సో వాటి ద్వారా మనం డైరెక్ట్ మనము ఈ చారలు కొట్టుకొని దానిపైన ఈ మిషనరీ నడుపుకుంటూ పోతుంటే సరైన లోతులో మనకు విత్తనం పడుతుంది. అంటే తేమ మంచిగా ఉన్నట్టయితే వెంటనే మొలక అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అంటే నార్మల్ పద్ధతిలో కొద్దిగా కూలీల సమస్య ఎక్కువ ఉంటుంది, ఈ పద్ధతిలో కూలీల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో చిన్న సన్నకారు రైతులు ఈ సీడ్ డ్రిల్ ఆడుకోవడం వల్ల వేసుకున్నట్టయితే సరైన అంటే దాదాపు ఒక 2 నుండి 2.5 గంటల్లో ఒక ఎకరం, ఒక ఆయన యొక్క కెపాసిటీ నడిచే కెపాసిటీ బట్టి దాదాపు ఒక 2.5 గంటల్లో ఒక ఎకరం పూర్తి చేసుకోవడానికి అవకాశం.
1: ధర ఏముండవచ్చు దాన్ని మరి?
0: అదే ఇంత చెప్పినట్టు 6,000 నుండి
1: అందుబాటులో
0: ఇక్కడ షాప్స్ లో అందుబాటులో మార్కెట్
1: దొరుకుతాయి,
0: ఏమి ఇష్యూ లేదు. ఆల్రెడీ కొంతమంది రైతులు వాడుతున్న ఇది ఓన్లీ పత్తికే కాదు, సోయాబీన్ వేసుకోవచ్చు, కంది వేసుకోవచ్చు, మినుములు వేసుకోవచ్చు, గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు, అట్లా మల్టిపుల్ గా దాన్ని అందులో మళ్ళీ మార్చుకొని మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి కొనుక్కున్నట్టయితే ఖరీఫ్ లో కానీ రబీలో కానీ ఏ పంటలైనా మనం ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 300081. అయితే చెప్పండి, ఈ యాంత్రీకరణ అయిపోయిందా ఉందా ఇంకేమైనా?
7: యాంత్రికరణ ఇప్పుడు చెప్పినట్టు చిన్న సన్నకారు రైతులకు అయితే ఒకటి, తర్వాత పెద్ద రైతులకు అయితే రెండు రకాలుగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
6: అయితే ఈ హైబ్రిడ్ సాగులో ఎటువంటి ఈ సీడ్స్ ఎన్నుకోవాలి, అలాగే ఎటువంటి లక్షణాలు ఉండాలి వాటికి అసలు?
7: అదే ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో మనం సాగు చేసేటప్పుడు ఏంటంటే మనం ఎన్నుకున్న హైబ్రిడ్స్ కొద్దిగా ఎత్తు పెరగడము, తర్వాత దాని కొమ్మలు ఏపుగా పెరగడము, ఆకుల సైజు కొద్దిగా పెద్దగా ఉండడము, ఇవన్నీ ఉంటాయి సాధారణంగా. దాని పంట కాలం ఎక్కువగా ఉండడము అంటే దాదాపు 150 రోజులు దాటిపోయి ఆ విధంగా ఉంటుంటాయి. అలా కాకుండా మనం ఈ అధిక సాంద్రతలో పద్ధతిలో ఎన్నుకునే హైబ్రిడ్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, మొక్క ఏపుగా ఎక్కువ ఎత్తుగా పెరగకూడదు, ఒక గుబురుగా పెరగాలి, అంటే మరీ హైట్గా ఉండకూడదు. దాదాపు మనము మ్యాక్సిమం 3.5 ఫీట్లకు మించి మనము పెంచకూడదు. సో అందువల్ల ఆ లక్షణాలు ఉండాలి. ఆకు సైజు కూడా చిన్నగా ఉండాలి, కాయ కూడా మధ్యస్థంగా ఉండి లావుగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా కేవలం సింపోడియల్ బ్రాంచెస్ ఉండాలి, మోనోపోడియల్స్ అసలు ఉండకూడదు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి హైబ్రిడ్స్ను పంటకాలం కూడా దాదాపు 150 రోజుల లోపటనే అయిపోయే విధంగా, వీలైనంత వరకు ఒకేసారి ఫ్లవరింగ్ సింక్రోనస్ ఫ్లవరింగ్ అంటే మన దగ్గర పరిస్థితుల్లో రావట్లేదు కానీ, బట్ సింక్రోనస్ ఫ్లవరింగ్ వచ్చేది ఉన్నా ఉన్నట్టయితే మంచి.
6: హలో, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
7: చెప్పండి. హలో
6: చెప్పండి.
7: చెప్పండి.
8: ఇప్పుడు పత్తి మేము స్టార్ట్ చేసినాం పెట్టుడు, అయితే వర్షాలు ఈ 3 డేస్ లా ఉన్నాయని తెలిసింది సార్.
7: అవును, ఈ 2 రోజులు
8: అధిక సాంద్రత దాని గురించి చెప్పండి.
7: అదే ఇప్పుడు అధిక సాంద్రతలో మీరు పెట్టాలనుకుంటే మీరు ముఖ్యంగా 3 ఫీట్లు 1 ఫీటు అంటే మంచి నల్ల భూమి ఇది, ఎర్ర భూమి అయితే తెలికపడి చెలకాల ఉన్నట్టయితే మీరు 3 ఫీట్లు అంటే ఫస్ట్ టైం పెట్టే పరిస్థితి ఉన్నట్టయితే ఇది సాలుకు అంటే 3 ఫీట్లు సాలుకు మధ్యలో మొక్కకు మధ్య 1/2 ఫీటు పెట్టుకోవచ్చు, 1 ఫీటు పెట్టుకోవచ్చు. సో 3 ఫీట్లు 1 ఫీటు పెట్టుకున్నట్టయితే మీకు దాదాపు ఎకరానికి 4 ప్యాకెట్ల విత్తనం పడుతుంది. అదే 3 ఫీట్లు 1/2 ఫీట్ పెట్టుకున్నట్టయితే 6 ప్యాకెట్ల విత్తనం పడుతుంది. కాకపోతే 3 ఫీట్లు 1/2 ఫీట్ పెట్టుకుని చిలక భూములలో ఆ విధంగా వేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం వేసి ఇంత దగ్గర పెట్టినప్పుడు మేనేజ్ చేయలేమనుకుంటే అడ్వైజ్ ఏంటంటే 3 ఫీట్లు 1 ఫీట్ పెట్టుకొని చేసుకున్నట్టయితే మనకు సాంప్రదాయంగా మనకు 2 ప్యాకెట్ల విత్తనం పడుతుంది, ఇక్కడ 4 ప్యాకెట్ల విత్తనం పడుతుంది. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ 40-50 రోజులు అప్పుడు చమత్కార మందు మనం కంపల్సరీ కొట్టుకోవాలి, ఒక 2 సార్లు 40-50 రోజుల మధ్యలో, తర్వాత దాని తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇక్కడ మొక్క అనేది పెరగకుండా చూసుకోవాలి. అది కొట్టకపోతే మందు కొట్టకపోతే గడ్డి మందులు అవన్నీ మీరు పత్తి మామూలు పద్ధతిలో ఏదో కొట్టుకుంటే అవన్నీ కొట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కేవలము మనం ఇది పంట పెరుగుదలను ఆపేది మందు, ఇది చమత్కార మందు. ఇది మనకు దాదాపు 1-50 రోజులు అప్పుడు ఒకసారి మళ్ళీ తర్వాత అంటే 1-50 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత మరొకసారి ఆ విధంగా కొట్టుకుంటే ఏంటంటే మొక్క పెరగకుండా పూత కాత రాలకుండా ఉంటుంది, ఆ పట్టిన కాయ అనేది పట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పెరిగిందంటే ఏమైంది అంటే దగ్గర దగ్గర వేస్తాం కాబట్టి గాలి ఆడక కింది కాయలు మురిగిపోవడము, తర్వాత కాయ రాలిపోవడంకి ఎక్కువ అవకాశం ఉంటుంది, పూత కూడా రాలిపోతుంది. సో అందువల్ల ఈ చమత్కారణ మందు మనం కంపల్సరీ ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలంటే ఈ చమత్కారణ మందును కంపల్సరీ మనం కొట్టుకోవాల్సి ఉంటుంది. అది చాలా జాగ్రత్త. చెప్పండి. ఏది
8: 659?
7: ఓకే, 659 అనేది సరే మనకి కొత్తది ఏం కాదు కదా, అది ఎప్పటి నుండి ఉన్న రకమే కదా. అది మీరు మామూలు పద్ధతిలో సాగు చేయాలంటే 659 వేయాలి, బట్ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలంటే ఆ హైబ్రిడ్ దీనికి సూట్ కాదు. అది ఎందుకంటే ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి మనకు లేటుగా వచ్చేది కాబట్టి ఈ పద్ధతిలో వేయకూడదు. ఈ పద్ధతిలో వేయాలంటే దానికి అనుకూలమైన హైబ్రిడ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి, అవే తీసుకొచ్చుకొని వేసుకోవాలి. 659 వేయాలనుకుంటే మీరు మామూలు పద్ధతిలో 4 ఫీట్లు పెట్టుకొని పాపులేషన్, లేకపోతే 4, 3, 2 అలా పెట్టుకొని మీరు ఎప్పుడో ఏ విధంగా అయితే సాగు చేస్తారో చేసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ పద్ధతిలో సాగు చేయాలంటే మాత్రం అది హైబ్రిడ్ సూట్ కాదు. అట్లా అదే ఇప్పుడు చెప్పిన కదా, 3 పాపులేషన్ పెట్టారనుకోండి, ఏది 3 ఒక ఫీట్ పెట్టింది అనుకోండి, 3 ఫీట్లో
8: అది ముఖ్యం కాదు కదా సార్, మాకు ఒక చిన్న ఉదాహరణ, ఎక్కడికి ఎన్ని పడతాయి ఇప్పుడు భూమి అనుకో ఉదాహరణకు.
7: ఏం ప్యాకెట్స్ అంటున్నారా? అదే నేను అదే చెప్తున్నాను, మామూలు పద్ధతిలో అయితే 2 ప్యాకెట్లు పట్టేది, ఇప్పుడు ఈ పద్ధతిలో 4 ప్యాకెట్లు పడితే ఇంకా దగ్గర పెడితే అదే 3 ఫీట్లో 1/2 ఫీట్ పెడితే 6 ప్యాకెట్ల విత్తనం పడుతుంది. దాన్ని బట్టి మీరు ఏ విధంగా చేసుకుంటారా, 4 ప్యాకెట్ల విత్తనం పద్ధతిలో పెట్టుకుంటారా, 6 ప్యాకెట్లు పెట్టుకుంటారా? మామూలు పద్ధతిలో అయితే మీరు 1 2 ప్యాకెట్లు అదే అదే ఇంకా మీరు దగ్గర పెట్టుకుంటే అది ఇప్పుడు 4 ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, ఇంకొకటి ట్రై చేసి ఇప్పుడు మీరు అది ఓకే. ఇంకంతకన్నా ఇంకా ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి మనం త్వరగా తీసేసుకోవాలి, గులాబీ రంగు పురుగు రాకముందే పంట తీసేసుకోవాలి, 2వ పంట వేసుకోవాలనుకుంటే ఇంకా మీరు ఈ విధంగా దగ్గరగా పెట్టుకొని మనం వెంటనే చమత్కార లాంటి మందులు కొనుక్కొని చెట్టుకు 10 నుండి 15 కాయలు ఉన్నా కూడా మనకు ఉంటది. అందుకే దట్టము ఉండదు, దట్టం ఉండకుండా ఇప్పుడు చమత్కారణ మందు మనం కొట్టుమని చెప్పేది, అది కొడితే అంత మొక్క పెరగది. సో ఆ విధంగా 3.5 ఫీట్లు మనకు 3.5 ఫీట్లకు మించి పెంచాము. ఇందులో పెంచుకుంటే నువ్వు అన్నట్టు సూర్యరశ్మి అందుతుంది, కింద దాకా గాలి ఆడుతుంది, కింద కాయ కుళ్ళది, అన్ని పద్ధతిగా ఉండడానికి అవ. ఎప్పుడైతే మనం ఈ మందు కొట్టమో అప్పుడు మాత్రం మీరు అన్నట్టు కాయ కుళ్ళుతుంది, గాలి ఆడది, పురుగు కూడా రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి.
6: ధన్యవాదాలు. చెప్పండి. మనకు సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతిలో అనువైన వంగడాలు వాటి లక్షణాల గురించి.
7: అదే ఇప్పుడు చెప్పినట్టు 1 త్వరగా పంట కాలం కలిగి ఉండాలి, కాయ సైజు పెద్దగా ఉండాలి, ఆకులు చిన్నగా ఉండాలి, ఈ కనుపల మధ్య దూరం ఏదైతే ఉంటుందో పంట దగ్గర దగ్గరగా ఉండాలి, గుబురుగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నట్టయితే మనకు అది అధిక సాంద్రత పద్ధతికి అనుకూలం. ఏపుగా పెరిగేటివి, తర్వాత ఇప్పుడు లేకపోతే పంటకాలం ఎక్కువగా ఉన్నాయి, కాయసై చిన్నగా ఉన్నాయి, ఇటువంటివి మనకు పనికిరావు. సో ఎవరైనా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవాలంటే తప్పనిసరిగా అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రైవేట్ హైబ్రిడ్ చాలా ఉన్నాయి కాబట్టి తెలుసుకొని ఆ హైబ్రిడ్స్ని తీసుకొని ఈ పద్ధతిలో 3 ఫీట్లో 1 ఫీట్ పెట్టుకుంటారా, 3 ఫీట్లో 1/2 ఫీట్ పెట్టుకుంటారా, ఆ పద్ధతిలో మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పుడున్న మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనం ఒక 10-12 క్వింటాల దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఎక్కువ.
6: ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఇంకేమైనా ముఖ్య అంశాలు అంటే చెప్తారు?
7: ఇప్పుడు ఇంతకుముందు రైతులు చెప్పినట్టు దీంట్లో 1
6: ఎక్కువగా
7: ఎరువులు ఎక్కువ వేయద్దు, ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 2 తప్పనిసరిగా ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ చెప్పినటువంటి చమత్కార అనే మందును కంపల్సరీ 2 సార్లు పంట దశలో 2 సార్లు కంపల్సరీ స్ప్రే చేయాలి. ఈ 2 చేయకపోయినట్టయితే మన అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినప్పుడు లాభం జరగకపోగా నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ 2 జాగ్రత్తలు తీసుకొని ఎరువులు సరైన సమయంలో వేసుకోవడం, వీలైనంత వరకు పూత కాత రాలకుండా మనం పైన పైపాటుగా మందులు కొట్టుకోవడము ఈ చేసినట్టయితే ఆ చమత్కారను 2 సార్లు కొట్టుకున్నట్టయితే సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు 20-40% ఎక్కువ దిగుబడి అనేటివి తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
6: మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి.
7: మొబైల్ నెంబర్ వచ్చి
6: 9198226766 9182666 9182666 91666 ఇది డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఫోన్ నంబర్. ధన్యవాదాలండి ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఇప్పటివరకు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అంశం గురించి టెలిఫోన్ ద్వారా శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు మీకు మరొకసారి నమస్కారం అండి.
7: నమస్కారం.

ఇప్పుడు ప్రసారమైనటువంటి ఫోనీ ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 7:00 ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మెళకువలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జె రాజేష్ తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు వి సురేష్ తో ముచ్చటుంటుంది.

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:45 మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: విజయనగరం జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల, ఆత్మవిశ్వాసం పైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వడం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పీఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని కూడా పెంచుకుంటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేత అయినా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్టవసరం.

0: వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జనధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా డిబిటి కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి చౌకదారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలోపాట్లో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన రెండు శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్ కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకైతే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలు జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం, ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతుందని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్దిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే విధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయడం అనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమైన వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీర్యాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్ గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణమును 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ల రెండో విడత, రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ల మూడో విడత రుణ సదుపాయం కల్పించబడును. రుణ మొత్తమును September 2020 మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించేవారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధి

0: లబ్దిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వానిధి లబ్దిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ది పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్దిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పీఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు, ఈ జోరు జోరుదారుగా ఉండాలంటే శ్రోతలు ఫోన్ చేయాల్సి ఉంటుంది. మా ఫోన్ నంబర్లు రోజు చెప్తున్నప్పటికీ మళ్ళొకసారి చెప్ రాసుకోండి, లేదా మీ ఫోన్లో ఫీడ్ చేసుకోండి. మా ఫోన్ నంబర్లు 0873 2, అది ఆదిలాబాద్ STD కోడ్ నంబర్, 2950 81, ఇంకొక నంబర్ 2300 81. ఫోన్ నంబర్లు ఇంకొకసారి 08732 295081 23008 1. అయితే ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి, ఇప్పుడైతే కొంచెం వాతావరణం చల్లబడ్డది. రేపటి నుంచి ఈ వర్షాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ తొలకరి వర్షాలలో తడిస్తే మనకి ఏమనిపిస్తుంది? తడుస్తుంటుంటే మన పెద్ద మనుషులు ఇంకేమంటారు? తడిసినాక సరిదైతుందా, జ్వరం వస్తుందా? మరి తొలకరి వర్షాలలో తడవాలని కూడా అంటుంటారు. మీరు తడిసిందా? మీరు ఇంట్లో తిట్లు తిన్నారా? లేకపోతే మీకు జ్వరం వచ్చిందా, సరిదై అనిపించిందా? దీని గురించి ఇప్పటి హుషారు కార్యక్రమంలో ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పాటలిందాం. ముందుగా బిగ్ బాస్ చిత్రంలో నుంచి ఉరుమొచ్చేసిందో ఈ మెరుపు వచ్చేసిందో ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బట్టి సార్గం నుంచి. దత్తు, బాగున్నావా? ఏం చేస్తుంటావు దత్తు? ఓకే, అయితే మరి వర్షంలో చాలా సార్లు తడుచుంటావు మరి
1: నువ్వు?
0: ఈ మధ్యలో తడిచినావా? ఈ రెండు మూడు నుంచి వర్షాలు పడుతున్నాయి. అంటే మధ్య వర్షంలో, వర్షాకాలం మధ్యలో తడడం వేరు, ఈ తొలకరి వర్షాలు తడవడం వేరు అనిపిస్తుంది. కొంచెం
1: జలుబు చేస్తా సార్. అంతే,
0: ఇప్పుడు జలుబు అయితే అంటే శరీరం ఎండకు అలవాటు అయి ఉంటుందని. మరి మీ పిల్లల్ని తడనిస్తావు లేదా మరి వర్షంలో?
1: తడుస్తా సార్, అంటే మామూలుగా పడితే తడుస్తా సార్. అంటే ఇక్కడ మా వర్షంకి ఏం కాదు, తడుస్తా అందరూ నడుస్తాం సార్, ఆడుకుంటాం వర్షంలో.

0: పక్కకు.
1: మరి వర్షాకాలం మరి మీ కూలి పని దొరుకుతుందా? చిన్న పని అయితే ఎప్పుడు దొరికేది కదా, అది ఇప్పుడు వర్షాకాలం నుంచి అయితే.
0: వర్షాకాలం అంటే ఏముంటుంది సార్, అవి ఏమన్నా దౌరలు తీవ్రలు ఉంటాయి కానీ మనం భూమి మాకు దౌర వర్క్ రాదు కానీ సార్, ఇంటి దగ్గర
1: మంది ఎంట పోతుంటుంటే వర్షాలు కూడా పడుతుంటుంటాయి. మంది ఎంట కాదు, మందు ఎంట కాదు, మంద గొర్రె మంద మేకల మంద.
0: సారీ సార్, స్పెల్లింగ్ మిస్టేక్.
1: అలా కదా,
0: ఎడ్యుకేషన్ కాదు కదా.
1: ఏం పడగాలి చెప్పు నీకు, అదే పాటన.
0: అదే సార్, ఎర్ర సముద్రం నుంచి మంది ఎంట పోతుంది, ఎలా మంది
1: మంది ఎంటనా మందు వెంటనా మంద అంట
0: మంద మంద
1: మేకల మంద గొర్రెల మంద.
0: అది సార్,
1: అదే సార్. ఇందా పాట మరి
0: విందాం సార్.
1: వచ్చింది మరి పాట నీకోసం.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: రైట్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: 8:45 దాకా హుషారు కార్యక్రమం ఉంటుంది కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 23081, ఇంకొక నంబర్ 29508. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
5: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
4: గుడ్ ఈవినింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కిషోర్.
4: కిషోర్, ఏం
5: చేస్తుంటావు?
4: ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావా, చదువుకుంటున్నావా? చిన్నప్పుడు తడిసినప్పుడు తిట్లు గానీ దెబ్బలు గానీ తిన్నావా? ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. అంటే ఇంట్లో తడవనియలేదా? అంటే వర్షం వల్ల తడితే సరిదవుతుందా? ఏం పడగాలి చెప్పు కిషోర్, వినిపిస్తా? నువ్వే కావాలి రాచిలక, నువ్వే కావాలా? ఎవరికైనా చెప్పినా అట్లా నువ్వే కావాలి రాచిలక, నువ్వే కావాలనుకుంటా?
5: సాంగ్ బాగుంటుందని అడిగిన
4: అంతేనా, లేకపోతే చెప్పినా వాళ్ళకైనా చెప్పాలనుకుంటున్నావా ఈ పాట ద్వారా?
5: ఏం లేదు సార్, సాంగ్ బాగుంటుందని అడిగిన
4: అంతేనా?
5: అంతే.
4: విందామా మరి? వచ్చేసింది.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు ఎక్కడి నుంచి? వినోద్ అంకోలి. ఏం చేస్తున్నావు అంకోలి? అంకోలిలో ఏం
1: చేస్తుంటావు?
0: కిరాణా షాప్ రెండు చూసుకుంటావు అయితే. ఎన్ని ఉంటాయి దుకాణాలు మీ ఊర్లే?
1: ఉంటాయి సార్, 10-12 దాకా.
0: 10-12 అంటే మంచిగానే ఉన్నాయి కదా? ఆహా, అయితే రోజు సామాన్ కస్తాం ఆదిలాబాద్కి?
1: వీక్లీ 2 టైమ్స్ వస్తా, 2-3 టైమ్స్.
0: కొంచెం ఈ మెరుగు టైంలో గిరాకీ తక్కువ ఉంటుంది, వానలు పడుతుంటుంటాయి కదా.
1: తక్కువనే
0: కదా, ఉద్దరు లేకుంటాయి. ఇంకా ఇంకా చెప్పాలంటే
1: అన్ని ఉంటాయి సార్, ఇక
0: అట్లా. ఎందుకంటే రైతులంతా పాపం పంట పొలాలకు వెళ్ళిపోయి దాని మీద వాళ్ళ దృష్టి ఎంత ఉంటది, ఏం తిన్నామా ఏం తినలేమని కాదు. పంట
1: సంబంధాలు ఉంటాయి సార్,
0: ఏంది
1: అంటే కస్టమర్కు ఉద్దరిస్తేనే మంచి సంబంధాలు
0: ఉంటాయి. అవునవునవును, ఏం తిన్నామా ఏం తీసుకున్నామా అనేది కాదు, వాళ్ళ దృష్టి అంతా పంట ఏం వేసినాము ఎట్లా వేసినాము ఎప్పుడు వేసినాము అది ఎట్లా మూలాలా దాన్ని ఎట్లా బతికించుకోవాలి అదే ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఎక్కువ రైతు. అవునా, అయినా ఉద్దరియాల్సి వస్తుంది కావచ్చు ఉద్దరి, ఎందుకంటే ఇప్పుడు రైతు దగ్గర పెద్ద డబ్బులు ఉండేవి, చేసిన తెచ్చిన డబ్బంతా మట్టిలో వేయాల్సి వస్తుంది. పెట్టుబడి అవునా. చెప్పు, ఏం పాట వినాలనుకుంటా వినిపిస్తా ఇప్పుడు
1: సార్? మనకు అది సన్నకమల మూవీ నుండి కొత్తగా రేకలు వచ్చిన
0: వచ్చింది మరి పాట, కొత్తగా రేకలు వచ్చిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల

0: సంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు?
1: సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు.
0: ఏం పాట కావాలి మీకు?
1: ప్రాణ స్నేహితులండి.
0: అవునా?
1: స్నేహానికన్నా మిన్న లోకాన లేదు.
0: లోకాన లేదురా, పాట బాగుంటది కదా.
1: బాగుంటా సార్. ఫస్ట్ టైం కాల్ కలిసినాక మీకు ధన్యవాదాలండి.
0: అవునా?
1: అవును.
0: మొదటిసారా?
1: మొదటిసారి అండి. ఇంత ముందు చేస్తున్నాయని కలుస్తారలేదు.
0: మీ పేరేమన్నారు?
1: దొడ్ల దుర్గయ్య.
0: ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు?
1: గ్రానైట్ ఫీల్డ్ లో డిజైన్ వర్క్ చేస్తామండి. అన్ని పొలాలు అవన్నీ చేసుకుంటాం.
0: ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? అది
1: 99 నుంచి పనిచేస్తాం సార్. మన రేడియల్ గిట 1990 నుంచి గిట మాకు రేడియో ఉత్తరాల ద్వారా కోరుతూనే ఉంటాం.
0: ఇప్పుడు ఉత్తరాల ద్వారా కోరుకునే అవకాశం ఉంది మా దగ్గర?
1: ఉన్నదా అండి? మాకు తెలియదండి. ఇప్పుడు మొన్న మొన్ననే యూఆని
0: అయితే మా చిరునామా వచ్చేసి స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, 504-001. ఈ చిరునామాకు మీరు ఉత్తరం ద్వారా పాటలు కోరవచ్చు.
1: ఎప్పుడు ఎప్పుడు సార్ టైం? అది
0: ప్రొద్దున సాయంత్రం పాటలు వినిపించడం జరుగుతుంది ఉత్తరం ద్వారా.
1: పొద్దున ఎప్పుడు అండి సార్?
0: ప్రొద్దున 8:45 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా.
1: థ్యాంక్స్ సార్. కంపల్సరీ కోరుతాం సార్, ప్లీజ్.
0: రోజు ఒకటి రెండు
1: కోరుతాం.
0: రోజుకు 2-4 ఉత్తరాలు వినిపించడం జరుగుతుంది చదివి.
1: ఒక్కొక్కరికి కాదు సార్?
0: అవునవును, ఒక్కొక్క షోలో. అంటే ప్రొద్దున సమయంలో 1-2 ఉత్తరాలు, సాయంత్రం సమయంలో 1-2 ఉత్తరాలు చదివించడం జరుగుతుంది.
1: ఉత్తరాలు అంటే ఇప్పుడు ఒకటే ఊరు నుంచి 2 ఉత్తరాలు?
0: లేదు లేదు, అట్లా లేదండి. అంటే ఇక్కడ ఉత్తరాలు వచ్చిన దాన్ని బట్టి చదివించి వినిపించడం జరుగుతుందండి.
1: అంతే,
0: తప్పకుండా చదువుతారు. ఈ హుషారు కార్యక్రమంలో మాత్రం ఉత్తరం చదివి వినిపించడం జరగదు.
1: మంచిదండి. ఇది ఫోన్ ద్వారా మనకు తెలియదండి. 90 నుంచి కోరుతున్నామండి మేము. హైదరాబాద్ గాని, కర్నూలు, నెల్లూరు, ఇప్పుడు అనంతపూర్, ఇవన్నీ మనం కోరుతూనే ఉంటున్నాము. ఉత్తరాలు కూడా మన ఇప్పుడు మన స్టేషన్ కొత్తగా ఆదిలాబాద్, మన తెలంగాణనే.
0: అవునవును, కొత్త స్టేషన్ ఏం కాదండి, ఇది పాతది, 40 సంవత్సరాలు అయిపోయింది
1: ఇప్పుడు. అది
0: ఓకేనండి. థ్యాంక్ యూ అండి దుర్గయ్య గారు. థ్యాంక్ యూ.

మీరు వింటున్నటువంటి ఈ పాట బొబ్బులి పులి చిత్రంలో నుంచి ఈ పాట వింటున్నారు. అయితే ఈ పాటను కోరినటువంటి శ్రోతలు అబ్దుల్ సలీం ఆదిలాబాద్ నుంచి కోరారు. వారు చివరి క్షణంలో వారి యొక్క ఫోన్ కట్ అయింది. వారు అడిగినటువంటి పాటను వినిపిస్తున్నాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
5: సార్, నమస్తే.
4: నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అను, బారులా ఫోన్ చేసి. అను, ఇప్పుడు ఏ పాట వినాలా
5: అనుకుంటున్నావు?
4: అవునా, అయిందా, భోజనమైందా మరి? అను
5: సార్,
4: ఎట్లా మరి, సేనలో కూతున్నావా, పనిచేయదలి? వర్షాలు ఉంటున్నాయి, కొంచెం వర్షాలు పడుతున్నాయి, ఉరుములు మెరుపులేసినప్పుడు చెట్ల కింద ఉండద్దు మరి కదా. వర్షం పడేటప్పుడు మందు వేయరాదు, పత్తి గింజలు కూడా పెట్టరాదేమో కదా, పత్తి గింజలు పెట్టరాదు, ఇంకా కలుపు కూడా తీయరాదు. కలుపులు అయితే ఇప్పుడు లేవు అనుకో. భయం పడుతుందా? ఉరుములకు భయపడతారా? ఉరుములకు భయపడతారా? అవునా, సరే సరే. చాలా మంది భయపడతారు కదా. మరి ఏం వంట చేసినావు ఇవాళ? అను, ఓహో, మంచి వంటకం అయితే కదా. నాకు కూడా చాలా ఇష్టమైన కూర పప్పుచారు. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా వస్తాం తల్లి. ఏం పాట వినుకున్నావు? నడక కలిసిన నవరాత్రి వచ్చింది పాట విందాం. హిట్లర్.
5: థ్యాంక్ యూ సార్.
4: ఓకేమ్మా.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు అది? గోడల పంపు గ్రామం ఎక్కడ అది?
1: ఖానాపూర్ మండల్ సార్, నిర్మల్ డిస్ట్రిక్ట్.
0: ఓహో, నిర్మల్ ఖానాపూర్.
1: అవును సార్.
0: అచ్చా, మీరు రోజు వింటారా ఎఫ్ఎం రేడియో?
1: రెగ్యులర్ సార్, చిన్నప్పటి నుంచి.
0: మీరు అప్పుడు కిసాన్ వాణి కూడా ఫోన్ చేసినట్టున్నారు ఇవాళ?
1: అవును సార్, చేస్తున్నా సార్.
0: అంటే వ్యవసాయం చేస్తారా మీరు?
1: అవును, వ్యవసాయం సార్.
0: వ్యవసాయం ఏమేం పంటలు వేస్తారనుకుంటున్నారు మరి మీరు ఇప్పుడు?
1: అంటే మెయిన్ అయితే మేము పసుపు మక్క, వరి కూడా.
0: మనకు సమయం దగ్గర పడుతుంది, చెప్పండి ఏం పాట విందాం ఇప్పుడు?
1: ఆకలి రాజ్యంలో కన్నెపిల్లవని కన్నులున్నవని
0: వచ్చేసింది మరి మీకోసం పాట విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి.

0: ಅಯ್ಯ ಬಾಬೇ, ತನ್ನ ಪದಮು ಚರ್ಚಿ ಪಾಠ ಕೂರ್ಚಲೇದ
1: ಶಭಾಷ್
0: ದನಿನಿ ದಶಸಾರ
2: హుషారులో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్లీ రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు. మా రేడియోని ఇస్తాం. ఇవాళ రాత్రి 10:30 నుంచి 11 గంటల దాకా మధురిమలో హాయ్ అయిన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട സമയം 9:30. రాత్రి 11:45 దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz ద్వారా ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 4వ భాగం వింటారు. మాధురిమ 10:30.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 నవలతో కార్యక్రమం ఉంటుంది. ఇందులో గత కొన్ని వారాల సంధి ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయం అని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ప్రాణాలు విడిచాడు అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరిచేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదనే చెప్పవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో గతంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ నవల గతంలో శ్రోతల ప్రశంసలు కూడా అందుకుంది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పవచ్చు. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 43వ భాగం.
5: హలో హలో, కేడీపేట క్యాంప్ ఓవా,
6: పిలిచాడు ఫర్బీస్.
5: హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఓవా,
6: అవతల నుంచి వినిపించింది.
5: హలో, రామరాజును నేరుగా కేడీపేటలో అప్పగించాలన్న సమాచారం కొయ్యూరు వెళ్ళిందా ఓవర్,
6: అవతల నుంచి అడుగుతున్నారు.
5: చేరింది ఓవర్,
6: చెప్పాడు ఫర్బీస్.
5: స్పెషల్ కమిషనర్ జాన్, కొద్దిసేపటి క్రితమే కేడీపేట బయలుదేరారు
6: చెప్పాడు అవతల. చెప్పారు అవతల.
5: ఓకే ఓకే, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఓవర్.
6: ఫర్బీస్.
5: కేడీపేట పటాలాలు కొయ్యూరు వెళ్ళాయా? వెళ్ళి గంట అవుతోంది. ఓవర్. లంబసింగి అడ్డతీగల పటాలాలని కేడీపేటకి రమ్మని చెప్పాం. చింతపల్లి పటాలాలు మాత్రం అక్కడే కాపలా ఉండాలి.
6: అవతలి కంఠం.
5: అలాగే కబురు పంపుతాను
6: అన్నాడు ఫర్బీస్. కారిపోతున్న చెమటను కర్చీఫ్తో తుడుచుకొని పెద్దగా నిట్టూర్చాడు. బయట ఎండ మండిపోతోంది. నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరం. బహుశా కొన్ని నిమిషాల్లోనే మొదలు కాబోతున్న ఆ సమావేశం ఎంత కీలకమైనదో, ఎంత తీక్షణంగా జరుగుతుందో తలుచుకుంటేనే గుబులు రేగుతోంది. వస్తున్నవాడు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కర్నల్ ఏఆర్కే నాప్. దామనపల్లి ఘటన జరిగిన సరిగ్గా వారానికే ప్రభుత్వం పంపించింది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతోనే కర్నల్ నాప్ వస్తున్నాడని శాండర్స్ లాంటివారి ఖచ్చితమైన నమ్మకం. కొండల్లో పోరాటాలను అణచడానికి కావలసిన వ్యూహాలను అల్లగల నైపుణ్యం ఉన్నవాడిగా కర్నల్ నాప్కి పేరుంది. ఇదే మరీ గుబులు పుట్టిస్తోంది. ఒక టేబుల్, కుర్చీ, వాటికి ఎదురుగా 15 వరకు కుర్చీలు వేసుంచారు. ఎలాంటి ప్రశ్నలొస్తాయి? ఎలాంటి సమాధానాలివ్వాలి? తప్పిదాలకు సంజాయిషీలేమిటి? అతడు వచ్చినదే విశాఖమన్యంలో ఎదురైన దారుణ పరాజయం గురించి ఆరా తీయడానికి. అందుకే అందరికీ చెమటలు పడుతున్నాయి. కబర్డ్ హైటర్ల కాల్చివేత సమాచారంతో మరునాడే, అంటే 25వ తేదీన చేరిన టెలిగ్రామ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ని కలవరపరిచింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కీలక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైంది. కానీ వేసవికని ఊటీ వెళ్లిన గవర్నర్ విలింగ్డన్ ఇంకా అక్కడే ఉన్నాడు. నిజానికి సచివాలయం కూడా ఆ వేసవి విడిదికే తరలిపోయింది. తాత్కాలికంగా మద్రాసులో ప్రభుత్వ కార్యకలాపాలేవీ జరగడం లేదు. అందుకే ఆ టెలిగ్రామ్ పట్టుకుని 26వ తేదీనే హుటాహుటిన ఊటీ వెళ్లిపోయాడు కర్నల్ నాప్. విలింగ్డన్తో చర్చించి వెంటనే నర్సీపట్నం బయలుదేరాడు కూడా. వెంట మద్రాస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఏజీ హెపెల్ ఉన్నాడు. ఉదయం 10 గంటలకు సమావేశం. మొదట కవర్డ్ హైటర్ల సమాధానం

0: చూసి సెల్యూట్ చేసి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా గడియారం గంట కొట్టగానే ప్రహరీ లోపలకు అడుగుపెట్టాడు కర్నల్ నాప్. అక్కడే నిలబడి ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ సిఏ హ్యాండర్సన్, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్ స్టూవర్ట్ సెల్యూట్ చేసి లోపలికి తీసుకువచ్చారు కర్నల్ నాప్ని, హెపెల్ని. అడ్డతీగల నుంచి ఈవ్లింగ్, కొయ్యూర్ నుంచి డాసన్, కృష్ణదేవిపేట నుంచి ఫర్పీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే, గుర్తేడు నుంచి హ్యూమ్, పెద్దవలస నుంచి శాండర్స్, గూడెం నుంచి టాల్బర్ట్ చాడ్విక్, లంబసింగ్ నుంచి మార్టిన్, ఇలా ముఖ్యమైన పోలీసు అధికారులంతా సమావేశ మందిరంలోనే ఉన్నారు. మడత నలగని దళసరి ఖాకీ యూనిఫామ్లో, పాలిష్ చేసిన ఎర్రటి తోలుబూట్లతో చాలా హుందాగా నడిచి వస్తున్నాడు కర్నల్ నాప్. 6.5 అడుగుల మనిషి కావడంతో దర్పం దానికదే తోడవుతోంది. మీసం, నెత్తిమీది టోపీ అతడి హోదాకు మరింత గుర్తింపు తెస్తున్నాయి. నోటిలో ఎబనీ చర్చ్ వార్డెన్ టొబాకో పైప్, దాని నల్లటి బౌల్ చూడముచ్చటగా చక్కగా ఉంది. అలాగే తీర్చిదిద్దిన యువతి కనుబొమ్మను గుర్తుకు తెస్తున్న నాజూకైన వంపుతో ఉంది 8 లేదా 9 అంగుళాల బిట్. ఇది కూడా నల్లగానే ఉంది. అతడి ఎర్రటి పెదాలకు ఆ పొడవాటి పైప్ బాగా అమిరింది. కానీ ఊహించినంత కర్కశంగా ఏమీ లేదు మొహం. చాలా ప్రసన్నంగా ఉన్నాడు. దాంతో కొంచెం కంగారు తగ్గింది అందరికీ. లోపలికి రాగానే అధికారులంతా సెల్యూట్ చేశారు. అందరినీ పరిచయం చేశాడు ఆర్మిటేజ్. అధ్యక్ష స్థానంలో కూర్చొని పైప్ గట్టిగా పీల్చి పెదవుల మీది బటన్ బయటికి తీసి బౌల్ను సుతారంగా టేబుల్కు తాటించాడు. ఛాంబర్ లోపల బూడిదను యాష్ ట్రేలోకి పోసి పక్కన పెట్టాడు పైప్. అప్పుడే అందరికీ చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు కర్నల్ నాప్, ఈ శిలారూపాలేమిటి నా ముందు? మామూలుగా కూర్చోండి అన్నాడు. కాస్త ఊపిరి తీసుకున్నారు అంతా. ఒక్క నిమిషం తర్వాత మళ్లీ నాప్ అన్నాడు, గాయాలు ఎలా ఉన్నాయి మిత్రులారా? తగ్గిపోయినట్టే సార్ అన్నాడు ఆర్మిటేజ్ చటుక్కున. అడవిలోకి వెళ్లి అదే గాలింపాపేసి వారమైంది, ఎందుకు తగ్గవు అన్నాడు అంతే వేగంగా నాప్. కంగు తిన్నారు అక్కడ కూర్చున్నవాళ్లు. మళ్లీ ఊపిరి బిగబట్టారు. తర్వాత ఏమంటాడో నాప్ అని, వారం రోజుల నుంచి తిని కూర్చున్నారు కదా అన్న మాట ఆయన నోటి నుంచి రాకూడదని కోరుకుంటున్నారు వాళ్లంతా. కాని పోలీసు శాఖను అలా వెక్కిరించడం కలెక్టర్ హ్యాండర్సన్కి మహా ఆనందంగా ఉంది. స్టూవర్ట్, ఇప్పటిదాకా తిరుగుబాటుదారుల కదలికలేమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు నాప్. మొన్న 22, 23, 24 తేదీల్లో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లను తిరుగుబాటుదారులు దోచుకున్నారు. ఇంకా చెప్పబోతుంటే మాటకు అడ్డొచ్చి పెద్ద సందేహం వెలిబుచ్చాడు నాప్. అడవుల్లో రాత్రివేళ పోలీస్ స్టేషన్లలో ఎవరు ఉండడం లేదా? ఉంటారు సార్ అన్నాడు స్టూవర్ట్. అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. మరి అంత ధైర్యంగా ఎలా దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకుపోయారు రాత్రి అన్నాడు నాప్. దాడులు రాత్రి కాదు, పట్టపగలే జరిగాయి సార్ అన్నాడు స్టూవర్ట్. విస్తుపోయాడు నాప్. రాజవొమ్మంగిలో మాత్రం రాత్రి 10 ప్రాంతంలో జరిగింది. అప్పుడు కూడా స్టేషన్లో పోలీసులు ఉన్నారు అన్నాడు తన మాట కొనసాగిస్తూ. తీవ్ర ఆలోచనలో పడ్డాడు నాప్. ఒక నిమిషం గడిచాకన్నాడు, తర్వాత? సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్ దగ్గర ట్రీమన్ హీర్ దళంతో మొదటిసారి శ్రీరామరాజు దళం ఎదురుపడి కాల్పులు జరిపింది. తర్వాత 24వ తేదీన దామనపల్లిలో కాల్పులు జరిగాయి. కబర్ట్ హైటర్ చనిపోయారు అన్నాడు స్టూవర్ట్. సరిగ్గా 1 నెల 5 ఘటనలు. ఒక్కచోట కూడా తిరుగుబాటుదారులను పోలీసులు నిరోధించలేకపోయారా అన్నాడు నాప్. అందరూ మౌనంగా ఉండిపోయారు. సరే మిస్టర్ హ్యాండర్సన్, తిరుగుబాటుకు మూలం ఏమనుకోవచ్చు? వాళ్ల కోరికలు ఏమిటసలు? అటవీ చట్టాలు వాళ్లను ఇరకాటంలో పెడుతున్నాయా? ఇక్కడ అంటే ఇండియాలో కొండవాళ్లు చేస్తున్న అన్ని పోరాటాలకు ప్రధాన కారణం అదే కదా అన్నాడు నాప్. అది కూడా ఉంది గాని రోడ్ల నిర్మాణం పేరుతో గూడెం డెప్యూటీ తహసీల్దార్ బాస్టియన్ కొండవాళ్లను హింసించినందుకేనని ఒక అభిప్రాయం అన్నాడు హ్యాండర్సన్. అంత హింసించాడా అని మళ్ళీ తనే అన్నాడు నాప్. హింసించే ఉంటాడు, ఆ ఫిర్యాదు నిజమేనా అనిపిస్తుంది, అతడికి చాలా చెడ్డ పేరుంది అన్నాడు ఆర్మిటేజ్. తిరుగుబాటు నాయకుడు అతడే శ్రీరామరాజు, దేవుడని మహిమగలవాడని. నాప్ ప్రశ్న ఇంకా పూర్తి కాలేదు. అక్కడ కూర్చున్న వాళ్లలో ఎక్కువ మంది ఒక్కసారి అన్నారు, అవును బలంగా నమ్ముతారు, ఇండియన్స్తో పాటు మీకు కూడా అతడు దేవుడేనన్న నమ్మకం గట్టిగా ఉన్నట్టుంది అన్నాడు నవ్వుతూ నాప్. ఒక్క నిమిషం ఆగి ఆ నవ్వులో ఏదో చనువు కనిపించింది ఖీనేకి. లేచి నిలబడి మొదలుపెట్టాడు, అసలు ఈ రగడను అణచడానికి తిరుగుబాటుదారులకున్న ఈ ఒక్క బలహీనత చాలు, అదనపు బలగాలు మందుగుండు తుపాకులు ఉంటే తొందరలోనే అడిచివేయవచ్చు, ఆ దేవుడే వీళ్ళని రక్షిస్తాడట, విల్లు బాణాలు పట్టుకొని. అతడి కేసి తీక్షణంగా చూసేసరికి ఠక్కున నోరుమూశాడు కీనే. అప్పుడు నాప్ అడిగాడు, గ్రేట్ వార్లో నువ్వు పనిచేశావా?
1: లేదు, వెళ్ళలేదు
0: అన్నాడు కీనే. పోనీలే, అక్కడికి వెళ్ళుంటే మనం ఇక్కడ ఇలా కలిసేవాళ్ళమో లేదో కానీ సరిగ్గా గుర్తు చేశావు కీనే. నిన్ననే నేను హెపెల్ ప్రయాణంలో అనుకున్నావు. మహాయుద్ధంలో చిన్న యుద్ధాల గురించి విన్నావా నువ్వు అన్నాడు నాప్. విన్నాను అన్నాడు కీనే. చిరునవ్వు నవ్వాడు హెపెల్. నాప్ అంతరంగం అర్థమైంది అతడికి. తిరుగుబాటుదారులు మొదటి రెండు స్టేషన్లు కొట్టారు చూడు, పేర్లేమిటి? గుర్తుకురాక ఆగాడు నాప్. చింతపల్లి కృష్ణదేవిపేట అందించాడు కీనే. ఆగస్టు 22-23 తేదీల్లోనే కదా, సరిగ్గా ఆ తేదీల్లోనే జరిగింది మౌన్స్ యుద్ధం. అది 1914 అనుకో. బెల్జియంలో ఉంది మౌన్స్, చిన్న ఊరు, కానీ ఫ్రాన్స్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. గ్రేట్ వార్ సమరాల పరంపరలో మొదటి ప్రసిద్ధ యుద్ధం మౌన్స్ యుద్ధమే. ప్రధాన ప్రత్యర్థులు ఇంగ్లండ్, జర్మనీ, మొదటిసారి తలపడిన యుద్ధరంగం కూడా అదే. ఇక్కడ గొంతు తగ్గించన్నాడు నాప్. తెలుసా, ఆ యుద్ధంలో బ్రిటన్ పలాయనం చిత్తగించింది. దీనికే గ్రేట్ రిట్రీట్ అని పేరు పెట్టారు గొప్పగా. బ్రిటన్ ఓడిపోవడం అన్న మాట కొత్తగా వింతగా అనిపిస్తోంది కదా. అక్కడ బ్రిటిష్ సైన్యం 75,000, జర్మనీ సైన్యం దానికి రెట్టింపు. మోన్స్కి కాస్త అవతల బెతూన్ అనే చోట వేచి ఉన్న జర్మనీ సేన ఉదయమే మహోగ్రంగా బ్రిటిష్ ఫోర్స్ మీద పడింది. కాళ్లకు బుద్ధి చెప్తున్న బ్రిటిష్ సేనను జర్మనీ సైనికులు ఆ మొదటి దాడిలోనే నులిమేసి చావగొట్టేసి ఉండొచ్చు, కానీ అలా జరగలేదు. ఆ ఘోర ప్రమాదం ఎవరు తప్పించారో తెలుసా? దేవతల సైన్యం, దివ్యమైన విల్లులు బాణాలతోనే. అడ్రస్ కూడా మారలేదు, స్వర్గం నుంచే వచ్చారు. చెవులు నిక్కబొడుచుకొని వినేటట్టు చెబుతున్నాడు నాప్.

నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 43వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునః ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 44వ భాగం వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్నటువంటి మా కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచే మా కార్యక్రమాలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇప్పుడు విందాం షామే గజల్. ఈ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడినటువంటి గజల్లు. పిబి శ్రీనివాస్ పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్. చలనచిత్ర నేపథ్య గాయకుడు, గజల్ గాయకుడు, స్వరకర్త, హార్మోనియం వాద్యకారుడు, గీత రచయిత, కవి. ఆయన తన మాతృభాష

0: అయిన తెలుగులో కంటే కన్నడ తమిళ రంగాలలోనే ఎక్కువగా పాటలు పాడారు. ఆయన హిందీ మలయాళ చిత్రాల్లో కూడా పాటలు పాడి పలు అవార్డులు సైతం పొందారు. పిబి శ్రీనివాస్ తెలుగు కన్నడ తమిళ మలయాళ హిందీ ఉర్దూ ఆంగ్ల సంస్కృత భాషల్లో దిట్ట. వీరు ఎన్నో గజళ్ళు వ్రాశారు. శ్రీనివాస్ గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు విందాం పిబి శ్రీనివాస్ పాడినటువంటి గజలులు. ముందుగా యారో ముజే మాఫ్ రఖో.
1: గజలు తెరచేను తలుపుల తలుపు, గజలంటే వలుపుల పిలుపు అన్నారు పిబి శ్రీనివాస్. ఒక సందర్భంలో ఎతిప్రాసలతో గణాలతో గజలంశాలైన కాఫీ రదీఫులతో ఒక వృత్తపద్యం రాశారు పిబి శ్రీనివాస్. మల్లెల శరమై తావుల వనమై మత్తును గుల్పిడి సౌరు గజల్, వెల్లువబడియై జీవన సుధయై వెన్నెల వెల్గిడి తీరు గజల్, అల్లగ కవితల్ కల్పనలలై అప్సరమీటు సితారు గజల్, సల్లని తలపై వెత్సని వలపై సాగిడి తీగల తేరు గజల్. ఇది 22వ ఛందంలో వృత్తమవుతుంది. 1996లో పిబి శ్రీనివాస్ తమ కవితలు కొన్నిటిని గాయకుడు గేయల పేరుతో ఒక సంకలనంగా వెలువరించారు. అందులో తమ గజల్ కొన్నిటిని పొందుపరిచారు. అటు తరువాత 1997లో ప్రణవం పేరుతో తమ అష్టభాషల కవితా సంకలనాన్ని వెలువరించారు. అందులో వేరువేరు భాషల గజళ్ళు ఉన్నాయి. వారి మరణానంతరం 2015లో ప్రభుత్వ ప్రాచలికిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం హైదరాబాద్ వారు పిబి శ్రీనివాస్ గారు రాసిన కవితలు కొన్నిటిని గేయ కవితల పేరుతో అచ్చువేశారు. అందులో కొన్ని తెలుగు గజళ్ళు మనం చూడగలం. పిబి శ్రీనివాస్ ప్రేమ గీతగుళ పేరుతో ఒక కన్నడ గజల్ ఈపీ రికార్డుని 1981లో విడుదల చేశారు.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుగువారయుండి దక్షిణాది వారయుండి పివి శ్రీనివాస్ ఉర్దూలో గజలు రాయటం, ఉర్దూ గజళ్ల స్థాయిలో రాయటం చాలా గొప్ప విషయం. ఇది హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్ అని గజల్ గురించి ఉర్దూలో ఒక షేర్ రాశారు. హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, సౌందర్యం పాల భాగం పైన జాబిల్లి గజల్. షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్, కవిత్వం ఔన్నత్యపు సూర్యుడు గజల్. ఇక్కడ జాబిల్లి సూర్యుడు అని గజల్ అంటాం విరోధాభాస అవుతుంది. ఇలాగా ఎన్నో గొప్ప షేర్లు, ఉర్దూ గజల్ షేర్లు రాశారు పీబీఎస్. 1981లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో 4 ఉర్దూ గజళ్లను పాడి ప్రసారం చేశారు పీబీ శ్రీనివాస్. యారో ముఝే అని మొదలయ్యే మీర్ తకి మీర్ రాసిన గజల్ వినండి.

బహదూర్ షా జఫర్ ఆఖరి ముగల్ రాజు రాజ్యాన్ని కోల్పోయి కారాగార వాసం చేస్తూ కుల్తానహి అని రాసుకున్నారు. ఆ రాసిన దాన్ని ఆయన పాడితే ఎలా ఉంటుందో అలా పాడారు పిపి శ్రీనివాసన్.

గజల్ గానానికి రౌండెడ్ ఈవెన్ వామ్ బ్యారిటోన్, సరిగ్గా పొసిగే గాత్రం. మెహదీ హసన్, గులాం అలీ, హరిహరన్, జగ్జీత్ సింగ్ వీళ్ళందరూ హెవీ బేస్ వాయిసెస్ తో చక్కని గజల్ గానం చేశారు. గజల్ గానానికి సరిగ్గా పొసిగే దక్షిణాది గాత్రం విభీష్ణాస్ గారు. షకీల్ బదాయూని మనందరికీ బాగా పరిచయమైన హిందీ సినిమా పాటల కవి, ఆయన గొప్ప గజల్ కవి కూడా. తల్హయే అంటూ ఆయన రాసిన గజల్ని ఫక్తు ఉర్దూ ఉచ్చారణతో చాలా బాగా పాడారు, వినండి.

షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడినటువంటి గజల్ని విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో రాజేష్ వైద్య స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10:00, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత కొన్ని వారాల సంధి మన పురాణాలు కార్యక్రమంలో ప్రతి మంగళవారం రాత్రి 10:00 నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం యక్షగానం వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు విందాం 4వ భాగం.

గజకవిరు తము యక్షగానం 5 భాగాల కథ. ఇప్పుడు 4వ భాగము చెప్తున్నాము. చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వరు, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల సారంగపూర్, జిల్లా

0: ఏంటి?
1: ఆ యొక్క ఎండి కొండకైనా మాత్రము వెళ్ళటానికి అది ఎంతటి పని కాదు. ఆ యొక్క కండెంతు మౌలైన దేవుడు శంకరుడు, అలనాడైన గాని మాత్రము ఆ యొక్క శంకరుణ్ణి మెప్పించి పుష్పరాస్త్రమైన గాని కైకున్న వాడును, అటువంటి వాడును కాబట్టి అక్కడికైనా వెళ్లి ఆయనను మెప్పించి బ్రతిమాలైన గాని
0: ఆ స్వర్గాపురం
1: అక్కడికైనా మాత్రం వాళ్ళు తీసుకుని వస్తాను.
0: త్రోవ్ ఎట్లా, మార్గం ఎట్లా, నువ్వేం చేస్తా అంటున్నావు అక్కడికి?
1: చేస్తా.

0: దేవేంద్రుడైన అతను స్వర్గాపురములో ఆయన ఉంటాడు. ఈ యొక్క హస్తినాపురంలో మనముంటాము. మరి మీరు పోయేది ఎవ్వరు? మరి ఎలాంటిగా పోతారు? ఎలాంటిగా తెస్తారు? ఎలాంటిగా వ్రతము చేయిస్తారు? నాయన అది భీమునికి నీకు మీకు తెలుసు కదా.
1: దండి తామసపరుడు అంటున్నావు.
0: అవును, అయితే చాలా కోపం, కోపమానసుడు ఈ వ్రతమును ఎలాంటిగా చేయనిస్తాడు?
1: ఆ విధమంటావా?
0: అవును.
1: దాసు

0: అయినా
1: అమ్మ అక్కడికి పోయి నేను దాసుడును తండ్రి, మా తల్లి వ్రతము చేస్తున్నది, ఈ వ్రతము చేస్తున్నానికి ఈ వస్తువులు కావాలి అని చెప్పి అతని పాదంబులకైనా మాత్రం మొక్కి ఈ వస్తువులన్నీ తీసుకొని నేనైనా వస్తున్నాను తల్లి. ఏమిటి అలరు చింతామణి అర్ధరాత్రులు, ఆ దేవ గంధర్వులు, తెల్లని గజవేణువు, పార్వతి పరమేశ్వరు, వీళ్ళందరినీ కూడా మాత్రం తీసుకొని వస్తున్నాను తల్లి.
0: నిజమా?

0: భీమా అర్జును లాంటి యుక్తి పరులు.
1: ఆ
0: ఎందుకంటే గదాయుద్ధములో భీముడు సామాన్యుడు కాదు.
1: ఏంటి ధనుర్బాణములో
0: ఆ శంకరుణ్ణి ఓడించి పశ్వత వస్త్రము గైకున్న బలుడవు.
1: ఆ
0: మీరు ఇద్దరు మీరు ఎట్లా పోతారో అక్కడ.

0: దీక్షితిపతి ఎందుకని మాత్రం ఎవరు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు ఎందుకని మాత్రము అతనికైనా పత్రిక రాస్తున్నాడు, అక్కడికి ఎట్లా పోతారు అని నేను అంటున్నావు కదా. నేనైనా మాత్రం అక్కడికి అతనికి పత్రిక రాస్తాను, పత్రిక రాసినా ఆ పత్రికను చూసి మాత్రము అతడైనా ఆ వస్తువులన్నీ పంపిస్తున్నాడు. నువ్వేం దిగులు
1: పత్రిక ఏమని రాస్తారు?
0: నేను రాస్తా
1: ఆ పత్రికను.

0: అనగా నేను చేసే వ్రతానికి మాత్రం ఆయనకు దోసిలగ్గి అమ్మా దాసులమని చెప్పి అయినా పాదల పైన పడి అమ్మా మేము తెచ్చే వస్తువులు మాత్రం తెస్తాము, ఈ వ్రతమును మాత్రం చూడ భయంకరం చేద్దాము అంటే వాళ్ళు ఉన్నోళ్ళు ధనవంతులే కదా మరి మంటీ చేశారమ్మా మేము నిజానిజంగా చేద్దామని చెప్పి అంటున్నారా? నాయనా చేద్దాం, ఈలబోతారో పోండి
1: అమ్మా
0: చెప్పండి
1: పోదు మీకు.

అమ్మా, మేమైనా గాని మాత్రము ఆ యొక్క దేవేంద్రునికైనా గాని మాత్రము నేను పత్రిక రాస్తాను. ఆ పత్రికను అయిన గది మాత్రము చూసి ఆ వస్తువులన్నీ అక్కడి నుంచి పంపిస్తాడు తల్లి. నీవేమి దిగులు పడకు.

0: శ్రీదారుని వదిన అంటే అతను ఎట్లన్నా ఒప్పించి మెప్పించి ఆయనను ఓదార్చి ఎట్లన్నా తీసుకుని మాత్రం రాండి కుమారా.
1: సరే సరే తీసుకొస్తున్నాము చెలి.

0: ఏమంటున్నావు?
1: ఇప్పుడు ఇక్కడ మాత్రము అతనికి దేవేంద్రుడికి పత్రిక రాస్తాను. ఇక
0: ఏమని రాస్తావు?
1: ఇప్పుడు కాదు, రాస్తాను తల్లి.
2: అమరేంద్రుడే చెంచ

0: అవును ఆ యొక్క దేవేంద్రుడైనా గాని సభ చేస్తున్నాడు అని చెప్పి పేరు వాయించు.
1: దేవేంద్రుడైనా సభ చేసిన మాట కూర్చుంటామంటున్నాడు.
0: దేవేంద్రపురి పట్టణం లోపలైనా గాని
1: అవును
0: దేవేంద్ర మహారాజు అయినా గానీ సభ చేసి కూర్చున్నాడు. మారు
1: దేవేంద్రపురి లోపల మాత్రము దేవేంద్రుడైనా సభ ఎందుకు కూర్చున్నాడు?
0: పేరు వాయించు ఒకసారి.
2: అన్నయ్య ఇప్పుడు ఎదిగిన మాత్రము నేను నా పత్రిక రాస్తున్నాను.
3: రాయండి.
2: స్వస్తి శ్రీ మద్దేవా దేవాపతి చిన్ స్వస్తి శ్రీ మద్దేవా దేవాపతి కిన్ పింటా సురాతి కిన్ శాస ప్రజ్ఞుడు అర్జునుండి విశ్వశాలి ఉత్తేరగా విస్తారంబుగలే కాకుంతి వ్రతమున్ విఖ్యాతి నొందింపు మీ అస్థి శ్రేష్టముని ఎగవలయు సంభావింపు నీ మాట.

అంబుతో నా పారిజాతంబు కామధేనువు కల్పకమ్ము తోడ అలరు చింతామణి అశ్వరాశ్రీలును దివ్య వస్త్రంబులు దివిజ పరులు అత్యానుతో అధిక సంప్రీతితో అస్తినాపురమునకు అంపవలయు వైభవం బొప్పారమ తముజేయించు మరునా.

0: రాజకీయ
1: ఎప్పుడైనా గాని మాత్రము ఈ యొక్క పత్రిక అయినా గాని మాత్రము పంపి ఉన్నాను దేవేంద్రపురికి.
2: తమ్ముడా నేనైనా గాని
3: ఓ సుధీరా ఇప్పుడైనా గాని పత్రిక వచ్చినది చూడండి.
4: పత్రికలు మాత్రమేమగా అప్ప నీవు కావరు అర్జునుడు భీమసేనుడట మీ కుమారులు అయితే పత్రిక వెరితే తెల్లని వేణుగా అలరు చింతామణి ఆ భోగ గంధర్వ కన్యలు ఇవన్నీ శంకరుడు పార్వతి ఇవన్నీ మాత్రం పంపించమని లిఫాఫ్ రాశారు.
3: చూడు సుధీరా వాళ్ళనే గాని మానవులు నేనైనా దేవతలము
4: దేవతలు
3: వారికైనా గాని అలరు చింతామణి అప్పరా స్త్రీలు వీళ్ళందరినీ ఎట్లా పంపాలను
4: రాపించారు కదా రాసిచ్చారు.
3: ఇయ్యను ఇయ్యను
4: మరి మళ్ళీ ఏమంటున్నారు
3: మారు ఉత్తరం రాయండి చిత్రం వీధి.

0: అతను ఆ మానవుడైన గాని ఏమని రాయిస్తున్నాడు?
1: అయితే మరి నాయన నువ్వు నానే కావా? మరి మాకు మా తల్లి అయిన ఐరావ్రతం క్రితం వాళ్ళ యొక్క పెద్ద తల్లి మాత ఐరావ్రతం ఇచ్చిపోయిందట. మరి చేయకుండా నువ్వు దాస్యత్వం చేయిస్తానదట. అందువలన వీళ్ళు నిజముగా మాత్రము శంకరుడు పార్వతి అలరు చింతామణి అపరాశ్రీలు ఇవన్నీ గంధర్వాళ్ళ నీకు పిత్రికి రాశారు. మరి ఇప్పుడు నువ్వేమంటున్నారు?
0: మారు ఉత్తరం రాయండి. ఇయ్యనైతే
1: ఇయ్యనని చెప్పి మళ్లీ ఉత్తరం రాస్తావు?
0: రాయండి. ఏమిటి? అదనా మానవులు.
1: మానవులు? మీరు
0: దేవతలు.
1: అయితే మాత్రం ఇప్పుడు నేను పంపించనంటావు?
0: పంపించను.
1: మారు ఉత్తరం మళ్ళీ
0: మారు ఉత్తరం రాయండి వారికి.
1: సరే మరి మళ్లీ ఉత్తరమైనా ఏమనే చెప్పండి.
2: అన్నయ్య భీమసేన ఇప్పుడైనా మాత్రము ఆ యొక్క దేవేంద్రుడైన మాత్రము మారు ఉత్తరము రాసి పంపి ఉన్నాడు. మన మత మానవుల మత ఇంత బలమా? ఇంత మచ్చరమా? మీరు మానవులు, నేను దేవతలం, మీకై నా వస్తువులు లేవు, నేను పంపను అని చెప్పి ఉత్తరమైన మాత్రము రాసిండు.
3: ఏమని తమ్ముడా?
2: అయితే ఇప్పుడు
3: ఆ యొక్క గంధర్వశ్రీయుడు
2: అది కాదు, ఆ స్వర్గాపురమునకైన మాత్రము నేను బాణముల చేత ఆ యొక్క భూమి నుండి దివికైన మాత్రము నేనైనా తంతెలు కడుతున్నాను. ఆ తంతెల నుండి మాత్రము నీవైనా వెళ్ళవలయ్యున్నాను.
3: సరే తమ్ముడా, సరే ఇప్పుడైనా గానీ వేగితంలో వెళ్తున్నాను.
2: అన్నా భీమసే.

0: తమ్ముడా తమ్ముడా
1: అన్నయ్య
0: ఏమిటి
1: నీవేనా ఆ యొక్క దేవేంద్ర పురికేరి గని మాత్రము
0: వెళ్లి ఆ యొక్క దేవేంద్రుని దగ్గర ఉండి ఆ యొక్క పార్వతి పరమేశ్వరి ఆ యొక్క తెల్లని గజవేలుగా ఆ యొక్క అప్సరశ్రీలు వీళ్ళందరినీ తీసుకురమ్మని పలుకుతున్నావా ఇంకా ఏమిటి ఎంతో శృంగారం

ఎక్కడ చూసినా గాని ఆ యొక్క స్తంభాలకైనా గాని వెండి స్తంభాలు, ఆ యొక్క తలుపులైనా గాని బంగారు తలుపులు, ఇంత చక్కదనం, ఇంత వైడూర్యంగా ఉన్నది ఈ యొక్క పడను చూస్తే గాని తలకు తలకు తలకు మణి వేస్తున్నది.

యొక్క పట్టణమైనా గాని స్వర్గపురి పట్టణం వచ్చాను. ఆ యొక్క దేవేంద్రుడైనా గాని ఎక్కడున్నారు? ఆ యొక్క దేవేంద్రుడైనా గాని ఆ యొక్క తెల్లని గజవేణుగా ఆ యొక్క ఐరా వ్రతంకైనా గాని మా యొక్క తల్లి పలికినది ఆ యొక్క వ్రతంకైనా గాని ఆ యొక్క తెల్లని గజవేణుగా ఆ యొక్క అప్సర శ్రీయుడు రంభ యూర్వశి మేనక తిలోత్తమ ఆ యొక్క పార్వతి పరమేశ్వరులైనా గాని దేవేంద్రునితోనైనా గాని తీసుకొని భూలోకం తీసుకువెళ్ళేదాను. ఇంత అబద్ధ కూర్చో.

0: ఏమిరా, అంతరిక్షములకు వచ్చుటకు ఎంత వారలైన నూప ఇందులవరా నువ్వు?
1: నువ్వు
0: కాంతుడవా?
1: అంటే మేము మానవులము.
0: అదన మానవులవు. దేవాన దేవతలు నేను, అదన మానవులు నువ్వు.
1: అవును. ఇంత పదము.

0: పోనీ దేవేంద్ర అబ్బా, నేనైనా గాని ఆ యొక్క పత్రిక రాశాను. మళ్ళా ఉత్తరము నాకు పత్రిక రాసినవు.
1: ఇది గజగౌరి ప్రథము యక్షగానం నాలుగవ భాగము చెప్పినాము. చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వర్, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల్ సారంగపూర్.

మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 4వ భాగం. అది వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు 5వ భాగం వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవాని కథాగానం 2వ భాగం వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు విందాం మధురిమ. పాత కొత్త హాయైన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తాం యు దినేష్. ఈ లోకంలో మాటలనేవి పాటలుగా ప్రాణం పోసుకుని ఉండి ఉండకపోతే మనిషి అనేవాడు ఇంతగా అభివృద్ధిని సాధించేవాడు కాదేమో. కార్యక్రమంలో ముందుగా విందాం శివపుత్రుడు చిత్రంలోని ఈ పాట

1998 సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం చూడాలని ఉంది. ఈ చిత్రంలోని పాట యమహా నగరి కలకత్తా పూరి. ఈ పాట అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. ఈ పాటలో కలకత్తా నగరం అందాలు, బెంగాలీలో ఉన్నటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలు, పండుగలు, దేవాలయాలు, ఆ బెంగాలీకి ఉన్నటువంటి ప్రత్యేకతను చక్కగా దీంట్లో ఈ పాటలో చెప్పడం జరిగింది. నదుల గురించి కానీ, సంగీతకారులు, గాయకులు అందరి గురించి, అన్నిటి గురించి, దేవాలయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, గానం హరిహరన్, సంగీతం మణిశర్మ. ఇప్పుడు ఆ పాట విందాం.

ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం, బ్రతుకులో ఓ అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా, పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. తెలుసా మనసా, ఇది ఏనాటి అనుబంధమో అంటూ సాగే ఈ సాహిత్య సిరుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారాయి క్రిమినల్ చిత్రం కోసం. ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఆ పాట విందాం.

కాటుకాకళ్ళతో కాటు వేశావో నన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు. నా కడ ప్రాణం పోనివ్వు కదా, మాసిపోదు అది కాదు నా వేదన.

విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే. మొదలో తుదులో వదిలేశాను నీకే ప్రియా, ఊరికే చిలక వచ్చి వాలింది కలత వీడి. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, గానం చిత్ర హరిహరన్, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం బొంబాయి. ఇప్పుడు ఆ పాట విందాం.

మనసు పలికే మౌన గీతం, మమతలులికి స్వాతిముత్యం, అణువు అణువు ప్రణయమధువు, అలాగే శిరస్సుపై నీగంగనై మరుల జల కాలాడని, సగముమేన గిరిజనై పగలురే ఈ ఉదగని, హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం అంటూ సాగే ఈ పాట స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు ఆ పాట విందాం.

మధురిమలోని హాయైన పాటలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు. ఇప్పుడు విందాం. కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపటి కార్యక్రమాలని ముఖ్యాంశాలు. రేపు ఉదయం మేడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారకాలు చికిత్స నివారణ. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చట. ఆ తర్వాత భేటీ శీర్షికన పిఎం బేటీ బచావో అభియాన్ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చటుంటుంది. క్షమించండి, భేటీ శీర్షికన పిఎం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత ఎలా మెరుగవుతాం రచయిత విమర్శకుడు ఆర్ సీతారాం ప్రసంగం ఉంటుంది. రేపు సాయంత్రం ఏడంబావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్రసాగులో మెళకువల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జె రాకేష్తో ముచ్చట. ఆ తర్వాత పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాలోని ముఖ్యాంశాలు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 11 గంటలు దాటి 46 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.